అశ్వయుజ మాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 3వ తారీఖు శనివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లపై కూడా ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటల 52 నిమిషాల 15 సెకండ్లు.

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే విష్ణో పదే పరమయిత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వౌత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే మన్మూర్ధికాళీయ ఫణే వికటాటవీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసి శ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం

0: యోడంబాబుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడమేలా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు బొడుగు మధుబాబు సంభాషణలు 21వ భాగంలో శ్రోతల సందేహాలకు సమాధానాలు మొదటి భాగం వింటారు. ఇక నా కవితా ప్రయాణం అంటూ కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయులు డాక్టర్ ఉదారి నారాయణరావుతో ముచ్చట ప్రసారమవుతుంది మొదటి భాగం. ముచ్చట తనతో ముచ్చట పెడతారు కీలేని. 8:30కు వినుండ్రి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 33వ భాగంలో పండిత్ డివి పలుస్కర్ గురించి విశేషాలుంటాయి రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక సినిమా పాటల కార్యక్రమాల సమయాలు పొద్దుగల్లా 8:45 సింగిడి కార్యక్రమం ఉంటుంది. పొజ్జామట 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట వినుండ్రి కార్యక్రమం వింటారు. ఇక రాత్రి 8:30కు ఉషారు సరదా సంబురపరిచే జోరైన సినిమా పాటల కార్యక్రమం వింటారు. కార్యక్రమాలకు ఫోన్ చేయొచ్చు, సరదాగా రేడియో నేస్తాలతో మాట్లాడచ్చు, మీ పసందైన పాటల్ని కూడా వినొచ్చు. ఐదున్నరకు పొజ్జామట్టు కతిందాం కార్యక్రమం ఉంటుంది పిల్లల కోసం. ఈ కార్యక్రమంలో ఎల్లటి కథలు, హైదరాబాద్ బడి పిల్లల కథలు సంపుటి నుండి మంచి స్నేహం కథ ప్రసారమవుతుంది. ఇంకా తృప్తి ఉంటే సంతోషం ఈ కథ కూడా వింటారు. సంపాదకులు మణికొండ వేదకుమార్ ఈ కథను చెప్తారు బి సంధ్యలీల. కరీంనగర్ బడి పిల్లల కథల సంపుటి నుండి కోతి విశ్వాసం కథ ప్రసారమవుతుంది. ఈ కథా సంపాదకులు మణికొండ వేదకుమార్ ఈ కథను చెప్తారు జి జ్యోతి. ఇక యువవాణి యువజనుల కార్యక్రమం వినుండ్రి పొజ్జామట్టు 5:45 ఇయలటి యువవాణి కార్యక్రమంలో ఎన్సీసీ గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ షెడేకర్ అనుతో ముచ్చట ప్రసారమవుతుంది. తనతో ముచ్చట పెట్టేది బి సంధ్యలీల. మన పురాణాలుంటాయి. నిర్మల్ జిల్లా ముక్తాపూర్కు చెందిన గజ్జల రాజేశ్వర్ బృందం వినిపించే ధర్మాగంధ చరిత్ర చిందు యక్షగానం 3వ భాగం ప్రసారమవుతుంది. 6:45 జానపద గీతాలు వినుండ్రి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ కొత్తగూడ గ్రామానికి చెందిన ఉష్కమల్ల నారాయణ బృందం పాడిన జడకొప్పు కోలాటం పాటలు మొదటి భాగం వింటారు. ఇక యోడుంబాకు పొజ్జామట్టు కిసాన్ వాణి కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమాలు ఇవి. ఈ కార్యక్రమాల ఈరోజు సమర్పణ జి రవీందర్. ఇయలటి కార్యక్రమాలు టమాటా మిరప పంటల్లో తెగుళ్ల నివారణ గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు శ్రీ అశ్వినితో ముచ్చటుంటది. ఇక రైతు అంతరంగం కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో యువత అంటూ ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ గ్రామానికి చెందిన యువ రైతు చిల్క సందీప్తో ముచ్చట పెడతారు. మా రేడియో నేస్తం యు దినేష్. ఇక పొజ్జామట్టు 9:30 రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 34వ భాగంలో ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గురించి విశేషాలుంటాయి 2వ భాగం రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక రాత్రి 9:45 శామే గజల్ కార్యక్రమంలో చందన్ దాస్ పాడిన గజల్లు 2వ భాగం వింటారు. ఇక జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు రాత్రి 10 గంటలకు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 10:20 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఇయల్ల మీరినే కార్యక్రమాలు, కార్యక్రమాల వివరాలు, కార్యక్రమాల సమయాలివి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:45 వస్తున్నది. గుడిసెపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక కలుద్దాం మనం యోడుంబావుకు అంబటాల సంగతులతో. మరి ట్యూన్ చేసే ఉంచుండ్రి 100.2 FM మనస్సు నిండా.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను 9 డిసెంబర్ ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ

0: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, 5 కోట్ల మంది ప్రజలు భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే రాష్ట్రంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 50 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందించడంతో పాటు మురుగునీటి శుద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పట్టణ ప్రాంతాల్లో మీరు చూస్తే 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వడం, ఎస్టిపి ప్లాంట్లు పెట్టడం, పరిశుభ్రమైన వాతావరణం క్రియేట్ చేయడం, చెత్తంతా కూడా రీసైకిలింగ్ గాని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కి పంపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకొక పక్క గ్రామాల్లో పల్లె పండుగ 3.0 ఉదయగిరిలో ఇనాగ్రేట్ చేశాం. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో 130 వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం అమలుకై హైదరాబాద్లో ముఖ్యమంత్రి సమక్షంలో 3 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నవంబర్ 30వ తేదీలోగా కేంద్రీకృత వంటశాలల ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. వంటశాలల్లో ఆహారం తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత వంటి అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. విద్యార్థులకు అందించే ఆహారంలోని క్యాలరీలను లెక్కించేందుకు సాంకేతిక ఆధారిత అనువర్తనాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ఉద్యాన రంగ అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్, ఉత్పత్తుల విలువ పెంపుకు, మౌలిక వస్తువుల కల్పనకు అవకాశం లభిస్తుందని చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం జిల్లాకు సుమారు 601 కోట్ల రూపాయల మేర నిధులు లభిస్తాయని మంత్రి పేర్కొంటూ,
2: 601 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ లో దగ్గరున్నాయి. రైతులు ఫలసాయాలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి రోడ్లు కావచ్చు, అదేవిధంగా చెక్ డ్యామ్స్ నిర్మాణం కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కావచ్చు, వీరికి అవసరమైనటువంటి హార్టికల్చర్ ఉపయోక్తాలకు కూడా మనం ఈ ప్రాజెక్ట్ లో చేసుకోబోతున్నాం. ప్రకాశం జిల్లాకి ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు రావడం, రైతులకి వ్యవసాయం లాభసాటిగా రావాలనే లక్ష్యంతో ముందు పోవడం.
0: బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, చదువుకోవాల్సిన వయసులో చిన్నారులు కూలి పనులు చేస్తూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోవటం అత్యంత బాధాకరమని అన్నారు. బాలలను పనుల్లో పెట్టుకునే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న బుర్రిపాలెంలో పర్యటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 3D సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్న పాన్ ఐఐటి

0: రాజధాని నిర్మాణంలో వరదముప్పు లేకుండా ఉండేందుకు గత 200 ఏళ్ల వర్షపాత గణాంకాలు, వాతావరణ సరళులను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని తెలిపారు. నెదర్లాండ్స్ దేశ నిపుణులతో చర్చించి వారి మార్గదర్శకత్వంలో పటిష్టమైన వరద నియంత్రణ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగర వీధుల్లో రేయింబవళ్లు శ్రమిస్తూ నిత్యావసరాలు, ఆహారాన్ని చేరవేస్తున్న గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కార్మికులు విరామ సమయంలో సేద తీరడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు. 70కి పైగా విధులకు హాజరు కాని వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి అనంతరం తుది చర్యగా విధుల నుంచి తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలగించిన వారంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో తిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను 9 డిసెంబర్ ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాలకార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హ్యః భారతీయ విమానచాలకేన కెప్టెన్ స్మిత్ మఛార్ ఇత్యనేన సహ దూరభాషమాధ్యమేన సంవాదం కృతవాన్. సహ చాలకేన కృతస్య ఆక్రమణస్య ప్రతిరోధం కురవతా తేన ఫ్లై దుబై విమానే దుబైతః తల్ అవీవ నగరం ప్రతి గచ్చతాం 80-అధికైకశతం యాత్రిణాం ప్రాణాః రక్షితాః. కెప్టెన్ మఛార్ ఇత్యనేన ప్రధానమంత్రిణే స్వస్య అనుభవస్య విస్తృత వివరణం ప్రదత్తం. సమమేవ ఘటనాక్రమే తస్మై సాహస కుతః ప్రాప్తమితి కథితం. ప్రధానమంత్రి తస్య సాహసం ప్రశంసితవాన్, తస్య శీఘ్ర స్వాస్థ్యలాభాయ శుభకామనాః చ అయచ్చత్. శ్రీమోదీ అవదత్ యత్ సంపూర్ణ రాష్ట్రం తస్య స్వాస్థ్యలాభాయ ప్రార్థనాం కరోతి. ప్రధానమంత్రి అవోచత్ యత్ కెప్టెన్ స్మితః సాహసేన యథా సమయం ఉచిత నిర్ణయేన క్షమతయా ధైర్యేణ చ జనానాం ప్రాణాన్ అరక్షత్. ప్రధానమంత్రి స్మితస్య సాహసస్య ప్రశంసాం కురవన్ అవదత్ యత్ దేశః గర్వేణ వక్తుం శక్నోతి యత్ భారతీయాః ప్రాణాన్ రక్షితుం స్వజీవనం సంకటే స్థాపయితుం సజ్జాః భవంతి. వార్తాలాపస్య సమయే భావుకః స్మితః అవ

0: उदत् यत् प्रधानमंत्री नरेंद्र मोदी तस्य सर्वाधिकः आदर्शः अस्ति अथ च प्रधानमंत्रिणः दूरभाष संवादं प्रति गौरवानुभूतिः प्रकटिता।
1: आपकी हिम्मत ने, आपके धैर्य ने और आपकी सूझबूझ ने यानी फ्रिक्शन ऑफ सेकंड में इतने निर्णय कर लिए आपने और इतने लोगों की जान बचाई और आज पूरा देश गर्व से कह सकता है कि हम हिंदुस्तानी जान लेने वाले लोग नहीं है, जान बचाने वाले लोग। और आपने अपने शरीर पे इतना बड़ा घाव हुआ, आप स्वयं जीवन और मृत्यु की लड़ाई लड़ रहे, उस समय भी आपने अपनी जीवन की परवाह नहीं की, सभी यात्रियों के जीवन की परवाह की। और सबसे बड़ी बात, 140 करोड़ देशवासियों का आपने मान बढ़ाया और इसलिए मैं हृदय से गर्व अनुभव करता। मैं तब मैं आपसे सुनना चाहूंगा।
2: मेरे लिए मैं सर से भी बोल रहा था, आप मेरे सबसे बड़े आइडल से और मेरे को इनसे कॉल करके मेरी हौसलाफजाई कर रहे हैं, मुझे बहुत गर्व फील हो रहा है।
0: वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः अमेरिका देशस्य मिल्वोकी नगरे G20 वाणिज्य मंत्रीणां सम्मेलनस्य समापन दिने वैश्विक व्यापार विकृतिभ्यः निवारणार्थं WTO इत्यस्यानुरूपं कार्याचरणाय आह्वानम् अकरोत्। संरचनात्मक अतिरिक्त क्षमतायाः उत्पादनस्य च विषये प्रवदन् श्री गोयलः अवदत् यत् भारतं विश्वस्य द्रुतगत्या वर्धमाना बृहत् अर्थव्यवस्था अस्ति, यत्र देशीय याचनाधारित अर्थव्यवस्था 4.1 अरब जनानां सेवां करोति। सः अवदत् यत् भारतस्य विनिर्माण क्षमतया तस्य देशीय वैश्विक आवश्यकतां पूरयति तथा च भारतस्य G20 अध्यक्षेन अभिधीयमानेषु क्षेत्रेषु संरचनात्मक अतिरिक्त क्षमता नास्ति। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
3: करस्पर्शेन सद्यः वार्ता प्राप्तये एक्स् पटले HAIR न्यूज अलर्ट्स् इत्यनुसरन्तु, आकाशवाणी समाचार इति व्हाट्सएप वाहिन्या च सह संयुज्यन्ताम्।
0: केन्द्रीय पत्तन नौवहन जलमार्ग मंत्री सर्बानंद सोनोवाल ह्यः भारतीय नौवहन निगमं भारतं स्वावलंबी कर्तुं नौकायान निर्माणस्य समुद्रीय क्षमतायाः च वैश्विक स्पर्धात्मकतायां च प्रमुखां भूमिकां निर्वोढुं आह्वयत्। पंजाब राज्य सीमा सुरक्षा बलेन ह्यः तरन तारण क्षेत्रे द्वौ पाकिस्तानी अवैधजनौ मारितम्। BSF इत्यस्यानुसारं ते अवैधरूपेण सीमायां प्रति आगतवन्तः। एशियन गेम्स क्रीडा महाकुंभे ह्यः भारतीय मुष्टामुष्टि क्रीडकैः मल्लस्पर्धिभिः धनुर्धरैः च स्वर्ण पदकानि 6 पदकानि विजितानि इति वार्ताः।
4: आकाशवाणी श्री CH नरहरि అందించిన సంగారెడ్డి జిల్లా సమాచారాలేక వింటారు।
5: రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో లోధా సామాజిక వర్గం ప్రజల సామాజిక ఆర్థిక విద్యా వృత్తి జీవన పరిస్థితులను తెలుసుకునేందుకు సంగారెడ్డి జిల్లా కడప్పల్ గ్రామ రైతు వేదికలో నిజాంపేటలోని రైతు వేదికలలో BC కమిషన్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు। తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి నిరంజన్, కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, డాక్టర్ బాలలక్ష్మి, BC సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి సతీష్ కుమార్ లోధా సామాజిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలు స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు। రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి తక్కువ నీటి వినియోగంతో మెరుగైన దిగుబడులు అదనపు ఆదాయం పొందేలా పంటల మార్పిడిని ప్రోత్సహించాలని సంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి పి సోమేశ్వరరావు సూచించారు। సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామంలో వెదురు సాగుపై అవగాహన సదస్సుతో పాటు ఆయిల్ పామ్ సాగుపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు। ప్రభుత్వ ప్రోత్సాహకాలు రాయితీలు పంటల ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు। ఆయిల్ పామ్ విస్తీర్ణ కార్యక్రమంలో భాగంగా రైతులకు 90% రాయితీతో ఆయిల్ పామ్ మొక్కలు అందిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి సోమేశ్వరరావు తెలిపారు। మొదటి 4 సంవత్సరాల వరకు అంతర పంటల సాగు పంట నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఎకరానికి 4,200 రూపాయల చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని వివరించారు। సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం సుమారు 4,994 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని తెలిపారు। సంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి స్థానిక అవసరాలు, వనరులు, మౌలిక వసతులు, సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్

0: పాండు సూచించారు. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక ద్వారా గ్రామాల సమగ్ర అభివృద్దితో పాటు నీటి భద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి అవకాశాలు, ప్రకృతి విపత్తుల ప్రభావాలను తగ్గించే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో ఉపాధి హామీ పనుల గుర్తింపు, నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ సూచించారు. సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసుల పరిష్కారంపై కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సిద్దిపేటలో మొబైల్ కోర్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణకు సూచించారు. సంగారెడ్డి పట్టణంలోని బసవేశ్వర విగ్రహం నుంచి ఎల్ఐసీ కార్యాలయం వరకు హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డి బైపాస్ రోడ్డు అభివృద్ది కోసం తాను 18 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. ప్రజలకు, వ్యాపారులకు ఎలాంటి నష్టం కలగకుండా రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఎలాంటి కూల్చివేతలు లేకుండా 50 అడుగుల రోడ్డును అభివృద్ది చేయవచ్చని, దీనివల్ల ప్రజల ఇళ్లు, దుకాణాలు, మెట్లు తొలగించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్ లో పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ సంగీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ సీజన్ లో 357,246 ఎకరాల్లో పత్తి సాగు కాగా సుమారు 316,520 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్ కు 8,667 రూపాయలుగా నిర్ణయించారని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో సంగారెడ్డి జిల్లా మెడికల్ కళాశాలను వైద్య విద్య, వైద్య సేవలు, మౌలిక వసతుల పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా అభివృద్ది చేస్తామని తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి మెడికల్ కళాశాల ప్రాంగణంలో 1.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన బాస్కెట్ బాల్, క్రికెట్, కబడ్డీ కోర్టులు, ఓపెన్ క్రికెట్ గ్రౌండ్ ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం వైద్య విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సౌకర్యాలు కలిగిన ఆసుపత్రుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
1: శ్రీ సిహెచ్ఈ నరహరి అందించిన సంగారెడ్డి జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 76 పతకాలతో పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తలు వివరంగా. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉపరాష్ట్రపతి, దేశంలోని మహనీయ సాధువులు, మేధావులు ప్రజలను నిస్వార్థంగా ఇతరుల సంక్షేమంకై పాటుపడేందుకు ప్రేరేపించారని పేర్కొన్నారు. దేశానికి అసాధారణమైన సేవలు అందించిన అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. ఈ పురస్కారం నిస్వార్థ సేవా స్ఫూర్తికి గుర్తింపు అని, దేశ సంస్కృతి బాధ్యతలకు ఒక వేడుక అని, దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి అని అన్నారు. జన భాగస్వామ్యం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చగలదో స్వచ్ఛ భారత్ మిషన్ నిరూపించిందని ఉపరాష్ట్రపతి అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా

వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ, ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేళం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు G7 దేశాలు 100 మిలియన్ల బ్యారెల్స్ చమురును విడుదల చేసేందుకు అంగీకరించాయి. 4 నెలల వ్యవధిలో బ్యారెళ్ల కొద్దీ చమురును విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ మొత్తంలో డీజిల్ను విడుదల చేయాలని యోచిస్తున్నారు. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాలు తమ నిల్వల నుంచి భారీ పరిమాణంలో డీజిల్ను విడుదల చేసేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఒక విధానం అవసరమని భారత్ పిలుపునిచ్చింది. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయ సమీక్షకు లోబడి యాంటీ డంపింగ్, కౌంటర్ వైలింగ్ సుంకాలతో సహా డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన చర్యల ద్వారా వాణిజ్య వక్రీకరణలను పరిష్కరిస్తామని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aiarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన SCI 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభం సమయంలో SCI పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృత్కాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, యువతలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద యువ సంఘం 7వ దశను నిర్వహిస్తోంది. ఈ దశలో భాగంగా మొదటి పర్యటనను గత నెల 25వ తేదీన సిక్కిం విశ్వవిద్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్ పర్యటనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ ఆతిథ్యం ఇస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం ప్రతినిధి బృందం గత నెల 29వ తేదీన జోధ్పూర్కు చేరుకుంది. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. నిన్న గోవాలోని పొండాలో స్వయం సమృద్ది
వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీ విభాగాలలో మొత్తం 6 స్వర్ణ పతకాలను సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 44 తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్కు తొలి స్వర్ణం లభించింది. దీంతో మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. అంతకుముందు పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్కర్ స్వర్ణ పతకం సాధించారు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో ప్రవీణ్ హుడా ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ను 3-2 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మినోసోంగ్ను 4-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో చైనాకు చెందిన బావోజీని 5-0 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. భారత్ 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 76 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వారి పట్టుదల, నైపుణ్యం, స్ఫూర్తిదాయకమైన ఆట తీరుతో భారత్కు బంగారు పతకాన్ని తెచ్చారని, ఇది యావత్ దేశానికి గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2028 ఒలింపిక్ క్రీడలకు నేరుగా అర్హత సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేసిందని రాష్టపతి అన్నారు. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళం, మహిళలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కొంకణ్, గోవాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గాంధీ జయంతి సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు జరిగాయి. జీపీడీపీ పోర్టల్, పంచాయత్ నిర్ధారణ్ పోర్టల్లో 2.42 లక్షలకు పైగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత సంస్కృతి, నాగరికత, స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఓడిపోయిన గతం కంటే గెలవలసిన భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎందుకంటే ఓటమి ఎప్పుడు నిన్ను వెనక్కి లాగితే గెలుపెప్పుడు

ఆర్ దేవేందర్ రావు, బుడగ మధుబాబు సంభాషణలు 21వ భాగంలో. శ్రోతల సందేహాలకు సమాధానాలుంటాయి మొదటి భాగంలో. ముచ్చట కార్యక్రమం ఉంటుంది నా కవిత ప్రయాణం అంటూ కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయులు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇంకా మరిన్ని అంబటాల సంగతులు ఉంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు తెలుగు తిథి స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిథి షష్ఠి మృగశిర నక్షత్రం శనివారం తారీఖు అక్టోబర్ 3 2026 సంవత్సరం. ఇవాళ సూర్యోదయం 6:10 అయింది. ఇక పొజ్జామట్టు 6:02 సూర్యాస్తమయం అవుతుంది.

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. చిరునవ్వుతో ప్రారంభమైన ప్రతి ఉదయం మనసుకు కొండంత బలాన్నిస్తుంది. అట్లనే ఈ పొద్దుగల్లటి యాల వాద్య సంగీతం మీ మనసుకు హాయినిస్తుంది.

0: సో మనము ముందుగా ఊహించినట్టుగానే ఎల్నినో అనేది దాని ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. మనకు ఆల్రెడీ ఖరీఫ్ పంటల మీద ఆ ప్రభావం మనం క్లియర్ గా చూస్తున్నాము. సో సేమ్ ఏదైతే మిగతా పంటల మీద ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఉద్యాన పంటల మీద కూడా కొంతవరకు ప్రభావం చూపిస్తుంది. ఎవరైతే ఉద్యాన పంటల్లో బహువార్షిక పంటలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంత ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ ఏకవార్షిక పంటలు మనకు టొమాటో, వంగ, మనకు బెండి ఇలాంటి పంటలు వేసుకున్న రైతుల మీద కొంతవరకు ప్రభావం కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే పంటల ఎంపిక అనేది ఇలాంటి పరిస్థితుల్లో చాలా ప్రాధాన్యమైన అంశము. పర్టికులర్గా ఉద్యాన పంటల్లో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే రైతులు ఆసక్తి ఉన్న రైతులు ఇప్పుడనే కాదు రేపు పొద్దున వచ్చే ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాలి అంటే వాళ్ళు కొంతవరకు బహువార్షిక పంటల వైపు వాళ్ళు మొగ్గు చూపడానికి ప్రయత్నం చేయాలి. సో దీంట్లో మెయిన్ గా చూసుకున్నప్పుడు మనకు మునుగ లాంటి పంట కావచ్చు. సో మునుగలో మనకి మునుగని రెండు విధాలుగా వాడుతున్నాం, దానికి మార్కెట్ విలువ కూడా చాలా పెరుగుతున్న క్రమంలో మునుగ లాంటి పంటని ఎంచుకోవాలి. అది తక్కువ నీటితోటి ఎక్కువ పంట రెండు రకాలుగా వాడుకోవచ్చు, ఆకును మరియు కాయను. తర్వాత మనకు కరీలీఫ్ మనం ఏమంటాము కరివేపాకును కూడా మనము కొంతవరకు ఒక అంశంగా తీసుకోవచ్చు కూరగాయల్లో, ముఖ్యంగా ఈ రెండు పంటల్ని మనం చూసుకుంటే. తర్వాత పండ్ల మొక్కల్లో ఈ వాతావరణంలో అనుకూలంగా వచ్చే పంటలు మనం చూస్తే నేరేడు, సో అదే విధంగా ఉసిరి లాంటి పంటలు, అదే విధంగా చింత, ఇంకా కొన్ని స్పెషల్ డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటలు, తర్వాత ఇంకా కొంతవరకు మనకు మామిడి కావచ్చు, తర్వాత జామ కావచ్చు, నిమ్మ కావచ్చు. సో ఇలాంటి పంటలు ఇలాంటి ప్రతికూల వాతావరణాన్ని కొంతవరకు తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి పంటల వైపు రైతులు వెళ్తే వాళ్ళ ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది.
1: ఎల్నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల సాగులో జాగ్రత్తలు చెప్పిండ్రు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మల్లేష్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకత తెలంగాణ పోరాట యోధుడు నారాయణరావు పవార్, ఇంకా స్వాతంత్ర సమర యోధుడు స్వామి రామానంద తీర్థ జయంతి ఈరోజు.

స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటుపడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు స్వామి రామానంద తీర్థ జయంతి ఈరోజు. 1903 సంవత్సరంలో గుల్జారీలాల్ గుల్బర్గా జిల్లా జాగీర్ గ్రామంలో ఈయన జన్మించిండ్రు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ను ఆదర్శంగా తీసుకుని గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని బడికి గాంధీ టోపీ వేసుకుని వెళ్ళేవాడు. అయ్యా తర్వాత కాంగ్రెస్ పార్టీలో చిన్ననాటి చదువు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కొంతకాలం ప్రసిద్ధ కార్మిక నాయకుడు ఎన్ఎం జోషి కార్మికోద్యమంలో పాల్గొన్నాడు. హైదరాబాద్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దుశ్చర్యలు, ఆంక్షల గురించి తెలుసుకుని అప్పటి ప్రభుత్వం హిందూ ఉన్నత పాఠశాల స్థాపనకు నిరాకరించింది. అయితే ఒక లొసుగును ఉపయోగించి ప్రాథమిక పాఠశాలను విస్తరించి ఉన్నత పాఠశాలను నెలకొల్పిండు. ఆ స్కూల్ ప్రథమ ప్రధాన ఉపాధ్యాయుడిగా రామానంద తీర్థ నియమితుడైండు. 1930 జనవరి 14 సన్యాస దీక్ష స్వీకరించిండు. అప్పుడే తన పేరును స్వామి రామానంద తీర్థగా మార్చుకున్నాడు. వితరణల ద్వారా జీవనం సాగిస్తూ విద్యారంగానికే అంకితమైండు స్వామి రామానంద తీర్థ.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా అంబటాళ్ళ సంగతులివి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: పోయిన వారం మనం ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా అంటూ స్పీకింగ్ స్కిల్స్, మాట్లాడే కిటుకులు, ఆంగ్లంలో ఎట్లా మాట్లాడాలను ఆ కిటుకుల ద్వారా నేర్పించిండ్రు మనకు. ఆంగ్లంపై పట్టును ఎలా సాధించాలనో నేర్పించిండ్రు ఆర్ దేవేందర్ సారు, ఇంకా బొడుగ మధుబాబు వారి సంభాషణలో. మరి ఈఐటి భాగంలో నేర్పిస్తున్నారు శ్రోతల సందేహాలకు, కొన్ని సందేహాలు ఉన్నాయి శ్రోతలకు, వాటికి సమాధానాలు ఇస్తున్నారు. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా అంటూ 21వ భాగంలో వీరి సంభాషణలో విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు, బొడగ మధుబాబు సంభాషణ విందాం. మరి
2: గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ మధు. మన కార్యక్రమము ఆంగ్ల భాషపై పట్టు సాధించడం ఎలా అనే ధారావాహికకు ఎంతోమంది శ్రోతలు తమ అభిప్రాయాలను అలాగే తమ సందేహాలను లేఖల ద్వారా మరియు ఫోన్ల ద్వారా వ్యక్తపరచడం జరిగింది. అయితే ఆ లేఖలలోని కొన్ని సందేహాలను మనం ఈరోజు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేద్దామా?
2: ఓకే సార్. ముందుగా

0: ఒక వ్యక్తి మరొక వ్యక్తిని రాత్రి 8 గంటలకు ఆ రోజు మొదటిసారిగా కలిసినప్పుడు గుడ్ మార్నింగ్ అనడం లేదా గుడ్ నైట్ అనడం ఎంతవరకు సరి అయినది?
1: సాధారణంగా తెలుగు భాషకు సంబంధించి అయితే ఒక వ్యక్తిని మనము ఏ పూట కలిసినా కూడా నమస్కారం అండి అని అనడం పరిపాటి. కానీ ఇంగ్లీష్ భాషకు వచ్చేసరికి ఇది తేడాను కలిగి ఉంటుంది. ఇంగ్లీషులో అయితే ఒక వ్యక్తిని మనం ఏ పూట కలిసినా ఆ పూటకు సంబంధించిన గ్రీటింగ్తో సంబోధించాలి. ఉదయం కలిస్తే గుడ్ మార్నింగ్ అని, ఆఫ్టర్నూన్ కలిస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అని, ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ అని అనాల్సి ఉంటుంది. అంటే రాత్రి 12 గంటల నుండి మొదలుకొని తెల్లవారి మళ్ళీ 12 గంటల వరకు గుడ్ మార్నింగ్ అనొచ్చు, తెల్లవారి 12 గంటల నుండి 4 గంటల వరకు గుడ్ ఆఫ్టర్నూన్ అని అనవచ్చు సాయంత్రము, తర్వాత సాయంత్రం 4 నుండి మళ్ళీ రాత్రి 12 అయ్యే వరకు ఆలోపు గుడ్ ఈవినింగే అనాలి. రాత్రి 8 గంటలకైనా 9 గంటలకైనా 10 గంటలకైనా గుడ్ ఈవినింగే అని అనాలి. మరి టీవీ ఛానల్స్లో రేడియోలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ద న్యూస్ బులెటిన్ అని మనం వినొచ్చు చూడొచ్చు. కాబట్టి ఒక వ్యక్తి మొదటిసారి కలిసినప్పుడు అది రాత్రి వేళ అయినప్పటికీ కూడా గుడ్ మార్నింగ్ అని అనడం సరియైన విషయం కాదు. తర్వాత డేలో అయితే సంభాషణ ముగించేటప్పుడు హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే అని అనొచ్చు, బాయ్ అని అనొచ్చు. మరి అదే నైట్ విషయానికి వస్తే కాన్వర్జేషన్ను ముగించేటప్పుడు గుడ్ నైట్ అని దాన్ని స్టాప్ చేయాలి.
0: ఓకే సార్, గుడ్ బ్యాడ్లను నౌన్స్గా పరిగణించాలా లేదా ఎడ్జెక్టివ్స్గా పరిగణించాలా?
1: ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించిన సందేహము. గుడ్ బ్యాడ్ ఈ రెండు పదాలను నౌన్స్గా నామవాచకాలుగా పరిగణించవచ్చు, అలాగే యాడ్జెక్టివ్స్గా విశేషణాలుగా కూడా పరిగణించవచ్చు. ఎలాగంటే ఉదాహరణకు ఐ లైక్ గుడ్, ఐ హేట్ బ్యాడ్, అంటే నేను మంచిని ఇష్టపడతాను చెడును ద్వేషిస్తాను. ఈ వాక్యాలలో గుడ్ బ్యాడ్ అనేటివి నామవాచక పదాలుగా నౌన్స్గా ఉపయోగించబడ్డాయి. ఇవే పదాలు విశేషణాలుగా యాడ్జెక్టివ్స్గా ఎలా ఉపయోగించబడతాయంటే హీ ఈజ్ ఎ గుడ్ బాయ్. ఈ వాక్యంలో బాయ్ అనేది నౌన్, ఆ బాయ్ యొక్క లక్షణాన్ని తెలిపే పదము గుడ్ అనేది యాడ్జెక్టివ్, అతడు ఒక మంచి బాలుడు. అలాగే ఇట్ ఈజ్ ఎ బ్యాడ్ ఐడియా, ఈ వాక్యంలో ఐడియా అనే నౌన్ యొక్క లక్షణాన్ని తెలుపుతున్న పదము బ్యాడ్, ఇది ఒక చెడు భావన. అంటే ఈ విధంగా నౌన్స్ యొక్క లక్షణాలను తెలిపేటప్పుడు యాడ్జెక్టివ్స్గా పరిగణించబడతాయి, మళ్ళీ వేరే వేరే సందర్భాలలో నౌన్స్గా కూడా పరిగణించబడతాయి ఈ రెండు పదాలు. ఓకేనా?
0: ఓకే సార్. తర్వాత మరో ప్రశ్న, హార్డ్ హార్డ్లీ అనే ఎడ్వర్బ్స్ కు మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి?
1: హార్డ్ అనే పదము యాడ్జెక్టివ్గా ఉపయోగించబడుతుంది, యాడ్వర్బ్గా ఉపయోగించబడుతుంది, అలాగే హార్డ్లీ అనే పదం కూడా యాడ్వర్బ్గా ఉపయోగించబడుతుంది. ఈ తేడాను తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలను మనం పరిశీలించాలి. మొట్టమొదట హీ స్టడీస్ హార్డ్, అతడు కష్టపడి చదువుతాడు. స్టడీస్ అనేటువంటిది ఒక వర్బ్ క్రియ, ఎలా చదువుతాడు క్రియ యొక్క లక్షణాన్ని తెలుపుతున్న పదం ఏంటిది, హార్డ్, కష్టపడి. కాబట్టి ఇక్కడ హార్డ్ అనేది ఒక యాడ్వర్బ్గా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది క్రియ యొక్క లక్షణాన్ని తెలుపుతున్నది కాబట్టి. అలాగే మరి హీ హార్డ్లీ స్టడీస్ అంటే స్టడీస్ అనేది వర్బ్, హార్డ్లీ అనేది ఆ వర్బ్ యొక్క లక్షణాన్ని తెలుపుతున్నది. అర్థం ఏంటంటే అతడు అతి కష్టం మీద చదువుతాడు, అంటే సరిగ్గా చదవడు అని నెగేటివ్ ఐడియా అనేది వస్తున్నది. కాబట్టి హీ స్టడీస్ హార్డ్ అంటే అతడు కష్టపడి చదువుతాడు, హీ హార్డ్లీ స్టడీస్ ఎనీథింగ్ అంటే అసలు అతడు చదవనే చదవడు, చాలా కష్టం మీద చదువుతాడు. కాబట్టి మొదటిది పాజిటివ్ యాటిట్యూడ్, రెండవది నెగేటివ్ యాటిట్యూడ్. కాబట్టి ఎవ్రీబడీ షుడ్ స్టడీ హార్డ్ బట్ నోబడీ షుడ్ హార్డ్లీ స్టడీ కదా. హార్డ్ అనే పదము యాడ్జెక్టివ్గా ఎలా ఉపయోగించబడుతుందంటే దిస్ ఈజ్ ఎ హార్డ్ లెసన్.

0: ఇందులో లెసన్ అనేది నౌన్ ఫామ్. ఈ లెసన్ అనే నౌన్ యొక్క లక్షణాన్ని తెలిపే పదం ఏంటి? హార్డ్, అంటే ఇది ఒక కఠినమైన పాఠము. పాఠము అనే నామవాచక పదం యొక్క లక్షణాన్ని హార్డ్ అనే పదము తెలుపుతున్నది కాబట్టి ఇక్కడ విశేషణం, అంటే హార్డ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్గా ఉపయోగపడింది. ఓకే
1: ఓకే సార్. తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్కు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కు ఉన్నటువంటి తేడా ఏమిటి?
0: ప్రజెంట్ కంటిన్యూస్లో ఒక పని ప్రస్తుతము జరుగుచున్నది అని మనం తెలుసుకుంటాము. ఉదాహరణకు ఇట్ ఈజ్ రెయినింగ్, వర్షము కురియుచున్నది. దట్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఓకేనా? అంటే పని జరుగుతున్నది, వర్షం పడడం అనే పని జరుగుతున్నది, కానీ ఆ పని ఎప్పుడు ప్రారంభమై ఇంకా ఇప్పటికి కూడా జరుగుతున్నదో మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ లో స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ద యాక్షన్ ఉండదు. ఈ స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ద యాక్షన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంటుంది. ఎలాగంటే ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ ఫర్ ద లాస్ట్ 3 అవర్స్, అంటే గత 3 గంటల నుండి వర్షము కురియుచూనే ఉన్నది. అంటే రెయినింగ్ స్టార్టెడ్ 3 అవర్స్ బ్యాక్, 3 గంటల క్రితం స్టార్ట్ అయింది అని పని యొక్క ప్రారంభ కాలము తెలుస్తున్నది. అలాగే ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ సిన్స్ 4:30 AM, అంటే ఉదయము 4:30 నుండి వర్షము కురియుచూనే ఉన్నది. ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే. అంటే ఇందులో కూడా స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ద యాక్షన్ అనేది ఉన్నది, 4:30కి స్టార్ట్ అయింది, ఇంకా వర్షం ఆగకుండా కురుస్తూనే ఉన్నది. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ జరుగుతున్న పనులనే తెలుపుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా జరుగుతున్న పనులనే తెలుపుతుంది. కానీ ప్రజెంట్ కంటిన్యూస్ లో పని యొక్క స్టార్టింగ్ టైం ఉండదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో మాత్రము స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ద యాక్షన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఖచ్చితము కాని కాలం పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ ప్లస్ టైం ఉంటుంది. ఖచ్చితమైన కాలము నుండి జరుగుతున్నది అంటే పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్ ప్లస్ టైం అనేది ఉంటుంది. ఇక రెండు టెన్స్ల మధ్య గల స్ట్రక్చర్ లోని తేడా ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ అయితే సబ్జెక్టు ప్లస్ యామ్ బై ఆర్ బై ఈజ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ప్రెడికేట్ పార్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే సబ్జెక్ట్ ఎస్ ప్లస్ హావ్ బై హాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ పి. సో ఇవి ప్రజెంట్ కంటిన్యూస్ కు మరియు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కు మధ్య గల డిఫరెన్సెస్. ఓకేనా?
1: ఓకే సార్. ఐ ఆమ్ హ్యావింగ్ సమ్ అర్జెంట్ వర్క్, ఈ వాక్యం సరైనదేనా?
0: కొన్ని వర్బ్స్, కొన్ని క్రియలను ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ లో వాడకూడదు, దానికి బదులుగా వాటిని సింపుల్ ప్రజెంట్ లోనే వాడాలి. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఎస్ ప్లస్ యామ్ బై ఆర్ బై ఈజ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ పి, ఆ స్ట్రక్చర్ ప్రకారం వాడకూడని క్రియలున్నాయి. అవి ఏంటంటే సీ, హియర్, స్మెల్, టేస్ట్, నోటీస్, లవ్, లైక్, హేట్, హ్యావ్, హ్యాజ్, ఇట్లాంటి కొన్ని క్రియలున్నాయి. ఈ క్రియలను ప్రజెంట్ కంటిన్యూస్ లో వాడకూడదు, కానీ సింపుల్ ప్రజెంట్ లోనే V1తో వాడాలి. ఆ కోవకు చెందిన క్రియే ఈ హ్యావ్ అనేది. కాబట్టి ఐ ఆమ్ హ్యావింగ్ సమ్ అర్జెంట్ వర్క్ అనకూడదు, దానికి బదులుగా ఐ హ్యావ్ సమ్ అర్జెంట్ వర్క్ అనాలి. మరొక ముఖ్యమైన అందరికీ అర్థమయ్యే ఉదాహరణ ఏంటంటే షీఈ్ లవింగ్ హర్ చిల్డ్రన్ వెరీ మచ్ అనకూడదు. ఈజ్ లవింగ్ అనేది రాంగ్, షీ లవ్స్ హర్ చిల్డ్రన్ వెరీ మచ్ అనాలి. ఎందుకంటే లవ్ అనేటువంటి వర్బ్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాటర్న్ లో వాడొద్దు.
1: ఓకే సార్. తర్వాత ఫ్యూచర్ టెన్స్ కు సంబంధించిన సందేహం, షెల్ ఐ డూ ఇట్, విల్ ఐ డూ ఇట్, ఈ రెండింటిలో ఏది కరెక్ట్?
0: ఈ రెండింటిలో మొదటిది షల్ ఐ డూ ఇట్ అనేదే కరెక్ట్, విల్ ఐ డూ ఇట్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లోని ఇంటర్రోగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నార్థక వాక్యములో ఐ వి ఫస్ట్ పర్సన్ సింగులర్ నంబర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నంబర్ అయినటువంటి ఐ విలకు షల్తోనే క్వశ్చన్ స్టార్ట్ చేయాలి, విల్తోని క్వశ్చన్ స్టార్ట్ చేయొద్దు. ఓకేనా?
1: ఓకే సార్. అదే విధంగా పార్ట్ పార్టిసిపల్ గురించి కూడా చెప్పండి.
0: ప్రతి ముఖ్య క్రియకు మెయిన్ వర్బ్ కు మూడు మూల రూపాలుంటాయి. వీటిని రూట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ అని అంటారు. గో వెంట్ గాన్, రైట్ రోట్ రిటర్న్, డ్రింక్ డ్రాంక్ డ్రంక్, సింగ్ సాంగ్ సంగ్, ఇలాగా. అయితే మొదటి మూల రూపాన్ని ప్రజెంట్ రూట్ ఫామ్ అంటారు, రెండవ మూల రూపాన్ని పాస్ట్ రూట్ ఫామ్ అనొచ్చు, మూడో దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అని అంటారు. ఈ పాస్ట్ పార్టిసిపుల్ను పర్ఫెక్ట్ టెన్సెస్ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఐ హ్యావ్ టేకెన్ టీ అంటే ఇక్కడ టేక్ టుక్ టేకెన్, V3 థర్డ్ రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ను వాడాము. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. షీ హ్యాస్ గాన్ అవుట్ ఇక్కడ కూడా హ్యాస్ తర్వాత గోవెంట్ గాన్, V3 పాస్ట్ పార్టిసిపుల్ వాడడం జరిగింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్లోనే కాకుండా పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా పాస్ట్ పార్టిసిపుల్సే వాడాలి. ఎలాగ, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ బిఫోర్ వి రీచ్ ద స్టేషన్, హ్యాడ్ లెఫ్ట్ లీవ్ లెఫ్ట్ లెఫ్ట్ అట్లా మూడో మూల రూపం వాడడం జరిగింది. అంటే ముఖ్యంగా పర్ఫెక్ట్ టెన్సులు తయారు చేయడానికి. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా పాస్ట్ పార్టిసిపులే వాడాలి. ఐ షల్ హ్యావ్ ఫినిష్డ్ ద సిలబస్ బిఫోర్ 31st January 2012. ఐ షల్ హ్యావ్ ఫినిష్డ్ ఇక్కడ కూడా V3 పాస్ట్ పార్టిసిపుల్ ఉపయోగించబడింది. అంటే మూడో క్రియామూల రూపాన్ని అంటే పాస్ట్ పార్టిసిపుల్ను ప్రధానంగా ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పాస్ట్ పార్టిసిపుల్ను ప్యాసివ్ వాయిస్ వాక్యాలలో కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు హీ రిపేర్స్ కంప్యూటర్స్ అనే యాక్టివ్ వాయిస్ వాక్యము ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళి ఎలా మారుతుందంటే కంప్యూటర్స్ ఆర్ రిపేర్డ్ బై హిమ్. ఆర్ తర్వాత ఏమైంది, రిపేర్డ్, V3 వస్తున్నది ప్యాసివ్ వాయిస్ వాక్యములో. అట్లాగే హీ ఎయిట్ అ బనానా ఇది యాక్టివ్ వాయిస్ వాక్యము. ఇది ప్యాసివ్ వాయిస్లో ఎలా అవుతుందంటే ఎ బనానా వాజ్ ఈటెన్ బై హిమ్. వాజ్ తర్వాత ఈటెన్, V3 పాస్ట్ పార్టిసిపుల్ వచ్చింది. మరి ప్రజెంట్ పార్టిసిపుల్ అని కూడా ఉంటుంది. అదేంటంటే V1కు ఇంగ్ కలిపితే మొదటి క్రియామూల రూపానికి ఇంగ్ చేర్చితే దానిని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారు. గోయింగ్, రైటింగ్, సింగింగ్, డ్రింకింగ్, ఇలాగా. ఓకేనా?
1: ఓకే సార్. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా అంటూ విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బొడగం మధుబాబు సంభాషణలది 21వ భాగం. శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇచ్చిండ్రు మొదటి భాగంలో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా August 17 నుంచి October 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ భగత్ సింగ్ రజాకర్ల ఆగడాలను అరికట్టాలంటే నిజాంను అంతమొందించాలని ఉస్మాన్ అలీఖాన్పై బాంబు దాడి చేసిన ధీరుడు నారాయణరావు పవార్ జయంతి ఇయ్యల. 1926 సంవత్సరంలో వరంగల్లో ఈయన జన్మించుండు. పవార్కు పండిత్ రుద్రదేవ్, నరేంద్రజీ గురువులుగా ఉండే వీరు ఆర్య సమాజ్కు చెందినవారు. నారాయణ పవార్ హైదరాబాదులో యువ క్రాంతిదళ్ ఏర్పాటు చేసిండు. ఆర్య సమాజ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవాడు. 1948 సంవత్సరంలో సెప్టెంబర్ 17 నిజాం నవాబు వల్లాభాయ్ పటేల్ ముందు లొంగిపోగా హైదరాబాద్ స్టేట్ స్వాతంత్ర భారత్లో విలీనమైపోయింది. హైదరాబాద్ సంస్థానం విముక్తి తర్వాత మిలిటరీ గవర్నర్ మేజర్ జనరల్ జయన్ చౌదరి వారి ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిండు.

0: 1949 ఆగస్టులో వివిధ సంస్థల ఆందోళనలతో జనరల్ చౌదరి విడుదలయ్యాడు. తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా అంబటాళ్ళ సంగతులివి. నా కవితా ప్రయాణం కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయులు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట మనం ఇప్పుడు విందాం. ఈ ముచ్చట ఇప్పుడు మొదటి భాగం వారితో ముచ్చట పెడుతున్నారు కేలినిన్.
1: కవిత్వం అంటే అతనికి చాలా ఇష్టం, సాహిత్యం అంటే అభిమానం. రచనల్లో జనజీవనం కదలాడటం అతని కవిత్వానికి ఉన్న ప్రత్యేకత. కవి రచయితగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రచనలు చేస్తూ సాహితీ వికాసానికి తోడ్పాటును అందించడమే కాకుండా ఎందరో మంది యువ రచయితల్ని వెలుగులోకి తీసుకొస్తున్న రచయిత అతనే. ఆదిలాబాద్కు చెందిన కవి రచయిత డాక్టర్ ఉదారి నారాయణ. ఇటీవల వారి కవిత్వంలో తెలంగాణ సారస్వత పరిషత్తు అలాగే సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నుంచి 2 పురస్కారాలు ఒకేసారి అందుకున్నారు. ఈ సందర్భంగా వారి రచనా వ్యాసంగం, వారి కవితల్లోని వస్తువులు, తర్వాత ఆయన కవిగా మలిచిన క్రమం, సాధించిన రచించిన వెలువరించిన పుస్తకాలు, ఆ అనుభవాలను ఇప్పుడు వారితో పంచుకుందాం. నమస్కారం నారాయణ గారు.
2: నమస్కారం.
1: ముందుగల్లా మీకు ఒకేసారి అటు తెలంగాణ సారస్వత పరిషత్తు అట్లనే సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారాలు లభించిన సందర్భంగా ఆకాశవాణి తరఫున మీకు అభినందనలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ అవార్డులు ఏదైతే ఈ 2 ఏకకాలంలో అందుకున్నారో ఈ అవార్డులు ఎట్లా వచ్చినాయి దాని గురించి చెప్తారా?
2: సంతోషం, ధన్యవాదాలు. అయితే 2025 సంవత్సరంలో తెలంగాణ సారస్వత పరిషత్తు వారి పురస్కారం నేను రాసిన మళ్లీ మనిషిలోకి అనే కవితా సంపుటికి వచ్చింది. అదే సంవత్సరం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ పురస్కారం కూడా, కీర్తి పురస్కారం వచ్చింది నాకు. సారస్వత పరిషత్తు వాళ్ళు ఇటీవల అంటే 3-4 సంవత్సరాల నుంచి ఒక ప్రకటన ఇచ్చి పుస్తకాలను ఆహ్వానించి న్యాయ నిర్ణేతలు పెట్టి వాళ్ళు పురస్కారం ఇస్తున్నారు. నా పుస్తకం 48 వచన కవితా సంపుటాలలో న్యాయ నిర్ణేతలు నా ఒక పుస్తకం మళ్లీ మనిషిలోకి ఎన్నుకోవడం జరిగింది. ఆ సందర్భంగా నాకు ఈ సారస్వత పరిషత్ పురస్కారం అందించారు. అదేవిధంగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేస్తున్నారో వాళ్లను ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ఎవరినైతే నిర్ణయిస్తుందో ఆ నిర్ణయించిన దాంట్లో వచన కవితా సంపుటి అదొకటి, తర్వాత సృజనాత్మక రంగంలో చేసిన కృషికి గాను ఉదారి నారాయణ గారికి ఈ అవార్డు ప్రకటిస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ 2 పురస్కారాలు నేను గత సంవత్సరం అందుకున్నాను, దానికి చాలా సంతోషంగా ఉంది.
1: అయితే మీరు కవిత్వం ఎప్పటి నుంచి రాస్తున్నారు? ఇంకోటి, ఇప్పుడు ఈ సాహిత్యంలో కవిత్వమే కాకుండా కథ, నవల ఇట్లా వివిధ ప్రక్రియలున్నాయి, అందులో కవిత్వాన్నే ఎందుకు ఎంచుకున్నారు, ఎప్పటి నుంచి రాయడం మొదలుపెట్టారు?
2: మాది సాధారణంగా సాహిత్య కుటుంబం. మా నాన్నగారు అచల తత్వ కవి. మా ఇంట్లో తత్వాలు, భజన పాటలు, అదేవిధంగా పద్యాలు, అదేవిధంగా మా అన్నలు వాళ్ళు సాంఘిక నాటకాలు వేసేది. ఆ రకంగా నాకు చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఇవన్నీ వినడంతో 9వ తరగతిలో ఒక సంఘటన జరిగింది. మాకు పెంపుడు కుక్క ఉండే, దాని పేరు రాము. అది చనిపోయింది సడన్ గా ఎండాకాలము. అది ఎట్లా మొత్తానికి అకస్మాత్తుగా చనిపోవడం వల్ల చాలా బాధ వేసి ఒక 2 పేజీలు, అది కవిత్వమో వ్యాసమో కథనో తెలియదు గాని చదివేసరికి మా ఇంటి వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు, బాధపడ్డారు, బాగా రాసినా ఉన్నారు. అప్పటి నుంచి 10th క్లాసులో నాకు రామాచారి సార్ ఉండే, చాలా అద్భుతంగా చెప్తుండే పాఠాలు, పద్యము, వచనము, గేయము అన్ని. ఆ రకంగా అభిరుచి మా ఇంటి నుంచే కలిగింది. తర్వాత ఇంటర్కి వచ్చేసరికి ఇంటర్లో కూడా ముదిగొండ ఈశ్వర్ చరణ్ పాఠం చెప్తుంటే, పాఠమే ప్రత్యక్షంగా వాళ్ళు ఇంట్లో కలుసుకోవడం చెప్పడం కాదు. అప్పుడు ఏం చేశానంటే ఇంటర్లో అప్పుడు పుస్తకాలు బాగా చదివేది, గ్రంథాలయానికి వెళ్లి చదివేది. అయితే భరతపుత్ర శతకం రాసిన, 100 పద్యాల కంటే ఎక్కువ రాసిన. ఆటవలది, తేటగీది, కందములు, ఇలా పరుల ఇంటిలోకి పలుమాలు వెళ్లినా అవమానపడేదవు అధికము గాను.

0: ప్రాణములేక కాలు వేయరాదు భరతపుత్ర విను భాగ్య చరిత అని రాశాను. అది మంచి బుక్ లాగా తెల్ల పేపర్లో రాసి చేస్తే అది ఎక్కడో గ్రంథాలయంలో పోయింది, మర్చిపోయింది, చాలా బాధేసింది. డిగ్రీలో కృష్ణమరాజు మాకు లెక్చరర్ ఉండే, ఆయన చాలా ప్రోత్సహించేది. అయితే డిగ్రీ కాలేజీలో కవి సమ్మేళనం జరుగుతున్నప్పుడు తప్పకుండా నాకు ప్రైజ్ వచ్చేది కవి సమ్మేళనంలో నా కవితకు. అదే విధంగా ఆయన నా కవితలు చూసి ఒకసారి డిపార్ట్మెంట్ కి రమ్మని చెప్పిండు, నువ్వు బాగా రాస్తున్నావు మంచి రా ఎట్లా రాయాలా అని చెప్పేసి అన్నాను. ఆ రకంగా నాది కవిత వ్యాసంగము వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కథ నవల నాకు ఇష్టమే. నేను 10th క్లాస్ నుంచి నవలలు బాగా చదివాను, పద్య కావ్యాలు దాశరథి ఇవి వీళ్ళందరినీ చదివాను. అదేవిధంగా కథలు కూడా బాగా నేను చదివిన. ఒకటి ఏంటంటే కవిత్వము ఎందుకు ఏమో అప్పుడు కవి సమ్మేళనాలు బాగా జరిగేది కాలేజీలలో అక్కడిక్కడ. అయితే చిత్రం ఏంటంటే ఆ మ్యాగజైన్ లో కాలేజీ మ్యాగజైన్ లో కవిత అచ్చయింది, చాలా సంతోషం అనిపించింది. రేడియో స్టేషన్ వాళ్ళు కొత్తగా రేడియో స్టేషన్ ఏర్పడేటప్పుడు యువ కవి సమ్మేళనం అని ఏర్పాటు చేశాడు, అప్పుడు నేను కవితలు చదివాను. కానీ విశేషం ఏంటంటే మొట్టమొదటి కథానిక రేడియోలో ప్రసారమైంది. అప్పుడు స్టూడెంట్ గానే ఉన్నా మా ఆవిడతో బదారు కని అట్లా. అయితే నాకు కవిత్వం అనేది అన్ని సమానమైన చూస్తాను, ఇప్పటికి కూడా కథలు నవలలు అన్ని చదువుతాను నేను. కవిత్వం అంటే నాకు అట్లా అభిరుచి ఏర్పడింది. ఆ మనం సూటిగా చెప్పొచ్చు, చాలా చెప్పదలుచుకుంది, అందంగా చెప్పొచ్చు ఇట్లా అనిపించింది.
1: అయితే ఇప్పుడు రేడియో ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ కవిత్వం విషయంలో రేడియో ఏ రకంగా ప్రేరణగా నిలిచింది?
0: నిజంగా చెప్పాలంటే నన్ను కవిగా తీర్చిదిద్దింది, ఒక మంచి సాహిత్య అభిమానిగా తీర్చిదిద్దింది రేడియోని. 1978 నుంచి నేను హైదరాబాద్ ఆకాశవాణి హైదరాబాద్ వాళ్ళ కార్యక్రమాలు బాగా వినేవాడిని. ముఖ్యంగా యువవాణి కార్యక్రమంలో విని ఇక్కడ నుంచి ఉత్తరాలు రాసేవాడిని, మా ఇంటి వాళ్ళందరి పేర్లు రాసేవాడిని. ఆ రకంగా నాకు అభిరుచి కలిగింది. అట్లనే మీరు కోరిన పాటలు, మళ్ళీ హిందీలో బినా కటాఫ్ వినేవాడిని, అదే విధంగా సిలోను పాటలు వినేవాడిని. ఈ రకం కాకుండా ఏకాంబరము చిన్నక్క అనే కార్యక్రమాలు హైదరాబాద్ వచ్చేవి పగటికి చాలా మన మాండలికంలో, అవి కూడా చాలా ఇష్టంగా ఆసక్తిగా వింటుంటుంది. ఆ రేడియోలు ఇవే కాకుండా మంచి మంచి నాటకాలు నాటికలు ధారావాహికలు కూడా వినేది. ఆ విధంగా నిజంగా చెప్పాలంటే నా ఎదుగుదలకు ఆకాశవాణి హైదరాబాద్, మళ్ళీ ఆకాశవాణి ఆదిలాబాద్, ఆదిలాబాద్ లో మొదటి ప్రొడక్షన్ అసిస్టెంట్ ని రేడియోలో నేనే. ఆ రకంగా నాకు చాలా అంటే నా ఎదుగుదలకు ఆకాశవాణి హైదరాబాద్ ఆదిలాబాద్ గొప్పగా నాకు ఉపకరించినాయి, కృషి చేసినాయి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా చెప్పుకోకుండా నేను మాత్రం గర్వంగా చెప్పుకుంటాను, నాకు సాహిత్య అభిరుచి కలిగించి ఇంతవాణి చేసిన రేడియో స్టేషన్ అని చెప్తున్నాను.
1: అయితే ఇప్పుడు ఈ కవిత్వంలో మీకు గురువులు ఎవరు?
0: కవిత్వంలో నేను 10th క్లాస్ లో నాకు తెలుగు పండితులే రామాచార్య గారు, తర్వాత డిగ్రీలో కృష్ణమరాజు, ముదిగొండ ఈశ్వర్ చరణ్. నాకు ఇంకో విషయం ఏంటంటే నేను కవిత చదివితే బాగా చప్పట్లు కొట్టేవాళ్ళు, ఒక రకంగా పరోక్షంగా పాఠకులే నా గురువు. ఆ రకంగా నేను 1986 ఇక్కడ రేడియో స్టేషన్ లో పనిచేసినప్పుడు చాలా వినేవాళ్ళని. మొట్టమొదటిసారిగా పిసి రాములు అనే ఆయన ఇక్కడ బ్యాంకు లో పనిచేస్తుండే, ఆదిలాబాద్ రేడియో కేంద్రంలో ఆయన కవితలు విని నేను చాలా సంబరపడ్డా, నేను కూడా ఎందుకు రాయలేకపోతున్నాను. అప్పుడు 86-87 మడిపల్లి భద్రయ్య, వసంతరావు దేశపాండే, బి మురళీధరు, పిసి రాములు, అదే విధంగా కాంచన రత్నాకర్ వీళ్ళు ఉగాది కవి సమ్మేళనం అవన్నీ పెట్టేది. నేను హైదరాబాద్ లో ఎంఏ కోసం క్యాంపస్ కి వెళ్ళిన, అయితే అప్పుడు కూడా పండగలు వచ్చినప్పుడు నాకు అవకాశం ఇచ్చేది, కానీ చివరికి ఇచ్చేది నేను ఏం అనుకోకపోతుంది, నాకు అవకాశం దొరకడమే గొప్ప అనుకుంటున్నా. ఆ రకంగా ఏంటంటే నాకు హైదరాబాద్ వెళ్లిన తర్వాత ఎన్గోపి గారు నాకు వచన కవిత్వం అంటే ఆయన బాగా నాకు మెలకువలు చెప్తుంటే నేను రాసింది ప్రతిదీ ఓపికతో చదివి దిద్దిస్తుంది. అట్లనే మళ్ళీ తర్వాత ఎన్గోపి గారు, అదే విధంగా మళ్ళీ శివారెడ్డి ఆసుపత్రి గీతం మీద ఎన్ఫిల్ చేయడం వల్ల ఆయన పుస్తకాలు మొత్తం చదివేది. ఇట్లా యూనివర్సిటీ స్థాయిలో ఎన్గోపి గారు, అదే విధంగా డిగ్రీ కాలేజీలో మన హై స్కూల్లో వీళ్ళు.
1: అయితే ఇప్పుడు మీరు కవితల ద్వారా, మీరు వెలువరించిన కవిత సంపుటల ద్వారా జిల్లా సాహిత్య చరిత్రలో మీకు ఒక స్థానం, గుర్తింపు లభించింది. ఈ ప్రయాణంలో మీ కుటుంబం నుంచి, మీ కుటుంబ సభ్యుల నుంచి అందుతున్న సహకారం గురించి చెప్పండి.
0: సాధారణంగా మేము మా పెద్ద కుటుంబము, మేము 6 అన్నదమ్ములము. అయితే మాది సాహిత్య కుటుంబం కాబట్టి నన్ను బాగా చదువుకో మాకు అవకాశం లేకుండే, ఎంత చదువుకో అని చెప్పేసి అనేవాళ్ళు. మాకు వ్యవసాయం కూడా ఉండే కానీ ఎక్కువ చెప్పేది కాదు. నేనే వాళ్ళు పనిచేస్తున్నప్పుడు నేను కూడా చేసేవాడిని, కానీ వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ మాట ద్వారానే కాకుండా నన్ను ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి వరకు కూడా వాళ్ళు చదివించారు. మాకు ఆ కుటుంబము, మా అన్నదమ్ములు ఉన్నందుకు ఎంతో రుణపడుతున్న వాళ్లకు గర్వపడుతున్న కూడా అటువంటి కుటుంబం చాలా

0: ఇతిహాసము ప్రబంధాలు అక్కడ దాంట్లో వర్ణన ఉండే, శృంగారం ఉండే, అదేగా భక్తి సాహిత్యం ఉండే. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ ఉద్యమాల కారణంగా ఆధునిక ప్రక్రియలు వచన కవిత్వము కథ నవల వచ్చినాయి. దానివల్ల ఏమైపోయిందంటే సామాన్య మానవుని కష్టం గురించి, వాళ్ళ సమస్యల గురించి, ఆయన జీవితం గురించి రాయాలనే ఒక ఉద్దేశం దృక్పథం బలపడ్డది. కాబట్టి ఎవరైనా గాని ప్రపంచంలో ఎక్కడైనా గాని ప్రతి మనిషి సుఖంగా, ఆనందంగా, సంతోషంగా బ్రతకాలనే ఉద్దేశమే ఈ రోజు కవిత్వ ప్రయోజనంగా చెప్పబడుతున్నది. కాబట్టి మనం ఒకవేళ పూర్వకాలంలో ఉన్నటువంటి నానుడు తీసుకున్నా గాని సర్వే జనా సుఖినోభవంత అయిన దాంట్లో మన ఆధునిక ఈ వచన కవిత్వం ప్రయోజనం కూడా ఉంది. అందరూ సుఖంగా ఉండాలి, ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి అవమానాలు లేకుండా అందరూ కూడా ఆనందంగా ఉండాలి, జీవితం ఒకటేసారి వస్తుంది కాబట్టి అని చెప్పేసి మేము సగటు మనిషి సంక్షేమం కోసం, అతని బాగోగుల కోసం, అతని సమస్యల నుంచి విముక్తి కావడానికి కవిత్వం రాస్తున్నాం. దాని ప్రధాన ప్రయోజనం కథది నవలది కానీ దేనన్నా అది.
1: అయితే ఇప్పుడు మీ కవిత్వం మీద ఈ ఉద్యమాల ప్రభావం ఎట్లా పడ్డది, ఏ విధంగా ఉన్నది చెప్తారా?
0: సాధారణంగా కవి సంఘజీవి కాబట్టి సంఘంలో జరుగుతున్న ప్రతిదీ కూడా పరిశీలిస్తుంటాడు. అది మామూలు మనిషి. ఇంకా సాహిత్యకారుడు కవి రచయిత అయితే అతని దృష్టి వేరుంటుంది. ఆ రకంగా నేను ఏంటంటే ఎంఏ అయిన తర్వాత, ఎంఫిల్ అయిన తర్వాత పిహెచ్డి ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత స్పృహాని అనే అంశంపై చేయడం వల్ల నేను అప్పుడే మళ్ళా ఏమైందంటే ఈ దళిత ఉద్యమాలు వచ్చినాయి, మండల కమిషన్ వచ్చింది. దాని వల్ల అటు సామాజిక ఉద్యమాలను ఒకవైపు పరిశీలిస్తూనే ఇటు నా సాహిత్య ఉద్యమంలో భాగంగా నేను పిహెచ్డి కాపీ తీసుకోవడం వల్ల నేను దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ సభలు సమావేశాలు జరిగినా గానీ కవి సమ్మేళనాలు, సాహిత్య చర్చ గోష్ఠులు జరిగితే కూడా దాంట్లో పాల్గొన్నాను. అటువంటి కవిత్వం కూడా నేను రాయడం జరిగింది. అదే విధంగా దాని తర్వాత తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ మలిదశ ఉద్యమం, అప్పుడు మలిదశ ఉద్యమం మొదలైన తర్వాత తెలంగాణ రచయితల వేదిక జిల్లా కార్యదర్శి నేను ఉన్నాను. అప్పుడు కూడా ఈ తెలంగాణ ఉద్యమాన్ని కూడా దగ్గరుండి ప్రత్యక్షంగా కూడా నేను పాల్గొన్నాను. దానివల్ల కూడా తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ బాధలు, తెలంగాణ మోసపోయిన తీరు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి గురించి నేను కవిత్వం రాయడం జరిగింది, నాటికలు రాయడం జరిగింది. అదేవిధంగా ఉద్యమ గేయాలు, పాటలు కూడా రాయడం జరిగింది. ఈ విధంగా నా కవితా ప్రయాణంలో ఉద్యమాలు కూడా ఒక భాగమైనాయని చెప్పచ్చు. ఇప్పుడు బీసీవాద ఉద్యమం గాని, బహుజనవాద ఉద్యమం గాని అన్ని కూడా నేను ఒకవైపు గమనిస్తూనే అది నా కవిత్వంలో నేను ప్రతిబింబింపజేస్తున్నాను. ఆ ప్రయత్నం, ఆ దిశగా నాది నా ప్రయాణం సాగుతున్నది.
1: అయితే ఇప్పుడు మీరు కవితలు రాస్తున్న క్రమంలో ఇప్పుడు యాళ్ళయింది, అట్లాగే ఇంకా రెండు మూడు కవిత సంకలనాల్ని వెలువరించిండ్రు, అట్లాగే మీ సంపాదకత్వంలో ఎలగడి లాంటి ఒక కవిత సంపుటి కూడా వచ్చింది. అంటే మీరు స్వయంగా రాసి ప్రచురించిన కవిత సంకలనాలు కాకుండా పలువురు రచయితలు రాసిన, కవులు రాసిన కవిత్వాల్ని సేకరించి ఒక సంపుటి రూపంలో తీసుకొచ్చిండ్రు. మీ మొదటి పుస్తకం, మొదటి ప్రచురణ గురించి చెప్పండి.
0: నాది మొదటి ప్రచురణ ఆకుపచ్చని ఏడాది, 2000 సంవత్సరం తర్వాత 2001లో వాటిని ప్రయత్నం ముద్రించే ప్రయత్నం చేశాను నేను. అయితే అప్పుడు మొదట గురువు గారు ఎనుగోపి గారి చేత ముందు మాట రాయించాను. సామల సదాశివ గారు కూడా నా మొదటి పుస్తకమైన ఆకుపచ్చని ఏడారికి ముందు మాట రాశారు. అతన్ని తీసుకొచ్చి ఆదిలాబాద్ లో పుస్తకావిష్కరణ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో చేయించడం జరిగింది. మా అమ్మకు అంకితం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కుర్మే గారు కూడా నాతో పాటే ధమ్మపదం అనే పుస్తకం ప్రచురించారు. అప్పుడు ఆర్థికంగా చాలా బలహీనంగా ఉండే పరిస్థితులు బాగాలేకుండా కాబట్టి నేను తెలుగు యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు నాకు ఆర్థిక సహాయం 5000 రూపాయలు కూడా అందివ్వడం జరిగింది. అయితే అప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే కొత్త పుస్తకం, కొత్త ప్రచురణ, ముఖ చిత్రాలు, ముందు మాటలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది జరిగినా గానీ అప్పుడు నాకు మొదటి సంతానంలో ఎంతైతే సంతోషం కలుగుతుందో నాకు ఆ మొదటి పుస్తకం ఆకుపచ్చని ఏడారి అంత సంతోషాన్ని ఇచ్చింది. ఇవ్వడమే కాకుండా అప్పుడే తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైంది కాబట్టి ఎక్కడైనా తెలంగాణ ధూమ్ధాములో కవి సమ్మేళనాలు అక్కడక్కడ మొత్తం నా పుస్తకము కవర్ పేజీ, తర్వాత నా పుస్తకంలో ఉన్నటువంటి కవితా పాదాలు కూడా కోడియడం అనేది అక్కడక్కడ పెట్టడం జరుగుతుండే. అప్పుడు మొదటి అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి గారు చాలా విరివిరిగా సాహిత్య కార్యక్రమాలు చేస్తుండేవాడు. నాకు నిజంగా చెప్పాలంటే ఆకుపచ్చని ఏడారికి మంచి సమీక్షలు కూడా రావడం జరిగింది. అది మంచి పుస్తకంగా నాకు పేరు తీసుకొచ్చింది. మళ్ళా కేవి గోపాలం అనే స్టేషన్ డైరెక్టర్, మాజీ స్టేషన్ డైరెక్టర్ మంచి సమీక్ష రాశాడు. అదే విధంగా మా మిత్రులు పిసి రాములు గాని ఇంకా చాలా మంది మంచి మంచి సమీక్షలు కూడా రావడం జరిగింది. దానివల్ల అయితే నాకు

0: ఇంకో పుస్తకానికి అది మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది.
1: మీ ఈ కవితా ప్రయాణం గురించి మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటిదాకా విన్నాం ముచ్చట కార్యక్రమంలో నా కవితా ప్రయాణం అంటూ కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయులు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట అది మొదటి భాగం. వారితో ముచ్చట పెట్టినరు కేలేనిన్. ఈ ముచ్చట గతంలో కూడా వినడం జరిగింది. ఇది పునఃప్రసారం.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
2: ఇవి ఇయలటి అంబటాళ్ల సంగతులు. రేపటి అంబటాళ్ల సంగతులు జీవన గమనం సాహిత్య పఠనం అంటూ సినీ హాస్యనటుడు టెలివిజన్ వ్యాఖ్యాత కిషోర్ దాస్ తో ముచ్చట ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు బి మురళీధర్. ఇంకా ఆనందాన్ని కప్పేసే ఆలోచన అంటూ మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ప్రసారమవుతుంది. ఇవి రేపటి అంబటాళ్ల సంగతులు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలుగా వస్తున్నది. గుడిసెపట్లో సమాచార్ ప్రభాత్. 8:30కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక కలుద్దామని వారి 100.2 ఎఫ్ఎంలో పుస్తకంతో చూన్ చేసే ఉంచండి. మరి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: create better opportunities for farmers in the Rayalaseema region of Andhra Pradesh. Ms. Sitaraman laid the foundation stone for the Rayalaseema Global Horticulture Hub project and the Indian School of Agriculture at Madanpally in Ananmaya district. Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pavan Kalyan were present on the occasion. Speaking at the event, the Finance Minister said the centre and the state are working together to develop Andhra Pradesh as a major horticulture centre. She stressed the need for better water management, modern technology and infrastructure to support farmers and improve their incomes. The 8th edition of e-auction of gifts presented to the Prime Minister has been extended until the 31st of this month. Culture Ministry said this edition features 30 different mementos showcasing the diverse dimensions of Delhi. The 30 mementos include 9 photo frames, 9 mementos and 6 idols, sculptures and statues. The Ministry further noted that for auction dates and other details, visit the official PM Mementos e-auction portal pmmementos.gov.in. Union Minister for Ports, Shipping and Waterways Sarbanand Sonowal has called on the Shipping Corporation of India SCI to play a leading role in making India self-reliant and globally competitive in shipbuilding and maritime capacity. Addressing a ceremony to mark SCI's 65 years of operations yesterday, Mr. Sonowal highlighted SCI's role in safeguarding India's energy and trade security, particularly during the recent Strait of Hormuz crisis. On to sports. In the Asian Games 2026, India began day 14 with a historic gold in archery as teenager Kumkum Mohor defeated South Korea's Oh Ye-jin in a dramatic shoot-off in Aichi, Nagoya, Japan this morning. After the final was tied 5-5, Kumkum shot a perfect 10, while Oh managed an 8, securing the gold for India. With the victory, Kumkum became the first Indian woman to win an Asian Games medal in the individual recurve event. Earlier, Kumkum defeated China's Jing Yi-Zhu 6-2 in the semi-final, securing a quota place for India at the 2028 Los Angeles Olympics. With this victory, India's medal tally rose to 77, including 17 gold, 25 silver and 35 bronze medals. In hockey, defending champions India will take on against Malaysia, with the two teams meeting at the Gifu Prefectural Green Stadium with eyes on the gold medal and an LA 2028 Olympics quota. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Anuja. The front page news of all the dailies today is on the historic hockey and archery wins in the Asian Games in Japan, with Indian hockey team celebrating the win to qualify for the Los Angeles Olympics. The Times of India headline says, "Poor gold, India equals its best day at any Asiad with haul of 6. Recounting the mid-air incident, PM Modi shares unforgettable conversation filled with pride and emotion with hero pilot who saved lives on social media platform X, cites the statesman. Hindustan Times refers to the Russian President Putin hailing Prime Minister Modi having very good ideas aimed at mutually acceptable solution for ending Ukraine war. In a move to standardize official cartography and enhance public awareness of the sensitive border region, India adds 28 sites in Ladakh to official map, states the Asian Age. And finally, the Pioneer writes, Vande Bharat Express sets 100 km per hour record over the highest and first cable stay Chenab Railway Bridge. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. India calls for WTO-compliant measures to address trade distortions, dumping and predatory pricing. G7 countries agree to release 100 million barrels of diesel and crude oil as prices climb record high in United States. United Nations welcomes India's Green Energy Corridor Phase 3, says it will strengthen India's position as global leader in solar energy. Union Cooperation Minister Amit Shah to lay foundation stone for 255 crore rupees dairy plant in Ujjain today, with processing capacity of 3 lakh litres of milk per day. And in Asian Games, Indian archer Kumkum Mohor clinches gold in recurve event, Indian men's hockey team to clash for gold against Malaysia. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട പുസ്തകംതോ കാര്യക്രമంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 33వ భాగంలో పండిత్ డివి పలుస్కర్ గురించి విశేషాలు విందాం. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఈ కార్యక్రమం వినే ముందుగల్లా డివి పలుస్కర్ గురించి రెండు మాటలు తెలుసుకుంటే, డివి పలుస్కర్ హిందుస్థానీ సంగీత విద్వాంసులు, బాలమేధావిగా ఉండే భక్తి భజనల గాయకుడిగా వీరు ప్రసిద్ధులు. ఇంకా పాయోజీమైనే రామరతన ధన్ను పాయో అని ఈ పాటను తనే రచించిండ్రు. మహాత్మాగాంధీకి ప్రీతిపాత్రమైన రఘుపతి రాఘవ రాజారాం ప్రసిద్ధి చెందినాయి. మరి ఈ పుస్తకంతో కార్యక్రమంలో 33వ భాగంలో పండిత్ డివి పలుస్కర్ గురించి మరిన్ని విశేషాలు విందాం. ఈ భాగం నిన్న రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో ప్రసారమైంది. ఇది పునః ప్రసారం. కార్యక్రమానికి ముందుగా ఒక ప్రకటన.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
4: హిందుస్థానీ సంగీతంలో పేరెన్నిక గన్న గాయకుడు డివి పలుస్కర్. అతని పూర్తి పేరు దత్తాత్రేయ విష్ణు పలుస్కర్. మరాఠీ సంప్రదాయం ప్రకారం పేరు తర్వాత తండ్రి పేరు, ఆ తర్వాత ఇంటి పేరు లేదా ఊరి పేరుతో పిలుచుకుంటారు. దత్తాత్రేయ అతని పేరు, విష్ణు తండ్రి పేరు, పలుస్కర్ అంటే పలూస్ గ్రామవాసి అని అర్థం చేసుకోవాలి. అసలు వారింటి పేరు గాడ్గిల్. అయితే వారి స్వగ్రామం మహారాష్ట్రలోని సాంగ్లీకి దగ్గర్లోని పలూస్ అనేది కనుక వారిని పలుస్కర్ అన్నారు. ఆ పేరుతోనే ప్రసిద్ధులైనారు. డివి పలుస్కర్ గురించి చెప్పుకునే ముందు అతని తండ్రి ప్రఖ్యాత సంగీతజ్ఞుడు విడి పలుస్కర్ అంటే విష్ణు దిగంబర్ పలుస్కర్ గురించి కొంచెం చెప్పుకోవాలి. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని జనబాహుల్యంలోకి తీసుకువచ్చి అభిరుచి గలవారికి సంగీతం నేర్చుకునే వెసులుబాటు కలిగించి తాను స్థాపించిన గాంధర్వ మహావిద్యాలయాల ద్వారా సంగీత శిక్షణ ఇప్పించి సంగీతాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన కారణజన్ముడు విష్ణు దిగంబర్ పలుస్కర్. మరో కారణజన్ముడు విష్ణునారాయణ భాత్ఖండే. ఈ ఇద్దరు మహనీయులు హిందుస్థానీ సంగీత ప్రియులకు ప్రాతస్మరణీయులు. విష్ణు నారాయణ్ భాత్ఖండే, విష్ణు దిగంబర్ పలుస్కర్ సంగీత సమారోహాలు వరంగల్ పట్టణంలో వైభవోపేతంగా జరుగుతాయి. ఈ సభలకు సద్గురు శివానందమూర్తి వంటి గొప్పవారు హాజరవుతారంటే ఆ సభలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ విధంగా సద్గురు శివానందమూర్తి గారి అధ్యక్షతన జరిగిన ఒక సభలో విష్ణునామధేయులైన ఈ ఇద్దరు మహనీయులను గురించి, వారు హిందుస్థానీ సంగీతానికి చేసిన మహోపకారాన్ని గురించి వివరణాత్మకంగా పరమాదరంతో మాట్లాడిన ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారి ఉపన్యాసాన్ని విన్న సద్గురు శివానందమూర్తి గారు ముగ్ధులై ఈ విషయాలను ఒక వ్యాస రూపంలో రాసి తమ పత్రికకు పంపవలసిందిగా సదాశివ గారిని ఆదేశించినారు. ఆ మాటలను సదాశివ గారు శివాజ్ఞగా భావించి వారి కోసం ఒక వ్యాసం రాసి పంపినారు. ప్రస్తుతం డివి పలుస్కర్ గురించి మాట్లాడుకుంటూ అనివార్యంగా ఈ విషయాలు చెప్పుకోవలసి వచ్చింది. కాని విషయాంతరం జరగలేదు. విష్ణు దిగంబర్ పలుస్కర్ గ్వాలియర్ ఘరానాకు చెందిన పండిత్ బాలకృష్ణ బువా ఇచల్ కరంజీకర్ వద్ద సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకుని ఆ సంగీతాన్ని ప్రచారం చేయడానికి భారతదేశమంతటా పర్యటించి భారతదేశంలోని ముఖ్య పట్టణాలలో గాంధర్వ మహావిద్యాలయాలు స్థాపించి వాటి నిర్వహణ బాధ్యతలను తమ శిష్యులకు అప్పగించి హిందుస్థానీ సంగీతానికి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసి తదనుగుణంగా సంగీత బాలబోధ్, స్వల్పాలాప్ గాయన్, సంగీత తత్వదర్శక్, రాగ్ ప్రవేశ్, భజనామృత లహరి అనే గ్రంథాలను రాసి ప్రచురించి సంగీతానికి నొటేషన్ పద్ధతి అంటే స్వరలిపికి తెరతీసినాడు. అంతేగాక మహాత్మా గాంధీ గారు పాల్గొనబోయే సభలు వీడి పలుస్కర్ గానం చేసే రఘుపతి రాఘవ రాజారాం అనే భజనతో ప్రారంభమయ్యేవి. మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఆశ్రమవాసులు పాడుకునే భజనలను స్వరబద్ధం చేసి ప్రచురించినాడు కూడా. ఆ భజనలు 400 మొట్టమొదటిసారి విష్ణు దిగంబర్ పలుస్కర్ లాహోర్లో గాంధర్వ మహావిద్యాలయాన్ని స్థాపించి తన ప్రియశిష్యుడైన పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ను అక్కడ ప్రధానాచార్యునిగా నియమించినాడు. హైదరాబాదులో పండిత్ వినాయకరావు పటవర్ధన్ ప్రధానాచార్యునిగా పనిచేసినారు. ఆనాటి గాంధర్వ మహావిద్యాలయం హైదరాబాదులోని బడీ చౌడి కోఠీ సుల్తాన్ బజార్లో ఈనాటికి పనిచేస్తూ ఔత్సాహికులకు సంగీత శిక్షణ అందిస్తున్నది. ఆ విధంగా హిందుస్థానీ సంగీతానికి అనిదంపూర్వమైన సేవలందించిన విష్ణు దిగంబర్ పలుస్కర్ కొడుకైన దత్తాత్రేయ విష్ణు పలుస్కర్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అతడు తండ్రంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. డివి పలుస్కర్గా ప్రసిద్ధుడైన దత్తాత్రేయ విష్ణు పలుస్కర్ May 28 1921 మహారాష్ట్రలోని నాసిక్లో జన్మించినాడు. అతన్ని బాల మేధావిగా పేర్కొంటారు. తండ్రి గొప్ప సంగీతజ్ఞుడు కనుక కొడుకుకు సహజంగానే సంగీత జ్ఞానమబ్బుతుంది కదా. అచట పుట్టిన చివురు కొమ్మైన చేవ. అందుకు తోడు డివి పలుస్కర్కు దైవదత్తమైన మధుర కంఠం సొంతమైంది. దానికి అకుంఠిత స్వర సాధన విరసి బంగారానికి తావి అబ్బినట్లయింది. డివి పలుస్కర్ జన్మించిన మరుసటి సంవత్సరమే అంటే 1922 అతని తండ్రి విష్ణు దిగంబర్ పలుస్కర్ సన్యాసాశ్రమం తీసుకుని నాసిక్లోని రామ్నామ్ ఆధార్ ఆశ్రమం స్థాపించుకుని అందులోనే శేష జీవితాన్ని గడిపి 1931 పరమపదించినాడు. అనగా డివి పలుస్కర్కు 10 వయసు వచ్చేసరికి అతని తండ్రి మరణించినాడు. సహజంగానే అతని తండ్రి సంగీత వారసత్వం అబ్బింది. తమ తండ్రి సన్యాసాశ్రమం తీసుకున్నా సంగీతానికి దూరం కాలేదు. ఉద్దండులైన తమ తండ్రి శిష్యుల వలన కూడా అతనికి కొంత సంగీతమబ్బింది. అతడు సహజంగా గానం చేసే పద్ధతిని విని అందరూ ఆశ్చర్యపోతూ అతన్ని బాల మేధావిగా గుర్తించినారు. తండ్రి నుండి అతనికి వారసత్వంగా లభించిన సంగీత విద్య చిన్నది కాదు కదా. డివి పలుస్కర్కు అతని తండ్రి శిష్యులైన పండిత్ వినాయకరావు పట్వర్ధన్, పండిత్ నారాయణరావు వ్యాస్లు సంగీత శిక్షణ అందించి అతన్ని గ్వాలియర్ ఘరానా గాయకునిగా తీర్చిదిద్దినారు. అంతేగాక పండిత్ చింతామన్రావు పలుస్కర్ పండిత్ మిరాషీబువా వద్ద గాత్ర సంగీతంలోని మెలకువలు నేర్చుకున్నాడు డివి పలుస్కర్. అతడు ఏకసంతాగ్రాహి కనుక అతని గురువులకు అతనికి సంగీతం నేర్పడం చాలా సులభమైంది. అతి సూక్ష్మ గ్రాహక బుద్ధితో గురువులందించిన విద్యను అలవోకగా నేర్చుకుని అనతి కాలంలోనే మేటి గాయకునిగా పేరుగాంచినాడు డివి పలుస్కర్. తమది గ్వాలియర్ ఘరానా. ఈ ఘరానాకే సీమితమైపోవడం డివి పలుస్కర్కు నచ్చలేదు. ఇతర ఘరానాలలోని శైలి భేదాలను ఆకలింపు చేసుకుని అందులోని మంచి లక్షణాలను తమ సంగీతంలో కలుపుకోవాలని ఆరాటపడేవారు డివి పలుస్కర్. అట్లా చేసినాడు కూడా. కాని సంప్రదాయవాదులైన అతని గురువులకు అది బాగనిపించలేదు. కాని గురుపుత్రుడైనందున అతన్నేమీ అనలేక అసంతృప్తిని ప్రకటించేవారు. అయితే రసలుబ్ధులైన శ్రోతలు మాత్రం డివి పలుస్కర్ సంగీతానికి బ్రహ్మరథం పట్టేవారు. జలంధర్లో ప్రతిష్టాత్మకంగా జరిగే సంగీత సభల్లో పాల్గొనాలనేది ప్రతి సంగీతజ్ఞుని కోరిక. కాని అక్కడందరికీ అవకాశం దొరకదు. దొరికిందంటే అతడు లేదా ఆమెను గొప్ప సంగీత విద్వాంసునిగా గుర్తిస్తుంది సమాజం. అటువంటి హరివల్లభ్ సంగీత మహోత్సవాల్లో తమ 14 వయస్సులోనే అవకాశాన్ని అందిపుచ్చుకొని మధురంగా గానంచేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తినాడు పండిత్ డివి పలుస్కర్. సహజ సిద్ధమైన మధురగాత్రం డివి పలుస్కర్ సొంతం. దానికి నిర్విరామ సాధన తోడైంది. అతని ఆలాప్ రాగ విస్తరణలోని చాతుర్యం, బందిష్యులను గానంచేయడంలో విలక్షణ పద్ధతి, తాండ్లను విసరడంలో చమత్కారం శ్రోతలకు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి, ఆహ్లాదపరుస్తాయి. అతని గాత్రం ఎంతసేపు విన్నా విసుగనిపించదు. చెవికింపు అంటే అదేనేమో, ఆపాత మధురమైన సంగీతమంటే అదే. అందుకే డివి పలుస్కర్ తమ గానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసే ఇంద్రజాలికుడు అన్నారు విమర్శకులు. శుద్ధ శాస్త్రీయ సంగీతాన్ని ఎంత జనరంజకంగా గానం చెయ్యగలడో అంతే ఒడుపుగా భజనలు గానం చెయ్యడంలో తనంతటి పేరు సంపాదించుకున్నాడు డివి పలుస్కర్. ముఖ్యంగా రామ్ధున్ అంటే రఘుపతి రాఘవ రాజారాం అనే సంప్రదాయ కీర్తన, పాయోజీ మైనే రాము రతన ధను పాయో, ఇంకా లేచెలో మన గంగ జమునా తీర్ అనే మీరా భజనలు, శ్రీరామచంద్ర కృపాళు భజమన అనే తులసీదాస విరచిత భజన, ఠాకుర తుమ శరణ అనే గురునానక్ భజన వంటి ఎన్నో భజనలను పేర్కొనవచ్చు. 1944 డివి పలుస్కర్ తొలిసారిగా తన సంగీతంలో ఒక రికార్డును విడుదల చేసినాడు. అది మొదలు అతడు పాడిన వివిధ రాగాల రికార్డులు విపరీతంగా అమ్ముడుపోయినవి. అతడు పాడిన రాగాలు కూడా ఏరి కూర్చినవి. అట్లా అతడు ఇతర రాగాలను గానం చేయలేదని కాదు, రికార్డుల కోసం ఏరికూర్చిన రాగాలను గానం చేసినాడు. అతడు ఏది గానం చేసినా మధురమే కదా. తెలంగాణలో చక్కెర చిలుక అంటారు, ఆంధ్రులు పంచదార చిలుక అంటారు. అర్థమొకటే, చక్కెర చిలుకను ఎటువైపు కొరికినా తీయగానే ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అయితే అతడు గానం చేసిన రాగాల్లో ముఖ్యమైనవి కేదార్, శ్రీ, బాగేశ్రీ, కామోద్, తిలక్ కామోద్, హమీర్, బహార్, గౌడ సారంగ్, మియామల్హార్, గౌడ మల్హార్, మాల్కౌన్స్, నంద్, హిండోల్, లలిత్ మొదలైనవి విశేష జనాదరణ పొందినాయి. ఆనాటి ఉస్తాదులు, పండితులు ఉపశాస్త్రీయ సంగీతమైన ఠుమ్రీ, దాద్రా, కజ్రీ, టప్పా, చైతి, గజల్ మొదలైన గాన ప్రక్రియలు గానం చేయడం తమ స్థాయికి తగినవి కావని భావించేవారు. సినీ సంగీతానికైతే దూరంగా ఉండేవారు. అయితే కొందరు ఉస్తాదులు, పండితులు అట్లా చెయ్యలేదు. ఆధునిక భావాలు గలవాడు గనుక డివి పలుస్కర్ బైజూ బావరా చిత్రంలో నౌషాద్ సంగీత సారథ్యంలో ఒక జుగల్బందీ చేసినాడు. ఆ జుగల్బందీలో ఆనాటి ప్రఖ్యాత గాయకుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహెబ్ కూడా పాల్గొన్నాడు. 1955 భారతీయ కళా ప్రదర్శన నిమిత్తం డివి పలుస్కర్ చైనా పర్యటించినాడు. అతనితో పాటు ప్రముఖ హిందుస్థానీ గాయకురాలు శ్రీమతి హీరాబాయి బరోడేకర్ మరియు ప్రముఖ నర్తకి ఇంద్రాణి రెహమాన్ కూడా ఉన్నారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు గడించుకున్న పండిత్ డివి పలుస్కర్ 26 అక్టోబర్ 1955 స్వర్గస్థుడైనాడు. కేవలం 36 మాత్రమే జీవించిన పలుస్కర్ అతి తక్కువ సమయంలోనే హిందుస్థానీ సంగీతానికి 100 సరిపడినంత సంగీత సంపద మన కోసం వదిలి వెళ్లిపోయినాడు.
2: పుస్తకంతో కార్యక్రమంలో ఇప్పటిదాకా విన్నాం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 33వ భాగం. అది పండిత్ డివి పలుస్కర్ గురించి విశేషాలవి. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇయ్యాళ్ళ రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 34వ భాగం ప్రసారమవుతుంది. ఇయ్యాళ్ళ ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గురించి విశేషాలుంటాయి 34వ భాగంలో.
5: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రెడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

싱글이. సినిమా పాటల హరివిల్లు సందడే సందడి. మీ మా పసందైన పాటల ఉరవడి, మీ మనసు నింపే హడావిడి ఈ సింగిడి సందడే సందడి. పాత కొత్త తీరొక్క పాటలు మీకోసం సింగిడి సినీ గీతాల తోటలో సిద్ధంగున్నాయి. మరి బుట్ట నిండా రంగుల హరివిల్లును తలపించే అందమైన పూతోటలో పాటల హడావిడి, పాటల పూల తోరణమై మీ ముంగిలిని సప్త స్వరాలతో అలంకరించి వాకిట్లో రంగుల ముగ్గై మీ పెరటిలోని పక్షుల కిలకిల రావాలతో తీయని పండ్లు తింటున్న కోకిల స్వరంతో తీరొక్క అనుభూతులను అందిస్తుంది ఈ సింగిడి పాటల సందడి. మరి వినండి, ఆస్వాదించండి. ఇప్పటి నుంచైతే 10 గంటల దాకా సింగిడి మీకోసమే సిద్ధంగా ఉంది. కార్యక్రమంకు ఫోన్ చేసేందుకు మీరు కూడా సిద్ధంగా ఉండండి. మరి ఈ పాట విన్న తర్వాత మీకు కార్యక్రమానికి ఫోన్ చేయడానికి ఫోన్ నంబర్లు చెప్తాను.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మరి సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేయొచ్చు. ఇప్పటి నుండి అయితే 10 గంటల దాకా సింగిడి మీకోసం సిద్ధంగా ఉంది. ఫోన్ చేయడానికి మా ఫోన్ నెంబర్లు 2300081 ఈ నంబరు, ఇక మరో నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఎక్కడి నుండైనా ఏ చోటి నుండైనా ఏ నంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు. మాతో సరదాగా కొద్దిసేపు రెండు మాటలు మాట్లాడచ్చు, మీ పసందైన పాట అడగచ్చు. మరి ఫోన్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మాటలలోనే ఒక కాల్ రెడీగా ఉంది, మనం మాట్లాడేద్దాం. హలో హలో హలో
1: హలో నమస్కారం మేడం.
0: నమస్కారం, చెప్పండి ఎవరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? ఈరోజు మొదటి కాలర్ మీరే, మీ పేరు చెప్పండి.
1: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు మేడం.
0: ఓకే రాముడు, చెప్పు రాముడు.
1: అందరు బాగున్నారు మేడం? మన రేడియో శ్రోతలు అందరికి, ఆర్జీ అనర్సస్ అందరికి ప్రణామాలు మేడం.
0: ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు రాముడు?
1: నేను పట్టుచీర తయారు చేస్తుంటాను యాదాద్రి మన పూజా పుచ్చంపల్లి గ్రామం మండలానికి. యోగా కరాటే శిక్షణ ఇస్తుంటాను, అలా పారాయణ చేస్తుంటాను, అనేక సింగింగ్ పాటలు పాడుతుంటాను మేడం.
0: అరేవా, అవునా? పట్టు చీరలు అంటే ఎప్పటి నుండి తయారు చేస్తున్నారు మీరు? ఏ ఏ పట్టు చీరలు తయారు చేస్తారు?
1: ఇక్కడ శారీస్ మేడం, నేను చిన్నప్పటి నుంచి మన నాన్న అదే మాకు వృత్తి చేస్తాడు
0: మేడం. అవునా, ఇక్కడ శారీస్ అయినా ఇంకా వేరే పట్టు చీరలు కూడా, కాంచీవరం, ధర్మవరం, బెనారస్ ఇట్లాంటివి కూడా చేస్తారా? ధర్మవరం తయారు చేస్తారా? అవునా, అయితే మీకు ఇది చాలా అంటే బాగా సూక్ష్మాది సూక్ష్మమైన పని కదా? అవును,

0: కానీ దాన్ని ఆ దారాలతోటి ఆ డిజైన్ ని అద్దాలి కదా.
1: అవును, దాన్ని ఒక చుక్కలతో ఆడేసి దాన్ని ఒక్కొక్క చుక్క ఒక డిజైన్ వేసి కట్టలు కట్టి రంగు నుంచి మన ఏ రంగు అంటే ఆ రంగు మళ్ళా ఎగరగొట్టి మళ్ళీ ఇంకో దాని నుంచి ఇంకో దాన్ని రంగు కట్టి దాని తర్వాత ఎండకు ఆరబెట్టాలి మేడం.
0: అమ్మో,
1: మళ్ళీ ఆరబెట్టినప్పుడు దానిలో మళ్ళా దాన్ని ఆ దారిని మళ్ళీ ఫస్ట్ ఎలా దాన్ని పోసామో మళ్ళీ దాని దారం ఇట్టి మళ్ళీ దారాన్ని చుట్టాలి.
0: మళ్ళీ ఆహా, ఫస్ట్ మీరు రంగులతోటి దాన్ని అద్దుతారు, తర్వాత ఈ ఏదైతే పోగులు పట్టు పోగులు పట్టు దారము దీంతో డిజైన్ వేయాలి.
1: దాని రంగుల తర్వాత మళ్ళీ దాన్ని ఊడదీసి మళ్ళీ దాని కండే ఊస దారం రాట్నానికి పట్టి మొత్తం మీద మళ్ళీ తయారు చేయాలి, అప్పుడు డిజైన్ అక్కడ వస్తుంటది.
0: ఆహా, అయితే ఈ డిజైన్ అదే కరెక్ట్ గా వస్తుందని మీకు తెలుస్తుందా? తెలుస్తూ ఉంటది కదా. అవునా, ఇంత కష్టంగా ఉంటది పని. అవును, అంతే కదా. అంటే వాళ్ళ ఆ చీర అందమే పోతుంది కదా అటు ఇటు అయితే. చాలా కష్టమైన పని ఒక చీరను తయారు చేయడం అంటే, చీరను నేయడం అంటే కదా. ఓకే రాము, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇంకా మంచి మంచి ఇంద్రధనుస్సు లాంటి రంగులతో, సింగిడి రంగులతో మీ చీరలు ఇంకా మిలమిల మెరవాలి, అందరు ఆదరించాలని మనసు నిండా కోరుకుంటున్నా. అయితే మీరు ఏ పాట వినాలనుకుంటున్నారో చెప్పండి.
1: చంద్రబాబు గారి గీతం, ఇదరాయ సంగీతం, గానం కైలాస్ ఖేర్, చిత్రం ఉర్వచారి బిర్యానీ, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే పాట. ఇది చరణాలు కూడా చాలా బాగుంటాయి మేడం.
0: అవునవునవును, చాలా సంతోషం. పాట వినండి. పాట విన పాడండి పాడండి, మ్యూజిక్ వచ్చేస్తుంది, పాడండి. మ్యూజిక్ అయ్యేంత లోపల మీ పాట అయిపోవాలి. మీరు మాట్లాడుతూ ఉంటే పాట స్టార్ట్ అయిపోయింది, మీరు పాడలేరు. ఓకేనా, పాట వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు రాముడు.

0: கஜா பபலா
1: சைபால்,
0: நடுவுல காமரா
1: சைபால்,
0: புரத புள்ளா
1: சைபால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்.
3: LIC వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. LIC ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీళ్ళందరి కోరిక మేరకు భరత్ అను నేను ఈ చిత్రం నుండి వాళ్ళు పాటను కోరిండ్రు, వచ్చాడయ్యో స్వామి అనే ఈ పాట. అయితే మీరు కూడా ఇట్లా ఉత్తరాల ద్వారా పాటను వినాలనుకుంటే, పాటను పాట రాసి పంపాలి అనుకుంటే, అంటే పాత పద్ధతిని మళ్ళీ మరోసారి అంటే అభిరుచి చూడాలి అనుకుంటే, వెంటనే మీ ఒక పోస్ట్ కార్డ్ తీసుకోండి, దానిపైన మీకు ఇష్టమైన పాటను రాయండి, ఈ చిరునామాకు పంపండి. చిరునామా టు ది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్ 504001, తెలంగాణ రాష్ట్రం. ఒక మంచి అనుభూతిని పొందే అవకాశం ఇది. అంటే పాత అనుభూతిని మరోసారి మీరు చవి చూడొచ్చు, అట్లాంటి అనుభూతిని పొందొచ్చు ఈ ఉత్తరం ద్వారా పాటను కోరడం అనేది. ఇప్పుడు మనం విందాం భరత్ అను నేను చిత్రం నుండి పాట.

0: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు. జస్ట్ పక్క క్లిక్ లో నైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తెలంగాణ యాసాభాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లల్లా ఏ నంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటను అడగచ్చు. అయితే ఎక్కడి నుండైనా ఏ ఎలాగైనా మీరు ఫోన్ చేయొచ్చు. 10 గంటల దాకా సింగిడి మీకోసం సిద్ధంగా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇది సింగరీ కార్యక్రమం. కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మా ఫోన్ నంబర్లు 0873 2, ఇది కోడ్, 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటను అడగచ్చు. 10 గంటల దాకా సింగిడి మీకోసం సిద్ధంగా ఉన్నది. అయితే ఇలా ఒక ప్రత్యేకమైన రోజున్నది మీకు, అంటే ఇష్టమైన దాని గురించి ఈరోజు ప్రత్యేకమైన రోజున్నది. ఏంటి అని అంటే అది ఈరోజు వివిధ భారతి ప్రారంభించిన రోజు, అంటే అక్టోబర్ 3 నాడు. ప్రతిరోజు మీకు యాల దాటకుండా కార్యక్రమాలన్నీ నిరంతరాయంగా ఇన్నంతసేపు తీరొక్క కార్యక్రమాలు వినిపిస్తూ వస్తున్నది మరి మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అయితే పొద్దుగల్ల పూట మన ప్రసారం సమాప్తం కాగానే మీరే

ఇక ఈ ట్యూన్ ఆటోమేటిక్ గా సూర్ అయిపోతాయి వివిధ భారతి కార్యక్రమాలు. 10 గంటల నుంచి పొద్దుమట 5 గంటల దాకా తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు వినిపిస్తూ వస్తున్నది. మరి ఎన్నో పసందైన పాటల్ని, పసందైన కార్యక్రమాల్ని కొన్ని ఏళ్లుగా వినిపిస్తూ వస్తున్నది. మనకు వివిధ భారతి సేవలు అందిస్తున్నది. కొందరికైతే వివిధ భారతి కార్యక్రమాలు రోజు ఇనందే ముద్దాది గది, దినం గడవది, పొద్దు గడవది, అంత చిరకాల నేస్తమై ఉన్నది వివిధ భారతి. కొందరి మదిలో ప్రియనేస్తమై ఉన్నది ఇప్పటికీ సుఖ. మరి ఇంత గొప్ప వివిధ భారతి ఎప్పుడు ఆవిర్భవించి ఉండొచ్చు మీకు సందేహం కలిగి ఉంటుంది. ఒకనొకయాల అయితే ఈ వివిధ భారతి యొక్క విశిష్ట సేవ 1957 అక్టోబర్ 3 నాడు రేడియో సిలాన్ పోటీని తట్టుకున్న తందుకు ఈ వివిధ భారతి షురు అయింది. అనతి కాలంలోనే కార్యక్రమాలన్నీ శ్రోతల మదిని తట్టినై. ప్రస్తుతం వివిధ భారతి సేవా విశిష్టత దాదాపు 15 నుండి 17 గంటల పాటు నిరంతరాయంగా కార్యక్రమాలని శ్రోతలకు వినిపిస్తూ వస్తున్నది. సంగీతం, నాటకాలు, విజ్ఞానం, వినోదం అన్నీ కలగలుపుకొని ప్రతిరోజు అన్ని భాషలలో శ్రోతల మదిని నింపుతున్నది ఈ వివిధ భారతి. మరి ఈ పాట విన్నాక ఇంకొంత వివిధ భారతి కోసం, వివిధ భారతి గురించి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

మీరు ట్యూన్ చేసింది 100.2 ఎఫ్ఎం మనసు నిండా సింగిడి కార్యక్రమం ఇది. కార్యక్రమానికి ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్లో, కొత్తయ్య. తను మంచిర్యాల జిల్లా నుంచి ఫోన్ చేసిండ్రు. సింగిడి కార్యక్రమానికి మొదటిసారి ఫోన్ చేసిండ్రు, లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో కొత్తయ్య, కాల్ కట్ అయిపోయింది. ఫస్ట్ టైం కాల్ చేసిండ్రు, చాలా భయపడుతూ ఉండే మాట్లాడడానికి. ఒక 2-3 సార్లు అడిగింది ఇది 100.2 ఎఫ్ఎంఏనా, 100 ఆకాశవాణి ఆదిలాబాదేనా అని. కొంచెం భయపడుతూ అడిగిండ్రు, నేను లైన్లో ఉండండి కాల్ తీసుకుంటా అని చెప్పాను. మొదటిసారి కాబట్టి కాల్ కట్ అయిపోయింది. మరి తను కోరిన పాటనే ఇప్పుడు ప్రసారం చేస్తున్నా, వినిద్దాం. మరి ధన్యవాదాలండి కొత్తయ్య గారు కాల్ ట్రై చేసినందుకు మొదటిసారి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రంలో నిర్వహిస్తూ ఉంటారు. భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాలలో 40కి పైగా స్టేషన్ల నుంచి ఈ కార్యక్రమాలన్నీ 97% దేశ ప్రజలకు వినిపిస్తున్నాయి. అయితే వివిధ భారతి కార్యక్రమాలలో లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, నటి సావిత్రి, ఎన్టీ రామారావు పాల్గొని ఆనాటి కాలంలో ప్రేక్షకుల్ని అలరించారు. వివిధ భారతి 2007 అక్టోబర్ 3వ తారీఖు నాడు స్వర్ణోత్సవాల్ని కూడా నిర్వహించింది. తెలుగు భాషలో ఏకచిత్ర గీతాలు, జనరంజని, హరివిల్లు, హలో ఎఫ్ఎం గిట్ల ఎన్నో. ఇక హిందీలో అయితే ఇన్సే మిలియే, ఛాయాగీత్, జయమాల, భులే విసిరే గీత్, సంగీత సరిత, సఖీ సహేలి పిఠారా ఇట్లా ఎన్నో కార్యక్రమాలన్నీ శ్రోతల మదిని రంజింపజేసినాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పాండ్ సూపర్ లైట్ జెల్ ఇస్తుంది క్రీమ్ కంటే 40% బెటర్ పెనిట్రేషన్ ఫర్ సాఫ్ట్ బౌన్సీ స్కిన్.
2: రిటర్న్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్ లో, రమేష్ కాశీపేట గ్రామం మంచిర్యాల జిల్లా నుంచి. హలో
3: హలో
2: హలో చెప్పండి రమేష్ గారు, చెప్పండి. ఓకే, తప్పకుండా వేస్తాను. మీరు మొదటిసారి కాల్ చేయడం, ఇంతకు ముందు చేసిండ్రా?
3: మొదటిసారి.
2: అవునా, ఎట్లా అనిపిస్తుంది మీకు ఎఫ్ఎం వినడం?
3: చాలా బాగా అనిపిస్తుంది. కానీ మాకు మీరు మీరు ఇచ్చే టైం మాకు దొరకదు కాబట్టి ఫోన్ చేసేది ఉండగా మాకు టైం దొరకదు. మాకు షాప్ వచ్చేసరికి 10:30 అయిపోతుంది.
2: అవునా, ఎట్లాగైనా ఈరోజు కాల్ చేసిండ్రు మరి.
3: ఇవాళ టైం ఇవాళ పోలే షాప్.
2: అవునా, ఓకే. 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలు ఎట్లా అనిపిస్తున్నాయి మరి మీకు? అసలు కాల్ చేయాలంటే అంటే ముందు వింటూ ఉంటారా? అన్ని వింటూ వింటూ కాల్ చేయాలనిపించిందా సింగిడికి? హలో. ఓకే ఓకే ఓకే రమేష్ గారు, మీరు అడిగిన పాట తప్పకుండా ప్రసారం చేస్తున్నాను, వినేసేయండి. మరి ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
3: థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బాహుబలి సినిమా మనకు యాదికి రాగానే బాహుబలి సినిమాను గుర్తు చేసుకుంటే అందులోని పాత్రలు ఒక్కొక్కటిగా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. కొన్ని ముఖ్య పాత్రలలో నటించిన వాళ్ళు ఉన్నారు. అయితే దాంట్లో కట్టప్ప అనగానే మనకు ఒక రూపం జ్ఞాపకం వస్తుంది, కట్టప్ప యాక్టింగ్ జ్ఞాపకం వస్తుంది, కట్టప్ప పాత్ర జ్ఞాపకం వస్తుంది. ఆ కట్టప్ప పాత్రను పోషించిన వ్యక్తి జ్ఞాపకం వచ్చేస్తాడు. అతను ఎవరో కాదు, సత్యరాజ్. తను తమిళ కన్నడ నటుడు. ఈరోజు సత్యరాజ్ పుట్టినరోజు. ఇక కట్టప్పగానే చాలా మందికి ఈ మధ్య తను సుపరిచితమైండు. అసలు పేరు రంగరాజ్ సుబ్బయ్య. ఎక్కువగా తమిళ కన్నడ సినిమాలలో గొప్ప పాత్రలలో నటిస్తూ ఉన్నాడు. తెలుగులో కొన్ని సినిమాలలో నటించి

ప్రేక్షక ఆదరణ పొందిన తమిళ నటుడు. తను ప్రతి నాయక పాత్రలతో తన సినీ ప్రస్థానం షురూ చేసి నాయక సహనాయక పాత్రల్ని పోషించుండు. ఇక 200 పైగా సినిమాలలో నటించుండు. కొన్ని హిందీ సినిమాలలో కూడా సత్యరాజ్ నటించుండు. తెలుగులో బాహుబలి సినిమాలో కట్టప్పగా అందరి మదిలో సుపరిచితమైండు. మిర్చి, శంఖం, ప్రతిరోజు పండగే ఈ సినిమాలలో తను నటించిండు. ఇంకా ఎన్నో సినిమాలంటే 30-35 పైగా సినిమాలలో, అంటే తెలుగు సినిమాలలో సత్యరాజ్ నటించిండు. తన పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు నాడే ప్రత్యేకమైన తన పాటనే విందాం మరి, ప్రతిరోజు పండగే చిత్రంలోనిది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మరో నటుడి పుట్టినరోజు ఉంది. వల్ల బాబీ సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా నటిస్తాడు. తను 2004 ఆంధ్ర వాళ్ళ సినిమా కన్నడంలో రీమేక్ చేసిన నటుడి. తను జూనియర్ ఎన్టీఆర్ కంత్రి తెలుగు సినిమా దర్శకుడిగా అడుగుపెట్టిన దర్శకుడు నటుడు మెహర్ రమేష్ పుట్టినరోజు. ఇవల్ల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాచి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలకు సహాయ దర్శకుడిగా మెహర్ పనిచేసిండ్రు. పోకిరి సినిమాకు సహ దర్శకుడిగా పనిచేసిండ్రు. ఇంకా దేశముదురు సినిమాలో నటుడిగా, కంత్రి సినిమాలో బిల్లా సినిమాకు దర్శకత్వం వహించిండు మెహర్ రమేష్. తన పుట్టినరోజు సందర్భంగా తను దర్శకత్వం వహించిన శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలోని ఈ పాట మనం విందాం.

0: చాలా రోజులకు ఒక కాలర్ ఫోన్ చేసిండట, చాలా ఆతృతగా అడిగిండ్రు, నాకు ఒక్కసారి మాట్లాడాలనుంది అని. తన కోసం ఈ చివరి నిమిషంలో అయినా ఒక్క నిమిషం మాట్లాడడానికి కాల్ తీసుకుంటున్నా. హలో, అందుకనే మీరు రెగ్యులర్ గా వింటారు, చాలా రోజులకు ఫోన్ చేసిండ్రు అని నేను చివరి నిమిషంలో మీ కాల్ తీసుకున్నా. మీ పేరు చెప్పండి.
1: నా పేరు పాండల్.
0: పాండల్ పాండల్ గారు ఎక్కడండి? ఓకే, మెదక్ జిల్లా. ఓకే, చెప్పండి పాండల్ గారు, ఏ పాట వింటారు తొందరగా చెప్పండి.
1: మేఘా సందేశం సినిమా నుంచి ఆకులో ఆకున్నాయి కొమ్మలో కొమ్మలు జానకి వారి పాట.
0: ఓకే ఓకే, తప్పకుండా మీకోసం అదే పాటను ప్రసారం చేస్తున్నా, వినేద్దాం. మరి ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: సరే మేడం,
0: మీ పాట వినడానికి కూడా సమయం ఉండాలి కదా, అందుకనే ఫోన్ ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా. పాట వినేద్దాం.
1: సరే మేడం.

ఇది ఇయాల్టి సింగిడి కార్యక్రమం. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం, 7:45 రాత్రి హుషారు కార్యక్రమంలో ఫోన్ చేయొచ్చు, మరిన్ని పాటల్ని వినొచ్చు, మాతో సరదాగా గుడిసేపు మాట్లాడచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలుగా వస్తుంది. గుడిసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. జున్నా సోలార్, చైన్ ల్యాబ్స్ సంస్థల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కిచెన్ల పనులను నవంబర్ ఆఖరికల్లా పూర్తి చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. హైదరాబాద్లో గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం 2026ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కార్మికులు సెదతీరడానికి, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం చేయడానికి కొండాపూర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అబ్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని మంత్రి జీ వివేక్ ప్రారంభించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలైబలై ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 22న హైదరాబాద్లో నిర్వహించనున్న అలైబలై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తార్నాక సీఎస్ఐఆర్ ఐఐసిటీ ఆడిటోరియంలో జరిగే దిశ కమిటీ సమాపేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరవుతారు. గుజరాత్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు అమలుకు మార్గం సుగమమైందని రాష్ట ప్రభుత్వం పేర్కొంది. రాష్ట ప్రభుత్వం గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. స్పేసిక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ద్వారా 4 వ్యోమగాములు కేవలం 8 గంటల్లోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని అమెరికాకు కొత్త రికార్డు అందించారు. బయలుదేరే సమయంలో వాతావరణంపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా వారు సురక్షితంగా ఐఎస్ఎస్కు చేరుకోగలిగారు. యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ అమల్లోకి వచ్చినా వినియోగదారులపై ఎలాంటి రుసుము పడదని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నుంచి 2,000 రూపాయలు దాటిన కొన్ని వ్యాపార లావాదేవీలపై 0.4% ఎండీఆర్ వర్తించినప్పటికీ సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ, ఇస్రో మాజీ శాస్త్రవేత్త పవన్ కుమార్ చందన్కు టైమ్ మ్యాగజైన్ టైమ్ 100 నెక్స్ట్ 2026 జాబితాలో చోటు దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా సంస్థను స్థాపించి విక్రమ్ 1 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన ఆయనను భవిష్యత్తు తీర్చిదిద్దే తదుపరి తర నాయకుడిగా టైమ్ గుర్తించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 100.8 సమయం 10:03. వెల్కమ్ టు మార్నింగ్ మస్తీ. ముందుగా మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్.

0: మార్నింగ్ మస్తీలో ముందుగా మీరు విన్నారు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా నుంచి. హరిచరణ్ పాడారు, సాహితీ రచన గోపీసుందర్ సంగీతం అందించారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. లైఫ్ లో మనం ఎంచుకునే అతి కొద్ది బంధాల్లో స్నేహం ఒకటి. చిన్నప్పటి దోస్తు నుంచి కాలేజీ సరదాలు పంచుకున్న దోస్తులు, ప్రతిరోజు ఆఫీసులో కష్టసుఖాలు పంచుకునే కొలీగ్స్ వరకు, వీళ్లతో పాటు ప్రతి ఒక్కరి లైఫ్లోనూ రేడియో కూడా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది కదా. మన లైఫ్లో రేడియో పాత్ర మర్చిపోలేనిది. ఏమంటారు?

0: ఇట్స్ ఓకే చిన్ని గారు.
1: ఎంసీఏ సినిమా నుంచి దివ్య కుమార్ శ్రవణ భార్గవి పాడిన పాటది బాలాజీ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. ఒక వ్యక్తిని మన స్నేహితుడిగా ఎంచుకోవాలన్నా, మనల్ని ఒకరు స్నేహితుడిగా ఆహ్వానించాలన్నా ముందుగా ఉండాల్సింది మంచి మనసు. నిజమైన స్నేహం అనేది నమ్మకం అనే పునాదిపైన ఆధారపడి ఉంటుంది. మనస్ఫూర్తిగా ఒకరిని మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు అందులో ప్రేమ, గౌరవం, పరస్పర నమ్మకం ఖచ్చితంగా కనిపిస్తాయి. అలాంటి నమ్మకమైన నేస్తమే ఆకాశవాణి వివిధ్ భారతి.

0: ప్రేమం సినిమా నుంచి నరేష్ అయ్యర్ పాడిన పాట అది. పూర్ణాచారి రచన, గోపిసుందర్ ఇంకా రాజేష్ మురిగేసన్ కలిసి సంగీతం అందించారు.
1: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్టంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.

0: కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా నుంచి హేమచంద్ర పాడిన పాటది. భాస్కర్ భట్ల రచన, మణిశర్మ సంగీతం.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

మధురగీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: మహానుభావుడి సినిమా నుంచి గీతామాధురి ఎంఎం మానసి పాడిన పాట అది. కృష్ణకాంత్ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో శ్రవణ భార్గవితో కలిసి పాడిన పాట అది.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: ఊపిరి సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాటది, గోపీసుందర్ సంగీతం, సిరివెన్నెల రచన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. మనకు కష్టం వచ్చినప్పుడు అందరూ దూరం పెట్టినా ఎలాంటి స్వార్థం లేకుండా అండగా నిలబడే వ్యక్తే అసలైన మిత్రుడు. మన బలహీనతలు, తప్పులను పూర్తిగా తెలుసుకుని కూడా మనల్ని నిస్వార్థంగా ప్రేమించేది కేవలం ప్రాణమిత్రుడు మాత్రమే. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకుని, రెట్టింపు చేసుకునేలా మన కష్టంలో భాగం పంచుకుని ఆ బాధను తగ్గించే అద్భుతమైన బంధమే స్నేహం. అలాంటి మనందరి ప్రియ నేస్తం ఆకాశవాణి వివిధ భారతి మనందరికీ ఎప్పుడూ తోడుగా, నీడగా.

ఈ స్మార్ట్ శంకర్ సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట భాస్కర భట్ల రవికుమార్ రచన మణిశర్మ సంగీతం అందించారు. ఇంకా మార్నింగ్ మస్తీలో చివరిగా విందాం పైసా వసూల్ సినిమా నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమాపేశమవుతారు. అనంతరం రేపు తూప్రాన్పేట్ కరీంనగర్లలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తార్నాక సీఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో జరిగే దిశ కమిటీ సమాపేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమాపేశానికి ఎంపీలు ఎమ్మెల్యేలు కమిటీ సభ్యులు హాజరవుతారు. రాష్టవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. జున్నా సోలార్ చైన్ ల్యాబ్ సంస్థల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కిచెన్ల పనులను నవంబర్ ఆఖరుకల్లా పూర్తి చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. ప్రధానమంత్రి బహుమతుల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఇందులో ఢిల్లీ మెట్రో, నూతన పార్లమెంట్, శిల్పాలు, ఫోటో ఫ్రేమ్లు వంటి రాజధాని యొక్క విభిన్న కోణాలను కథనాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు చండీగఢ్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ వన్డే జరగనుంది. ఇప్పటికే మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించి 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ ఈ చివరి వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 120 పరుగులతో ఆడుతోంది. ఆసియా క్రీడలు రికర్వ్ ఆర్చరీ మహిళల సింగిల్స్లో భారత్ స్వర్ణం సాధించింది. కుంకుమ్ మొహద్ దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. దీంతో ఇప్పటివరకు 18 స్వర్ణాలు, 26 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 79 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:02 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. చెగురాకులలో చిరకమ్మలకు సైతం పాట నేర్పిన బాట ఆయనది. వెన్నెల రాజులని పులకరింపచేసిన స్వరకేళి ఆయన సొంతం. ఆయన పంచిన మధురం మరపురానిది, మరవలేనిది. పెండ్యాల వారి మది శారదాదేవి మందిరం. ఆ విద్యల తల్లి అనుగ్రహంతోనే పెండ్యాల సంగీతం పండిత పామర భేదం లేకుండా అందరినీ అలరించింది. ఈనాటికి అలరిస్తూనే ఉంది. ఆయన ఎవరో తెలిసింది కదా, పెండ్యాల నాగేశ్వరరావు గారు, అలనాటి మేటి ప్రముఖ స్వరకర్త. ఆయన గురించి మాట్లాడుకుందాం ఈ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఏమిటేమిటేమిటి మంచి కాలం ఉంటుందా ఎలాగుంటుందో అది సిద్ధంగా చెప్పు.
1: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు.
0: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు.
1: గాంధీ మహాత్ముడు కలగన్న రోజు.
0: నెహ్రూ అమ్మ చూడు నెలకొల్పు రోజు.

0: బాగా చెప్పావు. కానీ అందుకు మనం ఏం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు.
1: అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కరి కోసం

0: ఈ పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. సమయం 11:16. ఇక అలనాటి మేటి స్వరకర్త పెండ్యాల నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈయన సమకూర్చిన సంగీతం సమకూర్చిన పలు చిత్రాలలో భక్తిభావంతో తొణికిసలాడిన గీతాలు రూపొందాయి. ఆ భక్తి గీతాలకు పెండ్యాల నేర్పిన బాణీలు నాటి నుంచి నేటిదాకా భక్తకూటికి పరమానందం పంచుతూనే ఉన్నాయి. అది పెండ్యాల స్వరకల్పనలోని మహత్తు.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: తండ్రి నుంచి పెండియాల నాగేశ్వరరావు గారికి హార్మోనియం విద్య అబ్బింది. అదే ఆయనలో కళాతృష్ణ పెంచింది. చదువుకునే రోజుల్లోనే హార్మోనియం వాయిస్తూ, పద్యాలు పాడుతూ, పాటలు అల్లుతూ, నాటకాలు వేస్తూ సాగారు. చిత్రసీమలో రాణించాలని అడుగులు వేసిన పెండియాల నాగేశ్వరరావుకి ముందుగా గాలిపించరు నరసింహారావు గారి ప్రోత్సాహం లభించింది. ఆయన వద్ద హార్మోనిస్టుగా కొంతకాలం పనిచేశారు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు.

0: దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి సమయం 11:25 గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఇక పెండ్యాల వారు కెఎస్ ప్రకాశ్రావు నిర్మించిన ద్రోహి చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. వరుసగా కెఎస్ ప్రకాశ్రావు గారు నిర్మించిన చిత్రాలన్నింటికీ సంగీతం అందించారు. ఆయన బాణీలను సమకాలీకులు సైతం అభిమానించేవారు. సాలూరు రాజేశ్వరరావు ఈయన కూడా ఎంతగానో అభిమానించారు ఈయన స్వరకల్పనని. ఇక పెండ్యాల స్వరకల్పనలో పాడాలని గాయని గాయకులు సైతం ఎంతగానో ఆరాటపడేవారు. ఆయన స్వర విన్యాసాలతో సాగినప్పుడే తమ గాన కళకు ఒక గుర్తింపు లభిస్తుందని భావించేవారు. పెండ్యాల సైతం వారి అభిలాషను పసిగట్టి వారి గాత్రానికి పరీక్ష పెట్టేవారు. ఆ పరీక్షలో గాయని గాయకులను ఉత్తీర్ణులను చేసి వారిని జనం ముందు విజేతలుగా నిలిపిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 11:31. ఇక పెండియాల సంగీతంతో దోస్తీ చేసిన వారికి అనేక రకాలైన సెంటిమెంట్స్ ఉండేవి. అన్నపూర్ణ వారి తొలి చిత్రం దొంగరాముడుకు పెండియాల సంగీతం సమకూర్చారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. దాంతో సినిమా రంగంలో తొలి ప్రయత్నాలు చేసేవారందరూ పెండియాలనే సంగీత దర్శకునిగా ఎంచుకునేవారు. డి రామానాయుడు తమ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం రాముడు భీముడుకు కూడా పెండియాల వారే సంగీతం సమకూర్చారు. ఇక పెండియాల స్వరకల్పనలో రూపొందిన కన్నతల్లి చిత్రం ద్వారా పి సుశీలకు తొలి అవకాశం కల్పించుతూ కూడా ఆయనే. ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇక ఆ గీతర చేత దాశరథి పాట చిత్రసీమలో తొలిసారి వెలుగు చూసింది కూడా పెండియాల స్వరకల్పనలోనే. ఆచార్య ఆత్రేయ నిర్మించి దర్శకత్వం వహించిన వాగ్దానం చిత్రంలో దాశరథి సినిమా పాట మొదటిసారిగా జనం ముందు నిలిచింది. ఆ చిత్రానికి పెండియాల సంగీతం సమకూర్చారు. అలా పెండియాల బాణీల్లోనే దాశరథి పాట ముందు జనానికి పరిచయమైంది. ఆ తర్వాత కూడా పలువురు సినీ జనం పెండియాల తొలి సెంటిమెంట్ ను అనుసరించారు. ఇక జయప్రద తొలిసారి తెరపై కనిపించిన భూమి కోసం చిత్రానికి కూడా పెండియాల వారే సంగీత దర్శకులు.

అనేక విజయవంతమైన చిత్రాలకు స్వర రచన చేశారు పెండ్యాల. అయితే ఏనాడు విజయం వచ్చిందని పొంగిపోలేదు, పరాజయం ఎదురైతే కుంగిపోలేదు. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. మధురాన్ని మన సొంతం చేశారు. పెండ్యాల సంగీతంలో ఎన్నో మధుర గీతాలు మన సొంతమయ్యాయి.

చివరిదాకా మధురామృతం మనకొందించడానికే ప్రయత్నించారు పెండ్యాల. తన సంగీత ప్రయాణంలో సందర్భోచితమైన స్వరకల్పన చేయడానికే తప్పించారు ఆయన. ఆయన సంగీతం సమకూర్చిన చిత్రాల ఫలితాల్లో తేడాలు ఉండి ఉండవచ్చు, కానీ పెండ్యాల సంగీతం సదా మధురాన్నే మనకి సొంతం చేసింది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:50. పెండ్యాల నాగేశ్వరరావు గారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకుల్లో ఒకరు. తెలుగు సినిమా సంగీతాన్ని గగన దశకు తీసుకెళ్లి తారాపదంలో నిలబెట్టి ఆచంద్ర తారార్కం ఆ మధుర సంగీతాన్ని వింటూ పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీత సామ్రాట్ పెండ్యాల నాగేశ్వరరావు గారు.

చెండియాల గారి వేల పాటల్లో అది క్లబ్ పాటైనా, అందులో మాధుర్యం తొంగి చూసినట్టే హిందీ పాటని అనుసరించిన, పాశ్చాత్య ధోరణిని అనుకరించిన, అందులో తెలుగుదనం ఉట్టిపడుతుంది. సంగీత రసహృదయులకి, గాయనీ గాయకులకి, అందరికీ నచ్చే సంగీతమైనది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి స్టూడియోస్ లో 12:06 అమృత గీతానికి స్వాగతం. మన మనసుని ఆహ్లాదపరిచి ఆనందాన్నిచ్చే ప్రతి గీతం ఒక అమృతపు చినుకే. అలాంటి వేల పాటల వర్షంలో నిత్యం తడుస్తూ ఉంటాం. ఇక ఒక పాట సందర్భానికి తగినట్లు రాయడం గీత రచయిత ప్రతిభకు దర్పణం. అద్భుతమైన పదాలు నల్లి ఒక పాటగా మలిచినప్పుడు సంగీత దర్శకులు వాటి కట్టే బాణీలతో పాట మరింత వీణులు విందవుతుంది. జగపతి బాబు హీరా నటించిన అల్లుడు గారు వచ్చారు సినిమాలోని ఈ పాట ఒక కుటుంబం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ సాగుతుంది. ఒక మనిషికి నా అన్నవాళ్లు ఎంత ముఖ్యమో ఈ పాట వింటే అర్థమవుతుంది. సిరివెన్నెల కలం చేసిన మ్యాజిక్ ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. పాటలు రాయడంలో గీత రచయితల శైలి ఎవరికి వారిదే ప్రత్యేకం. రచయిత వెన్నెల కంటి రాసిన సీను సినిమాలోని ఈ పాట కళ్ళని వాకిళ్లుగా చేసి ప్రేమ తలుపులు తీయిస్తుంది. ఆకాశ దీపాలను ఇలచేర్చేసి సంగీతాన్ని సంకేతంగా మార్చి ప్రియగీతం, మధు జలపాతం అంటూ మురిపించే ఈ పాట వినేద్దాం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అమృత గీతం వింటున్నారు. సమయం 12:18. ఇక 1999లో వచ్చిన ప్రేమించేది ఎందుకమ్మా సినిమాలోని ఈ పాట సిరివెన్నెల కలం చేసిన మరొక మ్యాజిక్ అని చెప్పొచ్చు. నవ్వులో ఉన్న హాయిని, సంతోషంలో ఉన్న అనుభూతిని తెలియజేసే ఈ పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:24. ప్రేమ, విరహం, బాధ, కోపం, ఇలా ఎలాంటి భావాన్నైనా పాటలో పలికించడం గీత రచయిత వంతైతే దాన్ని అంతే అందంగా అనుభూతితో పాడడం గాయని గాయకుల వంతు. అలా బేటూరి సాహిత్యానికి ప్రాణం పోస్తూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సరిగమల చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మహోద్లు చరిత్ర సృష్టించారు. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సు 2026లో ఉపరాష్టపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ విధానాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరళంగా ఉండాలని అన్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సామాజిక స్థితిస్థాపకతలను వేరు చేయలేమని, అభివృద్ది దేశంలోని అన్ని ప్రాంతాలకు, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని ఉపరాష్టపతి అన్నారు.
1: A faster transformation is taking place in the economical growth of India. Once we were the underdeveloped economy, from there we moved on to the developing economy. From there we are moving towards the developed economy. We can call ourselves as a developed economy if it is an inclusive development of everyone. That is where the real development benefit should reach the nook and corner of the country.
0: భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సరిహద్దు పన్నులు, నియంత్రణ, ఆర్థిక పాలన వంటి విషయాలలో వ్యాపారాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు దేశీయ సంస్థలను ప్రపంచ పెట్టుబడులకు సిద్దం చేయడంలో వారు ప్రధాన పాత్రను పోషిస్తారని తెలిపారు. చికాగో, మిచిగాన్, ఓహాయో చాప్టర్లకు చెందిన భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ నాయకత్వం సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్య అవకాశాలను విస్తరించడంపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్దారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్దారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు చికాగోలో ఆర్చర్ డేనియల్స్ మిడ్లాండ్ బోర్డు చైర్మన్ సీఈఓ జువాన్ రికార్డో లూసియానోతో సమావేశమయ్యారు. భారత్లో ఏడీఎం ఉనికిని విస్తరించే మార్గాలు, పెట్టుబడి అవకాశాలపై తాము చర్చించినట్లు గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న భారత ఆహార శుద్ది రంగం, ఆధునిక వ్యవసాయ వాల్యూ చైన్లు వంటివి అభివృద్ది సహకారానికి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఆహార శుద్ది రంగంలో సుస్థిర వృద్దికి, దీర్ఘకాలిక సహకారానికి భారత్ అపారమైన అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లోని బీహెచ్ఈఎల్ దసరా మైదానంలో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పశు సంరక్షణ రంగంలో విశేషంగా కృషి చేసిన మహిళా పశు పోషకులను అమిత్ షా సత్కరిస్తారు. డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ కామధేను యోజన లబ్దిదారులకు ఆమోద పత్రాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాజరవుతారు. పాల ఉత్పత్తి, పాడి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 35,000 మందికి పైగా పశు పోషకులు, పాడి సహకార సంఘాల సభ్యులు హాజరవుతారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృతకాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ

0: నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు జ్ఞాపికల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో బాక్సింగ్, రెజ్లింగ్, గోల్ఫ్, ఆర్చరీ విభాగాల్లో 18 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో కుంకుమ్ మొహోద్ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాకు చెందిన యేజిన్ను ఓడించి బంగారు పతకం సాధించారు. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో ఆసియా క్రీడల పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన తొలి భారత మహిళా గోల్ఫ్ ఛాంపియన్గా ప్రణవి ఉర్స్ సంచలనం సృష్టించారు. ఫైనల్ రౌండ్లో కేవలం ఒక స్ట్రోక్ స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుని ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. అదితి, అశోక్, దీక్షా దాగర్లతో పాటు భారత జట్టుకు రజత పతకాన్ని అందించడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. కాగా 2002 శివ్ కపూర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారు. ఆసియా క్రీడల క్రికెట్లో భాగంగా జపాన్లోని నిషిన్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందే సమయానికి 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులతో ఆడుతోంది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 3 వన్డే మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహే, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. కొంకణ్, గోవాలో ఈరోజు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల స్మగ్లర్ నవప్రీత్ సింగ్ను తుర్కీయే భారత్కు అప్పగించడంతో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నవప్రీత్ సింగ్ నవాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో తుర్కీయే పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు హెరాయిన్ వంటి మెథామ్ ఫెటమిన్లను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నాడని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఏజెన్సీలు అతని అసలు గుర్తింపును బయటపెట్టేందుకు అతని ఆచూకీని కనుగొని దేశ బహిష్కరణను ఖరారు చేశాయని మంత్రి అన్నారు. హార్ముజ్ జలసంధిలో కువైట్కు చెందిన ట్యాంకర్పై క్షిపణి దాడి జరగడంతో 5 భారతీయ పౌరులను ఒమన్ అధికారులు రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆర్థిక, సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్, ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మొహోద్లు చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఆకాశవాణి స్టూడియోస్లో 12:40 సూపర్ హిట్ సాంగ్స్ విందాం. మరి ఇప్పుడు విందాం రంజిత్ శ్రావణ భార్గవి పడిన ఈ పాట కలేజ సినిమా.

అది లక్షల లాటరీ నాకా. సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:45. ఇక మరి రంగస్థలం సినిమా కోసం మేము మానసి పాడిన పాట విందాం. చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆకాశవాణి స్టూడియోస్ లో సరిగ్గా 1 గంట. మరి ఇంకా తర్వాత పాటగా విందాం. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా కోసం ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట, చంద్రబోస్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయసేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తార్నాక సీఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు మెట్రో బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ పాసులు తీసుకొచ్చినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. దిల్సుక్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తార్నాకలోని సీఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. కేంద్ర మంత్రి, దిశ చైర్మన్ జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ భేటీకి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక తదితర అధికారులు హాజరయ్యారు. నగరంలో ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాల అమలు, నిధుల వినియోగంపై ఇందులో సమగ్రంగా సమీక్షిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా హైదరాబాద్ పరిధిలోని అభివృద్ది పనులకు మరింత ఊతం లభించనుంది. హైదరాబాద్లో జరిగిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పిల్లల సైబర్ భద్రత అత్యంత ముఖ్యమైన అంశమని, ఆన్లైన్ నేరాల నుంచి పిల్లలను కాపాడేందుకు పాఠశాలలు, పోలీసులు, న్యాయసేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు, పిల్లల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిస్తుందని, భరోసా కేంద్రాలు, సైబర్ ల్యాబుల ద్వారా చర్యలు చేపడుతుందని తెలిపారు. పిల్లల ఆన్లైన్ భద్రత కోసం సమగ్ర చైల్డ్ ఆన్లైన్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ 1930 1098 హెల్ప్ లైన్ నెంబర్లను గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. విమాన ప్రమాద క్షణాల్లో కెప్టెన్ చూపిన అప్రమత్తత, సమయస్ఫూర్తి వల్లనే అసాధ్యమనుకున్న పరిస్థితి నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని కొనియాడారు. ఆయన చూపిన తెగువ దేశానికే గర్వకారణమని పేర్కొన్న గవర్నర్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ సేవలందించాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన ఫ్లై దుబాయ్ ఘటనపై సినీ నటుడు చిరంజీవి స్పందిస్తూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్పై ప్రశంసలు కురిపించారు. గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో పోరాడిన ఆయన సాహసం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఆ విపత్కర సమయంలో కెప్టెన్ హనుమాన్ చాలీసా పఠిస్తూ ధైర్యాన్ని కూడగట్టుకోవడం తనను కదిలించిందని పేర్కొన్న చిరంజీవి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆంజనేయస్వామిని ప్రార్థించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహిస్తున్న రాష్ట స్థాయి కబడ్డీ పోటీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్, బి గీతేతో కలిసి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడాకారుల ప్రోత్సాహానికి, గ్రామీణ క్రీడల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
1: యువత ఈ దేశానికి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడం ముందుకు వెళ్లాలని చెప్పని సీఎం గారు ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీనే ఈ రోజు ఈ రాష్ట్రంలో తీసుకుని వచ్చి ఒలింపిక్స్ లో మన తెలంగాణ నుండి కూడా బంగారు పతకాన్ని తీసుకొచ్చే విధంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకుని వచ్చి ప్రోత్సహిస్తున్న సందర్భంలో ఇక అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
0: సమాజ ఆరోగ్య పరిరక్షణతో పాటు మహిళలు, చిన్నారుల సంక్షేమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట, ధన్వాడలో నిర్వహించిన అంగన్ మిలన్ సేవా కార్యక్రమంలో ఆమె పాల్గొని సిబ్బందిని సన్మానించారు. ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్లో కేసారం నుంచి అంత్యక్రియలకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి పలువురు మృతి చెందగా 7 తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు మెట్రోలో, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సెక్రటేరియట్కు ప్రయాణించారు. ప్రజా రవాణాను సులభతరం చేసేందుకే ఈ కామన్ పాస్ విధానాన్ని తెచ్చామని, భవిష్యత్తులో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆటోలు, క్యాబ్లను కూడా అనుసంధానిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ వ్యవస్థ ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బాధితులను పరామర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన ఆయన ఇది ముమ్మాటికి ముందస్తు కుట్రలో భాగమేనని స్పష్టం చేశారు. వరుసగా ప్రార్థనా మందిరాలపై దాడులు జరుగుతున్నా ప్రతిసారి నిందితులకు మతిస్థిమితం లేదని చెప్తూ పోలీసులు కేసులను పక్కదారి పట్టించడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేళ బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. సేవ్ డెమోక్రసీ మార్చ్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, తమ కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడానికేనని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్నా జీర్ణించుకోలేక ఈవీఎంలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక తెలంగాణల్లో గెలిస్తే ప్రజాతీర్పు అని, ఓడిపోతే ఈవీఎంల లోపమనడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో ఐఎఫ్ఎఫ్ సీఓ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్త రైతులు, సహకార సంఘాల ప్రతినిధుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఎఫ్ఎఫ్ సీఓ చైర్మన్ దిలీప్ సంఘాని, రాష్ట వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని, నానో ఎరువులు, సమగ్ర పోషక యాజమాన్య పద్దతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పట్టణ పాలన కోసం కోర్ అర్బన్ రీజియన్ చట్టం 2026 అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలతో కూడిన నూతన వ్యవస్థకు గెజెట్ ద్వారా చట్టబద్దత కల్పించింది. ఈ చట్టం ద్వారా ఆస్తి పన్ను విధింపులో క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ అమల్లోకి రానుంది. అక్రమ నిర్మాణాలు, చెరువుల పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనలో కీలక మార్పులకు ఇది నాంది పలికింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 9-11 తరగతుల లేటరల్ ఎంట్రీ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు డీఈఓ సచిదానందచారి ప్రిన్సిపల్ కృష్ణ తెలిపారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత వెబ్సైట్ల ద్వారా ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 10 జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో చేపట్టిన వీబీ జీరాంజీ పనుల్లో వేగంగా పెంచాలని మంచిర్యాల డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మరాణి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. హాజీపూర్ మండలం దొనమండలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన జలసిరిపు పనులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉంచేందుకు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, సేకరణ నిబంధనల మేరకు చేయాలన్నారు. ప్రజలు సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని సూర్యాపేట జిల్లా విద్యుత్ ఎస్ఈ యాదగిరి కోరారు. సూర్యాపేటలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో పీఎం సూర్యగారు ముక్తి బిజ్లీ యోజన పథకంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటి, జల విద్యుత్ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ స్టేషన్కు బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు అన్ని రకాలుగా అండగా ఉంటామని జిల్లా ఎస్పీ నీతికా పంత్ తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగులకు ఇస్తున్న ఉచిత శిక్షణకు సంబంధించి విద్యార్థులకు డీఎస్పీ అశోక్, సీఐలు సతీష్, రవి, రవీందర్తో కలిసి పుస్తకాలను అందజేశారు.
2: సెక్యూరిటీ ఎవరు ఉన్నారు, నైట్ గార్డ్ కూడా మనము పెడుతున్నాము, మీ మూవ్మెంట్ అప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ హాస్టల్ వరకు, హాస్టల్ నుంచి ఇక్కడ వరకు మనము ఫోర్స్ సప్లై చేస్తాము, బికాజ్ మాత్రమే మీ సెక్యూరిటీ కోసం ఇది మనము 100% మనము ఇస్తున్నాము.
0: ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తార్నాక సీఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు మెట్రో బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ పాసులు తీసుకొచ్చినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. జ్వరంతో లేవలేని స్థితిలో ఉన్నా సరే పల్లెటూళ్లలో పనికి వెళ్లిపోతారు. నెలల తరబడి ఏదైనా జబ్బుతో బాధపడుతున్నా సరే అదే తగ్గిపోతుందని అనుకుంటూ కాలం గడిపేస్తారు. కానీ ఆ నిర్లక్ష్యమే ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు తెస్తుంది. అలా రోగాన్ని పట్టించుకోలేకపోవడానికి అనేక కారణాలు. అవగాహన లోపం ఒక కారణమైతే పేదరికం, హాస్పిటల్ దూరంగా ఉండడం, ఇలా ఎన్నో కారణాలుంటాయి. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటారా, చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ నుంచి. కారణాలు ఏవైనా సరే అవగాహన రాహిత్యం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వాళ్లు పల్లెటూళ్లలో ఎంతో మంది ఉంటున్నారు. కానీ సూర్యాపేట జిల్లాలో అనంతగిరి, చిలకూరు, నడిగూడెం, కోదాడ మండలాల్లోని గ్రామాల ప్రజలకు మాత్రం ఆ సమస్య లేదు. ఎందుకంటే ఇంటింటికి వచ్చి ఉచితంగా వైద్యం చేసే మొబైల్ హాస్పిటల్ రోజు ఊర్లో తిరుగుతూనే ఉంటుంది. బెడ్ పరీక్షలు చేయడానికి చిన్న ల్యాబ్తో పాటు మందులు కూడా ఉంటాయి ఈ మొబైల్ హాస్పిటల్లో. డాక్టర్తో పాటు 4 సిబ్బంది కూడా ఉంటారు. ఇంకా విశేషాలు తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి నిలయంలో సమయం 1:33. ఇక ఒక మొబైల్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ హాస్పిటల్లో డాక్టర్తో పాటు ఉండే నలుగురు సిబ్బందితో పాటు రోజు ఒక ప్రణాళిక ప్రకారం పొద్దుటి నుంచి సాయంకాలం వరకు 2 ఊర్లకు తిరుగుతూ ఉంటుంది. అప్పటికప్పుడు బీపీ షుగర్తో పాటు దాదాపు 64 రకాల వైద్య పరీక్షలు చేసి మందులు కూడా ఇస్తుంది. ఇక వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైన చికిత్సల కోసం పెద్ద పెద్ద హాస్పిటల్కు కూడా పంపిస్తుంది. ఇంకా నెలకోసారి ఎముకలు, దంతాలు, కంటి సమస్యలు ఉన్న వాళ్ల కోసం స్పెషల్ వైద్య సేవలను కూడా అందిస్తుంది ఈ హాస్పిటల్. మరి ఈ హాస్పిటల్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఇక మనం మాట్లాడుకుంటున్న మొబైల్ హాస్పిటల్ గత ఏడాది జూన్ నుంచి ఈ సేవలను నిరంతరం కొనసాగిస్తూనే ఉంది. గంటల తరబడి హాస్పిటల్స్లో వేచి ఉండాల్సిన పని లేకుండా ఎంతో మందికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న ఈ మొబైల్ హాస్పిటల్ వెనకాల ఉన్న ఆపన్న హస్తం ఎవరిది అంటే అనంతగిరి మండలంలోని కృష్ణాపురానికి చెందిన 30 ఏళ్ల శ్రీకాంత్ది. చిన్న వయసులోనే సమాజ శ్రేయస్సు కోసం ఇంతలా తప్పన పడుతున్న ఈ అబ్బాయికి అసలు ఆలోచన ఎలా వచ్చింది అంటే, లక్షల రూపాయలని సేవ కోసం కేటాయిస్తున్న శ్రీకాంత్ పుట్టుకతోనూ శ్రీమంతుడేమీ కాదు, కటిక పేదరికం అనుభవించాడు. ఎలాగైనా ఒక స్థాయికి రావాలన్న లక్ష్యంతో ఎదిగిన వ్యక్తి శ్రీకాంత్ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. ఇద్దరు అక్కలు. నాన్నకి ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ భారం తల్లి మీద పడింది. ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది. తల్లి పడిన కష్టాలని పూర్తిగా కళ్లారా చూసిన శ్రీకాంత్ పేదరికం నుంచి బయటపడాలంటే కుటుంబ పరిస్థితులు మారాలి అంటే చదువు ఒక్కటే పరిష్కారమని బలంగా నమ్మాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకున్నాడు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇక మొబైల్ హాస్పిటల్ నడుపుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం కదా. బీటెక్ పూర్తి చేశాక శ్రీకాంత్ ఎలా అయినా కష్టపడి పై చదువులకు అమెరికా వెళ్లాలనుకున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమైన శ్రీకాంత్ కి అది చాలా పెద్ద విషయం. కానీ ఎలా అయినా ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలని అమెరికాకు వెళ్లాడు. అందుకు తల్లి నగలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాడు. స్తోమతకు మించి వేసిన ఆ ఒక్క అడుగే శ్రీకాంత్ జీవితాన్ని మార్చేసింది. తల్లి నగలమ్మి బ్యాంకు లోన్ తీసుకుని అమెరికా వెళ్లిన శ్రీకాంత్ 2014లో మాస్టర్స్ పూర్తి చేసి ఒక మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు. కష్టాలు పేదరికం తెచ్చిపెట్టిన ఆ విజయమే తర్వాత శ్రీకాంత్ ఆలోచనలను సేవాబాట పట్టించింది. శ్రీకాంత్ గురించి మరింత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. పుట్టిన ఊరికి తన వంతు సాయం చేయాలనుకున్న శ్రీకాంత్ ఒక ఫౌండేషన్ను ప్రారంభించారు. అందరికీ వైద్యం విద్య అందాలంటూ వాటి మీదనే దృష్టి పెట్టి గత ఏడాది 45 లక్షల ఖర్చు పెట్టి వ్యాన్లో మొబైల్ హాస్పిటల్కు శ్రీకారం చుట్టారు. నెలకు 6 లక్షల రూపాయలకు పైగా వెచ్చిస్తూ దాదాపు 40 గ్రామాల ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. ఇంకా పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.

చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం శ్రీకాంత్ అనే వ్యక్తి గురించి. ఇక పుట్టిన ఊరికి తన వంతుగా సాయం చేయాలనుకున్న శ్రీకాంత్ పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 30 మంది విద్యార్థులకు 15 లక్షల రూపాయల వరకు ఫీజు కట్టాడు. చిన్న సాయం కూడా జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది అంటూ తన సేవా కార్యక్రమాల్ని మరిన్ని గ్రామాలకు చేరువ చేసే ప్రయత్నంలో ఉన్నాడు శ్రీకాంత్. డబ్బు సంపాదించడంలో కాదు, దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టడంలోనే అసలైన ఆనందం ఉందని చెప్పే శ్రీకాంత్ జీవితం అందరికీ స్ఫూర్తి పాఠమే.

మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. స్టూడియో క్లాక్ లో సమయం 2:39. మరి ఇక తర్వాత పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు స్టేట్ రౌడీ సినిమా కోసం.

స్వరాభిషేకం సినిమా కోసం మనో చిత్ర పాడిన పాట విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మెలడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నిలయంలో సమయం 2:58. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన ఈ పాట మీకోసం. ఇంద్రుడు చంద్రుడు సినిమా నుంచి

आप भी राजा हैं और हम भी, मगर आपका खून आलसी हो चुका है, हमारा नहीं।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఈ పొద్దుమట్ల కార్యక్రమాలకు స్వాగతం. ఇప్పటి వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుండి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సొంత కార్యక్రమాలను వింటారు. ఈ కార్యక్రమాలను మీరు 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో వినొచ్చు. స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 1 నిమిషంగా వస్తుంది. మరికొద్దిసేపట్లో మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. 5:30 కతిందాం కార్యక్రమంలో హైదరాబాద్ బడిపిల్లల కథలు, కథల సంపుటి నుండి మంచి స్నేహం మరియు తృప్తి ఉంటే సంతోషం కథలు, అట్లనే కరీంనగర్ బడిపిల్లల కథలు, కథా సంపుటి నుండి కోతి విశ్వాసం కథలను వింటారు. యువవాణి కార్యక్రమంలో 5:45 ఎన్సీసీ గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ షేడేకర్ అనుతో ముచ్చట ప్రసారమవుతుంది. ఇవే కాకుండా మీ మదిని దోచే ఎన్నో కార్యక్రమాలున్నాయి. గా వివరాలు 6:05 ఈఎల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి ఇంటూనే ఉండుండ్రి 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

మాట చెప్పుండ్రి, పాటైనుండ్రి. మాటలతో మైమర్పిస్తూ పసందైన పాటల్ని వినిపించే ఈ కార్యక్రమానికి ఎంటనే 0873 కోడ్ని జత చేసి 29501 మరొక నంబర్ 2300081 నంబర్లకు ఫోన్లు చేసి మీకు పసందైన పాటలు అడిగి నుండ్రి. ఇంకా మాకు గమ్మత్ గమ్మత్ ముచ్చట్లను చెప్పుండ్రి. ఇప్పుడు మీకోసం మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో ముకుందా చిత్రం నుండి చిత్ర ఆలపించిన పాట.

ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. నువ్వు లేక నేను లేను చిత్రం నుండి ఏదో ఏదో అయిపోతుంది పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్వితి కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఇది ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్. మీరు పంపిన ఈ ఉత్తరాలు పొద్దుగల సింగిడి కార్యక్రమంలో, అట్లనే పొద్దుమట్ల 5 గంటలకు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో చదివి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తాం. ఇప్పుడు నువ్వు లేక నేను లేను చిత్రం నుండి పాటను విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. శ్రోతలు మాట చెప్పుండ్రి, పాటైనుండ్రి కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో హలో హలో నమస్తే అండి. నమస్కారం, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి.
2: మేడం, నా పేరు కిష్టన్న మేడం.
1: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ఆదిలాబాద్.
1: ఏం చేస్తుంటారు కిష్టన్న?
2: నేను డ్రైవింగ్ చేస్తుంటాను.
1: డ్రైవింగ్? ఇప్పుడు ఎక్కడ అంటే డ్రైవింగ్ లోనే ఉన్నారా? ఫ్రీగానే ఉన్నారు. అయితే ప్రయాణాలు చేస్తున్నప్పుడు పాటలు వినడం అనేది అలవాటు అనుకుంటా.
2: అందుకే మేడం ఎప్పుడు వింటా ఉంటాము.
1: రేడియో వింటూ ఉంటారు. అంటే మీరు లోకల్లోనే తిరుగుతారా?
2: అవును మేడం, హైదరాబాద్ గానీ ఇక్కడ లోకల్ గా ట్యాక్సీ.
1: అంటే బయటకు కూడా వెళ్తూ ఉంటారు టూర్లకి?
2: బయటకు కూడా వెళ్తూ ఉంటాము.
1: చెప్పండి, ఏ పాటి ఇందామని చేసిండ్రు?
2: స్టూడెంట్ నంబర్ 1 నుంచి మేడం. మొన్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం అయింది మేడం తలపాడులో. 95-94 బ్యాచ్.
1: సరే అండి, ఏ పాట వినిపించమంటారు? తప్పకుండా అండి, పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి మీకు పసందైన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873-2 ఈ కోడ్ని జత చేసి, 2950-81 మరొక నంబర్ 2300-81 ఈ నంబర్లకు ఫోన్లు చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకా ఉంటుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమానికి ఓ శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాము. హలో
2: హలో
1: హలో నమస్కారం అండి.
2: నమస్కారం.
1: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ఆదిలాబాద్ లోకల్.
1: పేరు
2: ఆకాష్.
1: ఆకాష్, ఆకాష్ ఏం చేస్తుంటారు? అంటే చదువు అయిపోయిందా? చదువు తర్వాత ఏం చదివినరు? ఎంతవరకు చదువుకున్నారు మీరు?
2: డిగ్రీ అయిపోయింది.
1: డిగ్రీ అయిపోయి అంటే ఏమన్నా పరీక్షలకు సిద్ధమవుతున్నారా?
2: అవునవును.
1: ఎక్కడో బయట ఉన్నట్టున్నారు, లొల్లి లొల్లి ఉన్నది. అందరు కూర్చొని పాటలు వింటున్నారు అన్నట్టు. చెప్పండి, ఏ పాట విందామని చేసింది బల్లా?
2: బాహుబలి మూవీ నుంచి ఏదో ఒక పాట ఉంది.
1: తప్పకుండా అండి, పాట వస్తుంది, విందాం మరి బాహుబలి సినిమా నుంచి.
2: ఓకే ఓకే.

0: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమానికి మరో ఫోన్ కాల్ వచ్చింది. హలో.
1: హలో,
0: నమస్కారం అండి.
1: నమస్కారం మేడం.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఉదయ్ కిరణ్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఉదయ్ కిరణ్, ఏం చేస్తుంటారు?
1: బిఎస్సి
0: కంప్యూటర్ సైన్సా? చెప్పండి, ఏ పాట విందామని చేసిండ్రు? ఉదయ్ కిరణ్ కి ఉదయ్ కిరణ్ సినిమా నుంచి పాట కావాలా? ఏ పాట? తప్పకుండా పాట వస్తుంది, విందాం మరి.

0: డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు కతిందం కార్యక్రమాన్ని వింటున్నారు. కథలంటే ఇష్టముండని పిల్లలుండరు. గమ్మత్ గమ్మత్ కథలు, నీతి కథలు, విజ్ఞానం వినోదం అందించే కథలు చెప్పాలే గాని మంచిగా కూసోని వింటారు. మరి ఇసుంటి కథలన్నీ మేమెట్లా చెప్పాలా అంటారా? వెంటనే 100.2 ఎఫ్ఎంని ట్యూన్ చేసి మీ పిల్లలకు కథల్ని వినిపించండి. ఇయాల్టి కతిందం కార్యక్రమం మీరు విన్న ఈ పాటతో ఇయాల్టి మాట చెప్పునరి పాటైనరి కార్యక్రమం సమాప్తం. లల కథల సంపుటి నుండి ముందుగా విందాం మంచి స్నేహం కథ.
2: రామాపురం అనే గ్రామంలో ఇద్దరు మంచి దోస్తులున్నారు. వాళ్ల పేర్లు రమ, రోజా. వీళ్లకు తోడు రాణి ఉండేది. కాని రమ, రోజా ఉన్నట్లు రాణి ఉండేది కాదు. రమ, రోజా ఎప్పుడు కలిసి మెలిసి ఉండేటోళ్ళు. కాని రమారోజా స్నేహంగుండడం చూసి రాణి ఓర్వలేకపోయేది. ఎప్పుడూ ఏదో కీడు తలపెట్టాలని చూసేది. ఒకనాడు రమా రోజా ఆడుకుంటుంటే రాణి అక్కడికొచ్చింది. వాళ్లతోటి మనం దాగుడు మూతలు ఆడదామా అని అడుగుతుంది. వాళ్ళు సరే అంటారు. అప్పుడు రోజాకు కళ్ళ గంతలు కడతారు. అదే అదునుగా తీసుకొని రోజాను లోయలోకి తోసేసి ఆ తప్పుని రమాపైకి దోషేస్తుంది రాణి. అది నిజమనుకొని రోజా రమను అసహించుకుంటది. అప్పట్నుంచి రోజా రాణితోనే ఆడుకునేది. రమ రోజా దగ్గరికి వెళ్తే రోజక్కడ్నుండి వెళ్ళిపోయేది. దాంతో రమ చాలా బాధపడి రాణికి బుద్ధి చెప్పాలని అనుకుంది. ఒకనాడు రాణి, రోజా ఆడుకుంటున్నారు. అక్కడికి రమ వెళ్ళి, రాణి, మీ అమ్మగారికి దెబ్బ తగిలింది, నువ్వు తొందరగా వెళ్లాలని చెప్పింది. అప్పుడు రాణి పరిగెత్తుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికెళ్ళింది. వెళ్లేదారిలా పరిగెత్తుతూ కిందపడిపోయింది. వెళ్లేదారిలో పరిగెత్తుతూ కిందపడిపోయింది. అయినా వాళ్ళమ్మను చూడాలని మెల్లమెల్లగా వాళ్ళమ్మ దగ్గరికెళ్ళింది. కాని వాళ్ళమ్మకు దెబ్బ తగలలేదు. అప్పుడు రాణి రమా దగ్గరికి వెళ్ళి, ఎందుకు అబద్ధం చెప్పినావు అని అడుగుతుంది. మీ అమ్మగారికి దెబ్బ తగిలిందని ఎందుకు అబద్ధం చెప్పినా అంటే, నువ్వు తప్పు తెలుసుకుంటావని. నువ్వు రోజాకి అబద్ధం చెప్పడం వల్ల తను నాతో మాట్లాడడం లేదు, కాబట్టి నీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశానని చెప్తది రమ. అప్పుడు రాణి తప్పు తెలుసుకుని రోజా దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తది. రోజా రమను క్షమించమని అడుగుతుంది. అప్పుడు రోజా, రమ, రాణి ముగ్గురు మంచి స్నేహితులవుతారు. ఈ కథలో నీతేందంటే, ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదనేదే ఈ కథ యొక్క నీతి.
1: ఇప్పటి వరకు హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి మంచి స్నేహం కథ విన్నారు కదా? ఇప్పుడు ఇదే కథల సంపుటి నుండి తృప్తి ఉంటే సంతోషం కథను విందాం.
2: పూర్వం ఒక రాజుగారుండేటోడు. ఆయన ప్రతిరోజు నగర సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను పరిశీలిస్తూ ఉండేటోడు. ఆయనకెక్కడ చూసినా ప్రజలు ఏదో ఒక విధమైన బాధలతోనూ విచారంతోనూ కనిపిస్తుండేటోళ్ళు. కాని సంతోషంతో ఉన్నవాళ్ళెవ్వరూ కనిపించేటోళ్ళు కాదు. వీళ్ళని సంతోషవంతులుగా చెయ్యడం ఎట్లా? నా రాజ్యంలా ఒక్కరు కూడా సంతోషంగా ఉండే మనిషే లేడా అని ఎంతగానో బాధపడేటోడు. ఎప్పుడు

0: ఆయన ఈ విషయం గురించే ఆలోచించుకుంటుండేటోడు. ఒకరోజున అలవాటు ప్రకారం రాజుగారు నగర సంచారం చేస్తున్నారు. ఒకచోట ఆయనకొక ముసలాయన కనిపిస్తాడు. అతడు పొలంలో గోతులు దవ్వి మొక్కలు నాటుతున్నాడు. అతన్ని చూసిన రాజుగారికి చాలా సంతోషమనిపించింది. రాజుగారు అతని వద్దకు పోయి, తాత, నువ్వు ఎంతో ఓపికగా శ్రద్ధగా నాటుతున్నావు గదా, ఇవేం మొక్కలు అని అడుగుతాడు రాజు. రాజుగారి ప్రశ్నకు జవాబుగా, అయ్యా, నేను మామిడి మొక్కల్ని నాటుతున్నా అంటాడు. అవి చెట్లై ఎన్నేళ్లకు కాస్తాయి అని అడుగుతాడు రాజుగారు. సుమారు 5 లేక 6 సంవత్సరాలు పట్టచ్చు అంటాడు ముసలాయన. తాత, నీకు వయసు ముదిరిపోయింది గదా, వీటి కాయలు తింతందుకు నువ్వు మరొక 5 ఏళ్ళు బతుకుతావా అని అంటాడు రాజు. మహారాజా, ఇవి నాకోసం కాదు, నా మనుమన్ల కోసం నాటుతున్నా. మా తాతలు పూర్వం గిట్ల చెట్లను పాతిపెట్టే నేనిప్పుడు ఆ పండ్లను తింటున్నా అంటాడు. రాజుగారికప్పుడు ఎంతో సంతోషం కలిగింది. కనీసం ఈ ఒక్కడైనా నా రాజ్యంలో సంతుష్టిగా సంతోషంగా ఉన్నాడు అనుకుని వెళ్ళిపోతాడు. తాతగారి లెక్కనే ప్రతి ఒక్కరూ పాటుపడాలనని, ఆదర్శంగా ఉండాలనని కోరుతాడు. ప్రజలు రాజుగారి మాటల్ని గౌరవిస్తారు. తర్వాత ఆ మామిడి పండ్లు కాసి ఆ ముసలవాడి మనుమండ్లు తెంపి ఊర్లో అమ్ముతారు. తర్వాత ఆ ఊర్లో అందరూ రాజుగారి మాట విని తాతగారిని ఆచరించి సంతోషంగుంటారు. ఒకరోజు రాజుగారు అందర్నీ పిలిచి వారు చేసిన మంచి పనులను గుర్తించి అనేక బహుమతుల్ని అందిస్తాడు. ఈ కథలో నీతేంది అనంటే, ఉన్నదానితో తృప్తిపడేవాళ్లే అదృష్టవంతులు.
1: ఇప్పటిదాకా హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి తృప్తి ఉంటే సంతోషం కథను ఇన్నారు. సంపాదకులు మణికొండ వేదకుమార్, కథ చెప్పినరు వి సంధ్యలీల.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కతిందాం కార్యక్రమంలో ఇప్పుడు కరీంనగర్ బడిపిల్లల కథలు కథా సంపుటి నుండి కోతి విశ్వాసం కథను ఇందాం. సంపాదకులు మణికొండ వేదకుమార్, కథ చెప్తారు జి జ్యోతి.
3: అనగనగనగా ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య, సీతమ్మ ఇద్దరు దంపతులుండేటోళ్ళు. ఆళ్ళకి పిల్లల్లేరు. రోజు వాళ్ళు పొలం దగ్గరకు పోయేటోళ్ళు. రోజు లెక్కనే ఆళ్ళు ఆ రోజు కూడా పొలం దగ్గరకు పోయినరు. ఆళ్ళు అన్నం తినేటి సమయానికి ఒక కోతి పిల్ల ఆళ్ళ దగ్గరకచ్చింది. వారు ఆ కోతికి కూడా కొంచెం అన్నం పెట్టినరు. ఆ కోతి తిని వెళ్ళిపోయింది. మళ్ళా తర్వాత రోజు కూడా ఆళ్ళ దగ్గరకు వచ్చింది. ఇట్లా చాలా రోజులుగా జరుగుతున్నది. వాళ్ళొక్కరోజు, మనకెలాగూ పిల్లల్లేరు గదా, ఈ కోతిని పెంచుకుందాం అని అనుకుని దాన్ని ఇంటికి తీసుకుపోయినరు. ఆ కోతికి శ్రీలేఖ అని పేరు పెట్టినరు. ఆ కోతి వాళ్ళకన్ని పనులు చేసి పెట్టేది. ఆ కోతి పని చేయడం చూసి రామయ్య ఇంటి పక్కోళ్ళు చాలా అసూయపడేటోళ్ళు. ఇట్లా కొంతకాలం తర్వాత రామయ్య, సీతమ్మల ఆరోగ్యం క్షీణించి మంచంలో పడ్డారు. వాళ్ళని చూసి కోతి, ఏం దిగులు చెందకుండా మీకు నేనున్నాను అని వాళ్ళకి ధైర్యం చెబుతూ వాళ్ళకి సేవలు చేస్తూ ఉండేది. ఒకనాడు రామయ్య ఇంటి పక్కోళ్ళు ఆ కోతిని పట్టుకుని చిన్నప్పుడు అది ఉన్న చోటున వదిలేసి వచ్చిండ్రు. ఆ కోతికి మస్తు బాధ కలిగింది. అన్ని కోతులు అంగడంగడిగా తిరుక్కుంటా చిందరవందరగా ఎగురుతూ దునుకుతూ ఉన్నాయి. కాని ఈ కోతి మాత్రం బాధతో దిగులుగా కానీ ఈ కోతి మాత్రం బాధతోటి దిగులుగా వాళ్ల పొలం కాడికి ఎవరైనా వస్తారేమో అని ఆ పొలం దగ్గర్నే కూర్చున్నది. ఓళ్ళు రాలేదు. రామయ్య పొలం పక్కనే వారి ఇంటి పక్కనే ఉన్న వాళ్ల పొలమున్నది. ఒకనాడు వాళ్ల పొలంలో పెద్ద మంటలు రావడం చూసింది కోతి. వెంటనే ఆ కోతి మోటరేసి ఆ మంటల్ని ఆర్పివేసింది. కొంత సమయమైనాక ఆ ఇంటి పక్కోళ్ళు ఆ పొలం దగ్గరకొచ్చి చూసిండ్రు. అక్కడ ఎవరూ లేరు, ఒక కోతి మాత్రమే ఉన్నది. ఆ కోతి దగ్గరకు పోయి, "మా పొలంలోని మంటలు ఆర్పింది ఎవరు?" అని దీనంగా అడిగిండ్రు. ఆ కోతి, "నేనే" అని సమాధానమిచ్చింది. అప్పుడు వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకొని క్షమించమని కోరి ఆ కోతిని తిరిగి తనున్న ఇంటి దగ్గరనే చేర్చిండ్రు. యథావిధిగా ఆ కోతి తన పనులను తాను చేసుకుంటూ హాయిగా జీవించసాగింది. రామయ్య నేర్పిన విద్య వల్ల కోతి చెడ్డవారు ఎంత అపకారం చేసినా మనం వారికి ఉపకారం చేయటం గొప్ప లక్షణం అని తెలుసుకొని ఎక్కువగా ఉపకారం చేయటం వలన అందరూ కోతికి గుడి కట్టాలని చెప్పిండ్రు.
1: ఇప్పటి వరకు కరీంనగర్ బడిపిల్లల కథలు కథా సంపుటి నుండి కోతి విశ్వాసం కథను విన్నారు. సంపాదకులు మణికొండ వేదకుమార్, కథ చెప్పినరు జి జ్యోతి. ఇది ఇయాల్టి కతిందాం కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా రోజు పొద్దుమట్ల 5:30 ప్రసారమవుతుంది. ఈ కథలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా, మీ దోస్తులకు చుట్టాలకు చెప్పి వినిపించాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినిపించచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి. ఇక రేపు జమట్ల 5:30 సంబురం కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమాన్ని వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా యువవాణి, యువజనుల కార్యక్రమం. వివిధ రంగాలలో, చదువుల్లో, క్రీడలలో ఎన్నో నైపుణ్యాలను నేర్చుకుని గొప్ప విజయాలను అందుకున్న ఈతరం యువతి యువకుల అనుభవాలు, విజయాల గురించి ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు పరిచయం చేస్తున్న కార్యక్రమమే యువవాణి. ఇయాల్టి యువవాణి కార్యక్రమంలో NCC గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ షేడేకర్ అన్నతో ముచ్చట నింటారు. వీరితో ముచ్చట పెడతారు బి సంధ్యాలీల.
0: ఆడవాళ్ళు ఏ రంగంలోనూ వెనుకంజ వేయకుండా ఇప్పుడు ప్రతి రంగంలో ముందుకు దూసుకెళ్తున్నారు, ముందంజలో ఉంటున్నారు. క్రీడారంగం కానివ్వండి, ఉద్యోగ రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, ఏ రంగంలోనైనా స్త్రీలు తన పాత్రను నిర్విరామంగా చాలా మంచి పదవులను కూడా అలంకరిస్తూ వారి వారి విధి నిర్వహణను నిర్వహిస్తున్నారు. అలాంటి కోవకి చెందిన ఆదిలాబాద్కు చెందిన షెడేకర్ అను ప్రస్తుతం తను మన ఆదిలాబాద్లో NCC 32 తెలంగాణ బెటాలియన్ కార్యాలయంలో గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్గా GCIగా పనిచేస్తున్నారు, విధులు నిర్వహిస్తున్నారు. తనతో ఇప్పుడు మనం మాట్లాడదాం, అనుని పలకరిద్దాం. హలో అను.
4: హాయ్ మేడం.
0: నమస్తే.
4: నమస్తే.
0: ఫస్ట్ అయితే మీకు సెల్యూట్ చేయాలి. గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్గా మీకు రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది? ఎన్ని NCC, ముఖ్యంగా మీకు ఇందులో NCC
4: అవును
0: ప్రముఖ పాత్ర.
4: అవును,
0: NCC నేషనల్
4: క్యాడెట్ కాప్స్.
0: కాప్స్ నేషనల్ క్యాడెట్ కాప్స్
4: కాప్స్
0: అయితే ఈ శిక్షణ శిబిరాలు ఎన్ని నిర్వహించాల్సి వచ్చింది, ఎంత కష్టపడాల్సి వచ్చింది ఈ క్యాడెట్ గా రావడానికి మీకు?
4: నేను టోటల్ 13 క్యాంప్స్ చేశాను NCC లో. ఏపీ అండ్ తెలంగాణలో కాకినాడలో కూడా చేశాను, న్యూఢిల్లీకి కూడా వెళ్ళాను. ఎప్పుడు అని అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2022లో 15th August అప్పుడు ఇండిపెండెన్స్ డే క్యాంప్ IDC అప్పుడు వెళ్ళాను. కాకినాడలో IDSSC క్యాంప్ చేశాను, EBSB క్యాంప్ చేశాను, SNIC చేశాను, స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్, IDSSC డైరెక్టరేట్ షూటింగ్ క్యాంప్ ఉంటుంది, అది కూడా చేశాను. 21లో నేను డిగ్రీలో జాయిన్ అయినా, అప్పటి నుంచి నేను NCC చేస్తూ ఉన్నా. డిగ్రీలోనే బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ రెండు తీసుకున్నా. అవును.
0: అయితే ఈ శిక్షణ కాలంలో మీరు ఏమేమి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి కార్యకలాపాలు ఉంటాయన్నా?
4: టోటల్ మాకు డ్రిల్ చేయిస్తారు, డిసిప్లిన్ ఏంటి అనేది నేర్పిస్తారు. అంటే టోటల్ ఆర్మీ లైఫ్ లాగే, కాకపోతే జస్ట్ వాళ్ళకంటే కొంచెం తక్కువ ఉంటది. అంటే NCC అంటే ఓన్లీ ఒక వేజో ఇస్తది అన్నమాట, ఆర్మీలో ఎలా ఉండాలి ఏం చేయాలి అన్నట్టు.
0: అయితే మీరు ఇప్పుడు గర్ల్స్ కి బాధ్యత నిర్వహిస్తున్నారు,
4: అవును,
0: ఆడవాళ్ల కోసం,
4: అవును,
0: మరి వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇవ్వాల్సి ఉంటది?
4: వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళు ఏదైనా క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎస్కార్ట్ చేయడము, వాళ్ళతో ఏ ట్రైనింగ్ కైనా వెళ్లి వాళ్ళతో ఉండడము, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడము, వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ చెప్పడము. అలా
0: అంటే ఈ ట్రైనింగ్ లో భాగంగా మీరు వాళ్ళకి ఏమేమి చెప్తూ ఉంటారు?
4: నార్మల్ గానైతే క్లాసెస్ చెప్తారు, అంటే డిసిప్లిన్ గా ఉండడము, అవి ఎన్సీసీ హ్యాండ్ బుక్ ఉంటది ఆ క్లాసెస్ చెప్పడము, వాళ్ళకి డిసిప్లిన్ ఏంటో నేర్పించడము. అలా
0: ఇప్పుడు మీరు పోలీసులకి డ్యూటీలు వేసినట్టు బందోబస్తు డ్యూటీలు, మీకు కూడా అలాంటి డ్యూటీస్ చేయాల్సి ఉంటదా?
4: మాకు అలాంటి డ్యూటీస్ ఏముండవు.
0: అయితే మరి ఇప్పుడు ఎంతమంది నేర్చుకుంటున్నారు మీ ఆధ్వర్యంలో శిక్షణ ఎన్సీసీలో? అంటే ఎంతమంది శిక్షణ తీసుకుంటున్నారు ప్రస్తుతం?
4: ఇప్పుడు టోటల్ మన 32 తెలంగాణ బెటాలియన్ నుంచి అయితే ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఇవన్నీ డిస్టిక్స్ మన 32 తెలంగాణ బెటాలియన్ లోనే వస్తాయి. ఇంతకు ముందు మొన్న సిఏటీసీ క్యాంప్స్, ఏటీసీ క్యాంప్స్ జరిగినాయి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో, అక్కడ మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం వాళ్ళకి. అంటే వన్స్ వాళ్ళు 500-600 కెడెట్స్ వస్తారు, అట్లా 3-4 క్యాంప్స్ అట్లా అవుతాయి.
0: అయితే ఇప్పుడు మీరు మొన్న జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కూడా మీ విధి నిర్వహించిండ్రు,
4: అవును,
0: అక్కడ మీరు అంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు మరి వాళ్ళకి?
4: అక్కడ మాకు సెలెక్ట్ ఉండే, అంటే ఎట్లా అంటే ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి ఒక ఎస్డీ, ఒక ఎస్డబ్ల్యూ, అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్ళాలి. అట్లా మేము ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ నుంచి సెలెక్ట్ అయినామన్నమాట. డిస్టిక్ నుంచి నేను ఒక అమ్మాయిని, ఇంకొక అబ్బాయి, అట్లా మేము డాన్స్ లో ఇంకా ఏమంటారు డ్రిల్ లో సెలెక్ట్ అయినాం. సెలెక్ట్ అయిన తర్వాత మాకు నెక్స్ట్ క్యాంప్ కాకినాడలో ఉండే, కాకినాడలో అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ లాంచింగ్ క్యాంప్ సికింద్రాబాద్ లో ఉండే, ఆ క్యాంప్ తర్వాత ఢిల్లీ క్యాంప్ కి తీసుకెళ్లిండ్రు.
0: అయితే అను ఇంకో విషయం ఏం తెలిసిందంటే ఇప్పుడు మీరు డెల్టా కంపెనీ దీంట్లో ఒక లీడ్ కూడా మీరు వ్యవహరించిండ్రు, ఆ గ్రూప్ ని లీడ్ చేసి మీరు అంటే ప్రశంసలను కూడా అందుకున్నారు
4: మేడం,
0: చెప్పండి మరి.
4: అది ఎట్లా అంటే ఒక క్యాంప్ లో అంటే కొన్ని కాంపిటీషన్స్ జరుగుతాయి, లైన్ ఏరియా గాని, వాలీబాల్ గేమ్, ఖోఖో గేమ్, డాన్స్ అవన్నీ ఉంటాయి. కొందరు కెడెట్స్ ని మనం గైడ్ చేసి వాళ్ళని అంటే ముందుకు పంపించి వాళ్ళు డాన్స్ ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక థీమ్ ఇచ్చి మనం డాన్స్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు అదే స్టేజ్ పైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్ కి ఆల్ఫా, బ్రావో, చార్లీ, డెల్టా, ఈకో అని 5 కంపెనీస్ ఉంటాయి. ఆ 5 కంపెనీస్ లో నుంచి ఏ డాన్స్ బాగుంటే దాంట్లో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అట్లా గేమ్స్ అన్ని ఉంటాయి, ఈ డాన్సెస్ ఉంటాయి, అవన్నిటిని చూసి ఏ కంపెనీ అయితే ఫస్ట్ ఉందో దేంట్లో అయితే దాన్ని చూసుకొని ఈ ప్రశంసలు అవన్నీ ఇస్తారు. ఫైరింగ్ కూడా ఉండే, ఇది పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోనే, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా అక్కడ.
0: 32 తెలంగాణ పటాలయం ఉంది కదా, దీనికి గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ గా మీరు విధి నిర్వహిస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఇది చాలా కఠినంగా ఉంటదా మీకు శిక్షణ ఇచ్చే వాళ్ళకు కూడా? మీకు ఎలాంటి విధి నిర్వహణ ఉంటది, వాళ్ళకి ఎట్లా మీరు ట్రైనింగ్ ఇస్తారు మరి?
4: అంటే నాకైతే హ్యాపీగా ఉంటది, ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిన, నేను అది అవన్నీ నేర్చుకుని ఇప్పుడు నేను యాజ్ ఏ లెక్చరర్ గా, యాజ్ ఏ టీచర్ గా వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేస్తా కదా, టీచ్ చేస్తా, అట్లా నాకైతే ఓకే.
0: కాలేజ్ లైఫ్ నుండి కూడా మీరు ఇప్పటి వరకు చాలా ఎన్సీసీ క్యాంప్స్ అటెండ్ చేస్తూ
4: వస్తున్నారు,
0: దాదాపు ఇప్పటి వరకు విజయవంతంగా ఎన్ని ముగించినాయి మరి?
4: టోటల్ క్యాడెట్ గా ఉన్నప్పుడు, కాలేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే 13 క్యాంప్స్ చేసిన, తర్వాత జీసీఐ గా వచ్చినప్పటి నుంచి నా ఈ టోటల్ 8 క్యాంప్స్ అయినాయి.
0: అవి ఎక్కడెక్కడ?
4: అవి నిజామాబాద్ లో, సికింద్రాబాద్ లో, నిజామాబాద్ లో 2 times వెళ్ళా, సికింద్రాబాద్ లో 2 times, మళ్ళీ ఇక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో.
0: మరి ఇప్పుడు ఇంత గొప్పతనం, ఇంత గుర్తింపు రావడం గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ అంటే మాటలు కాదు, మీ కింద చాలా మంది ఆడవాళ్లు శిక్షణ తీసుకుంటారు కాబట్టి ఈ గొప్పతనం మీకు ఎలా అనిపిస్తుంది మరి?
4: నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను అదే స్టేజ్ నుంచి వచ్చిన కదా, కెడెట్ లాగా నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కెడెట్స్ కే నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా నా జూనియర్సే ఉండరు, మా జూనియర్స్ వాళ్ళ జూనియర్స్ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా.
0: ఇప్పుడు ఇది కెడెట్ గా విధి నిర్వహించడం అనేది ప్రభుత్వం మీకు ఇచ్చిన ఉద్యోగమా లేదంటే?
4: మాకు సెలక్షన్స్ ఉండే, ఫస్ట్ ఎన్సీసీ డైరెక్టరేట్ నుంచి సెలక్షన్స్ ఉండే. ఎట్లా అని అంటే ఫస్ట్ మాకు రన్నింగ్, మళ్ళీ ఎగ్జామ్ ఉండే, అవంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉండే, అదంతా అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్ వచ్చింది. తర్వాత మాకు జాయినింగ్ ఫామ్ వచ్చేసారు.
0: మరి ఇంతమందిని మీరు ట్రైనర్స్ గా మారుస్తున్నారు, ఇంతమందికి శిక్షణ ఇస్తున్నారు కదా, ఆడవాళ్ళు ఒక్కొక్కసారి ఆడవాళ్ళ మాట వినరు.
4: అవును.
0: మరి మీకు విధి నిర్వహణలో ఎలా ఉంటది?
4: నాకు ఎలా అంటే, నేను యాజ్ ఎ క్యాడెట్ గా నేను ఎట్లా రెస్పాన్సిబిలిటీస్ అంటే, ఎవరైనా చెప్తూ ఉంటే మనకు అనిపిస్తుంది ఏ వీళ్ళు ఎందుకు చెప్తున్నారు నాకు అట్లా అని. కాకపోతే నాకు ఆ విషయం తెలుసు కాబట్టి నేను వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తా.
0: ఇంకా మీరు ముందు ముందు ఇదే ఉద్యోగం కాకుండా ఇంకా ముందు ముందు ఏం సాధించాలనుకుంటున్నారు?
4: నాకు యాక్చువల్ గా
0: ఆశయాలు ఏమున్నాయి?
4: నా అంబిషన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి.
0: ఆర్మీలో సేవ చేయాలనుకుంటున్నారు దేశానికి.
4: ఇంతకు ముందు కూడా చేసినా, కాకపోతే దాంట్లో అన్ని ఓకే గానీ రన్నింగ్ లో జస్ట్ 10 సెకండ్స్ లో పోయింది, మిగతాదంతా ఓకే. మళ్ళీ నెక్స్ట్ దానికి ట్రై చేస్తున్నా.
0: అంటే మీకు ఆర్మీ అంటే కొంచెం ఆడవాళ్ళు భయం అలాంటిది?
4: నాకలా ఏం లేదు. లేదు లేదు. మా ఫ్యామిలీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంది, నువ్వు దేంట్లో అయినా ట్రై చెయ్యు, మీ వెనుక నేను ఉంటాము అని. ఇన్ని క్యాంప్స్ చేయడానికి, ఎన్సీసీ చేయడానికి కారణం కూడా వాళ్ళే. అంటే నన్ను ముందుకు తోస్తూ ఉండేవాళ్ళు, ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు.
0: మరి ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా గర్వంగా?
4: వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంది నా తరఫు నుంచి అయితే. వాళ్ళు ఇంకా నేను ముందుకెళ్ళాలి, ఇంకా మంచి పొజిషన్ కి రావాలి అనే ఆలోచిస్తూ ఉంటారు.
0: మీది విద్యాభ్యాసం అంటే కళాశాల విద్యాభ్యాసం ఎక్కడ సాగింది?
4: జీడీసీ సైన్స్ కాలేజ్ ఆదిలాబాద్.
0: మరి ఇంకా ముందు ముందు?
4: మొన్న ఆల్రెడీ ఎస్ఎస్సీ జీడీకి ట్రై చేశాను, దాన్నే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి అనుకుంటున్నా.
0: ఓకే, ఇంతవరకు మీ శిక్షణలో ఉన్న మీ విధి నిర్వహణ గురించి, మీరిస్తున్న మిగతా ఆడవాళ్లకు మీరు ఆదర్శంగా ఉంటూ మీరిస్తున్న శిక్షణ గురించి చాలా చక్కగా వివరించిండ్రాను. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఈ ఎన్సీసీ గురించి?
4: ఎన్సీసీలో జాయిన్ అయితే చాలా ప్రిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఏ జాబ్కి వెళ్ళినా ప్రిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు నేర్చుకునేది కూడా చాలా ఉంటుంది. డిసిప్లిన్ గా ఉండడం నేర్చుకుంటారు, ఫైరింగ్ ఎప్పుడు మనకి జరగనిది కూడా. అంటే వెపన్ ని మనము దూరం నుంచి చూడడం కూడా ఒక్కొక్కసారి దొరకదేమో, కానీ ఎన్సీసీలో జాయిన్ అయినప్పుడు మాత్రం ఆ వెపన్స్ తోనే మనం ఫైరింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఆర్మీ వాళ్ళు చేసినట్టే మనం కూడా డైరెక్ట్ ఫైరింగ్ చేస్తాము. అట్లా ఫైరింగ్ లో నేను మెడల్ కూడా సాధించాను.
0: అరే బాబరే, ఇట్లా ఎన్ని సాధించిండ్రు మరి మీరు?
4: నేను క్యాంప్ లో ఉన్నప్పుడు బెస్ట్ క్యాంప్ సీనియర్ గా కూడా మెడల్ తీసుకున్నా. ఆ తర్వాత టోటల్ క్యాంప్ లో టోటల్ 600 మెంబర్స్ లో ఫస్ట్ బెస్ట్ ఫైరర్ గా కూడా నేను మెడల్ తీసుకున్నా.
0: ఓకే, ఇంకా ఆటలు ఏమైనా ఆడుతుంటారా మీరు?
4: ఆటలు కూడా ఆడతాను.
0: అయితే ఇప్పుడు చాలా మందికి ఎన్సీసీ అంటే చాలా ఆసక్తి.
4: అవును,
0: ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు కూడా పిల్లగాళ్ళు. మరి వాళ్లకు మీరిచ్చే గైడెన్స్ ఏంటి?
4: ఎన్సీసీలో జాయిన్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ముందు ముందు చాలా చూస్తారు కదా.
0: ముఖ్యంగా ఇంకా దేశ సేవ చేయాలి అనుకునే వాళ్ళు, ఇట్లా మీలాగా ఆర్మీలో వెళ్లి
4: అలా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. కొందరు మాత్రం సి సర్టిఫికేట్ కావాలి అన్న వాళ్ళు. ఆ సి సర్టిఫికేట్ తో ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి కదా, అట్లా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. అంటే యాజ్ ఏ అంటే నన్ను చూసి కూడా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు మా జూనియర్స్ లో, మా కెడెట్స్ లో కూడా ఉన్నారు.
0: సి సర్టిఫికేట్ అంటున్నారు కదా, ఈ సి సర్టిఫికేట్ కోసం ముఖ్యంగా మీరు ఎంత కష్టపడాల్సి వచ్చింది? అసలు ఎన్ని క్యాంప్స్?
4: టోటల్ 13 క్యాంప్స్ చేశాను. సి సర్టిఫికేట్ చేయాలి అని అంటే నేను ఆర్డీసీ కోసం కూడా ట్రై చేశాను. రిపబ్లిక్ డే క్యాంప్ ఢిల్లీలో ఉంటది, దానికోసం కూడా ట్రై చేశాను. అది అక్కడికి వెళ్లాలంటే చాలా కష్టం. కాకపోతే ఇండిపెండెన్స్ డే క్యాంప్ కి వెళ్లాను, కాకపోతే రిపబ్లిక్ డే క్యాంప్ కి వెళ్లడానికి ట్రై చేశా, బట్ అది అవ్వలేదు. ఎందుకంటే హైట్ ఇంకా ఉండాలి అలా అని 5 అయిపోయింది. కానీ డ్రిల్ అవన్నీ ఓకే, బట్ హైట్ లో మాత్రమే పోయింది. కాకపోతే అది నా డ్రీమ్ అన్నమాట, రిపబ్లిక్ డే క్యాంప్ కి నేను ఎలాగైనా వెళ్ళాలి అనుకున్నా. ఫస్ట్ నేను కాలేజ్ లో ఎన్సీసీలో జాయిన్ అయినప్పుడే మా సీనియర్స్ చెప్పేవాళ్ళు రిపబ్లిక్ డే క్యాంప్ బాగుంటది అని. అప్పుడే ఇన్స్పైర్ అయ్యా ఢిల్లీకి ఎలాగైనా వెళ్ళాలి అని. కానీ రిపబ్లిక్ డే క్యాంప్ కి కాకుండా ఇండిపెండెన్స్ డే క్యాంప్ కి అయితే నేను రీచ్ అయ్యా, ఢిల్లీ వరకు వెళ్ళొచ్చు.
0: చాలా సంతోషంగా ఉంది అనుకుంటా ఇప్పుడు మీకు.
4: అవును,
0: అనుకున్నది సాధించినందుకు.
4: అవును,
0: అయితే ఇంత సాధించినరు, ఈ ఇంత ముందంజలో ఉన్నారు కదా అను. అయితే మీకు ఇంకెవరైనా ఇన్స్పిరేషన్ గా ఎవరినైనా తీసుకుని ఉన్నారా? అట్లా
4: నేను మా సీనియర్స్ ని చూస్తుండే. అంటే వాళ్ళకి అంటే ర్యాంక్స్ ఉంటాయి కదా, ఎన్సీసీలో ర్యాంక్స్ ఉంటాయి. వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళు ఎలా చేస్తుండే అవన్నీ చూసి నేను కూడా మా సీనియర్ లాగా నేను కూడా ఉండాలి, నేను కూడా క్యాంప్ చేయాలి, నేను కూడా ఆర్డీసీకి వెళ్ళాలి, అలా నేను కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా.
0: కేను, ఇంతవరకు మీ వృత్తిరీత్యా మీ విధి నిర్వహణను ఎలా నిర్వర్తిస్తారు, మిగతా మీ తోడుగా ఉండే వాళ్ళకి మీరు ఏ విధంగా శిక్షణ ఇస్తారు ఆడవాళ్ళకి, ఎన్సీసీలో చేరే ఆడవాళ్ళకి, ఒక క్యాడెట్ గా ఎంత చక్కగా బాధ్యత నిర్వహిస్తున్నారు అనేది మీ మాటల్లో ఇప్పటి వరకు మాకు చాలా చక్కగా తెలియజేసిండ్రు. ధన్యవాదాలు.
4: ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.
1: ఇప్పటి వరకు యువవాణి కార్యక్రమంలో ఎన్సీసీ గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ షేడేకర్ అనుతో బి సంధ్యలీల పెట్టిన ముచ్చటను విన్నారు. ఇంతటితో ఇయాల్టి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం పొద్దుమట్ల 5:45 ప్రసారమవుతుంది.
5: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

0: కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మరికొద్దిసేపట్లో 6:20 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ముక్తాపూర్ కు చెందిన గజ్జల రాజేశ్వర్ బృందం వినిపించే ధర్మం గద చరిత్ర చిందు యక్షగానం 3వ భాగం వింటారు. జానపద గీతాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ కొత్తగూడ గ్రామానికి చెందిన ఉష్కమల్ల నారాయణ బృందం పాడిన జడకొప్పు కోలాటం పాటలు 1వ భాగం 6:45 ప్రసారమవుతాయి. కిసాన్ వాణి కార్యక్రమంలో 7:15 టమాటా మిరప పంటల్లో తెగుళ్ల నివారణ ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట. ఇంకా రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ రంగంలో యువత ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ గ్రామానికి చెందిన యువ రైతు చిల్క సందీప్తో ముచ్చట ఇంటారు. పుస్తకంతో కార్యక్రమంలో 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 34వ భాగంలో ఉస్తాద్ బడే గులాం ఆలీఖాన్ గురించి విశేషాలు 2వ భాగం ప్రసారమవుతాయి. షామ్హే గజల్ కార్యక్రమంలో చందందాస్ పాడిన గజల్లు 2వ భాగం 9:45 వింటారు. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అయితే, అట్లనే 10:20 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపొద్దుగల ప్రార్థనా కార్యక్రమంలో 6:10 శ్రీరామచంద్ర సుప్రభాతం ఇంకా కొన్ని క్రైస్తవ భక్తి గీతాలను వింటారు. ఎన్నో విశేషాలను అందించే అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపొద్దుగల 7:15 జీవన గమనం సాహిత్య పఠనం సినీ హాస్య నటుడు టెలివిజన్ వ్యాఖ్యాత కిషోర్ దాస్తో ముచ్చట ఇంటారు. ఇంకా ఆనందాన్ని కప్పేసే ఆలోచన మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ప్రసారమవుతుంది. రేపొద్దుమట్ల 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు 2వ భాగం ఇంకా తాంసి మండలం అస్నాపూర్ గ్రామానికి చెందిన ఎల్మలింగారెడ్డి బృందం పాడిన గంగదాసు భజనలను వింటారు. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 మిరపలో సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట. అట్లనే వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకరమంచివారి అమరావతి కథలు సంపుటి నుండి బంగారు దొంగ పునుకుల బుట్టలో లచ్చితల్లి కథలు ప్రసారమవుతాయి. ఇక ఇనుండి కార్యక్రమంలో గ్రామ సేవలో 3 పదుల అనుభవం గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణచాందకు చెందిన అట్ల రామరెడ్డితో ముచ్చట రేపు రాత్రి 9:45 వింటారు. రేపు రాత్రి 10:20 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కావ్యపఠనం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా పాటల కార్యక్రమాలు కూడా ఉంటాయి. పొద్దుగల్లా 8:45 సింగిడి కార్యక్రమం, పొద్దుమట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం, రాత్రి 8:00 హుషారు కార్యక్రమాలు ఉంటాయి. ఇంట్లో మీరు ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి వినొచ్చు. ఇక రాత్రి 10:30 మధురి మలోహా అయిన పాటల్ని వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా స్టూడియోల సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. నాలా ఫీజుతో 22A నిషేధిత నివాస భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో నిపుణులు హెచ్చరించినా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత నాలా రుసుము చెల్లించడం ద్వారా అర్హత కలిగిన భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులను పారదర్శకంగా, నిర్ణీత కాలపరిమితిలోగా వేగంగా పరిష్కరించాలని తన ఉత్తర్వుల్లో అధికారులను ఆదేశించింది. నగరంలోని మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. తార్నాకలోని సిఎస్ఐఆర్ ఐఐసిటీలో ఆయన అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా దిశ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సనత్నగర్ ఫతేనగర్ రైల్వే వంతెన విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై భారం తగ్గించేలా నూతన వేస్టు ప్లాంట్లు, ముషీరాబాద్లోని లెదర్ పరిశ్రమల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 20 లక్షల రూపాయల వరకు బ్యాంక్ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జారీ, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారంపై ఈరోజు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో లాజికల్ వ్యత్యాసాలు, నో మ్యాపింగ్ కారణాల వల్ల మొత్తం 92,88,181 నోటీసులు ఇవ్వాల్సి ఉండగా 92,88,180 నోటీసులను సిద్ధం చేసినట్లు తెలిపారు. వీటిలో 90,26,993 నోటీసులను ఓటర్లకు అందజేయగా 2,61,191 నోటీసులు పంపిణీకి పెండింగ్లో ఉన్నాయని వివరించింది. పరిశీలనల అనంతరం ఇప్పటివరకు 59,35,479 మంది ఓటర్లు తుది ఓటర్ల జాబితాకు అర్హులుగా తేలినట్లు ప్రకటించింది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస ప్రక్రియపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూసేకరణ, పునరావాస పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన నిధులు ఇప్పటికే సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందాయని పేర్కొన్నారు. కుడి ఎడమ కాలువల అంచనాలు సిద్ధం చేయడంతో పాటు పర్యావరణ అనుమతులు, ఎన్జీటీకి సంబంధించిన అంశాలను వేగంగా పరిష్కరించాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజాప్రభుత్వం పేదల ఇంటికే సంక్షేమ పథకాలను చేరవేస్తుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కట్టుకాచారం గ్రామంలో పాలేరు వాగుపై 6.65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యామును మంత్రి ప్రారంభించారు. అనంతరం కట్టుకాచారం నుంచి బట్టుకుంటవాగు వరకు 2.5 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కట్టుకాచారంలో తమ ప్రభుత్వం ఏర్పడిన 35 నెలల్లో సుమారు 14 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్నినో పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో నీటి లభ్యతపై ప్రభావం పడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కట్టుకాచారం వద్ద చెక్ డ్యాం నిర్మాణం పూర్తవడం రైతులకు ప్రయోజనకరమని పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కోసం అర్హులైన పట్టభద్రులు ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా తెలిపారు. గతంలో పేరున్నవారు కూడా తిరిగి దరఖాస్తు చేయాలని, ఆన్లైన్ లేదా ఏఈఆర్ఓల వద్ద పత్రాలు సమర్పించవచ్చునని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ఏఆర్ న్యూస్ _hyd

0: ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 18 దేశాలకు చెందిన 28 మంది విదేశీ ప్రతినిధులు ములుగు జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డాక్టర్ మరి చెన్నారెడ్డి, మానవ వనరుల అభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సామర్థ్య వికాస్ శిక్షణలో భాగంగా వీరు ఆలయాన్ని సందర్శించి ఇక్కడి అద్భుత శిల్ప సంపదను కొనియాడారు. రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ బాజు తెలిపారు. బతుకమ్మ వేడుకల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన ఆయన, చివరి రోజైన 18వ తేదీన ట్యాంక్ బండిపై వేలాది మంది మహిళలతో సద్దులు బతుకమ్మను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. 10 రోజుల పాటు రవీంద్ర భారత్తో పాటు రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయని సీఎస్ పేర్కొన్నారు. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో హెచ్చరించారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. విద్యుత్ సంక్షోభాన్ని ఎల్నినో బొగ్గు కొరత సాకులుగా చూపుతూ విఫలమైందన్నారు. సింగరేణిని పరిశీలించేందుకు వెళ్తే సెక్యూరిటీ పేరుతో అడ్డుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్వహణ లేక వర్షాకాలంలోనూ కరెంట్ ఇవ్వలేకపోతుందన్నారు. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రమాదానికి గురైన ట్రావెల్స్ యాజమాన్యంతో పాటు డ్రైవర్పై కేసు నమోదైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలకు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా వికారాబాద్ ఘాట్ రోడ్లో ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. మరో 50 మందికి గాయాలయ్యాయి.
1: చనిపోయిన 4 కుటుంబ సభ్యులకు మేము 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్ప్రెషన్ కూడా ప్రకటిస్తాం. అందరు కూడా పేద కుటుంబానికి సంబంధించిన చికిత్సకు సంబంధించి ఎవరు ఆందోళన పడొద్దని ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో అన్ని చర్యలు తీసుకుంటామని వారికి తెలియజేస్తాం.
0: ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ మహిళా కుట్టు మిషన్ల కోసం 18 నుండి 50 ఏళ్లు మధ్య గల బీసీ మహిళల నుంచి 7,323 దరఖాస్తులు వచ్చినట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ నదీం తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో వీటిని పరిశీలించి తుది జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించారు. సరిహద్దుల నుండి బియ్యం, ధాన్యం, గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసినట్లు డీసీపీ భాస్కర్ ఆకాశవాణికి తెలియజేశారు.
2: ఈ రోజు నాకాబంది నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మంచిర్యాల టౌన్ లో ఆల్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, లాడ్జెస్ ను కూడా టీమ్స్ చెక్ చేస్తున్నాయి. అదే విధంగా ముఖ్యంగా మార్కెట్ ఏరియాలో చాలా విలువైన వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇక్కడ 24x7 అందుబాటులో ఉంటున్నాము. మా యొక్క ఆర్మ్డ్ పార్టీ కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ అయి ఉంటుంది. ఎక్సర్సైజ్ లో భాగంగా ఈ రోజు నాకాబంది చేసినాము. జిల్లా వ్యాప్తంగా బార్డర్లలో కూడా నడుస్తుంది.
0: మెదక్ జిల్లా నర్సాపూర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ ఛాంపియన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ఆరోగ్యం, పోషణ మెరుగుదలకు కృషి చేస్తున్న సిబ్బంది సేవలను నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజు యాదవ్ అభినందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 11న జరగనున్నాయి. 15 ఈసీ స్థానాలకు గాను 33 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి మమత తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్ సీజన్ పంటల కొనుగోళ్లకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, 4 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యాంశాలు మరోసారి. లాలా ఫీజుతో 22A నిషేధిత నివాస భూముల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో నిపుణులు హెచ్చరించినా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మన పురాణాలు తెలుగు జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇయాల్టి మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ముక్తాపూర్కు చెందిన గజ్జల రాజేశ్వర్ బృందం వినిపించే ధర్మం గదా చరిత్ర చిందు యక్షగానం 3వ భాగం వింటారు.
4: ముఖాన్ మొటిమలా.

0: கஜா பபலா
1: சைபால்,
0: நடுவுல தாமரா
1: சைபால்,
0: புரத புள்ளா
1: சைபால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ఇదిగో కోడలి పిల్ల.
6: ఏంటత్తయ్య?
5: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
6: ఏంటవి?
5: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
6: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
5: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
6: ఓ,
5: ఎలాగంటే యూపీఐతో?
6: అలాగా?
5: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
6: అదేంటత్తయ్య?
5: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
6: అబ్బా చాలండి అత్తయ్య.
7: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
8: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మన పురాణాలు కార్యక్రమాన్ని వింటున్నారు. పురాణం అంటే పూర్వం, గతమని అర్థం. గతంలో జరిగిన ఎన్నో సంఘటనలు, పురాణాలను, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, దేవుళ్ల చరిత్ర, గొప్ప రాజుల జీవిత చరిత్రలు, ఇలా ఎన్నో తీర్ల విషయాలను ఒగ్గు కథ, బుర్రకథ, చిందు యక్షగానం, మందయచ్చుల కథ వంటి జానపద కళారూపాల్లో ప్రదర్శిస్తుంటారు మన జానపద కళాకారులు. ఇలాంటి మన పురాణ కథాగానాలన్నింటినీ వినిపించే కార్యక్రమమే మన పురాణాలు. ఇలా విందాం ఈ కార్యక్రమంలో ధర్మం గదా చరిత్ర, చిందు యక్షగానం 3వ భాగం.
9: హలో గజానన మహారాజుకి తలత్తును శ్రీగణనాథుని. ఆ తలత్తును శ్రీగణనాథుని.

ధర్మంగద చరిత్ర మూడవ భాగము సత్యావతి రాకడ. వినిపించువారు ప్రధాన కథకుడు గజ్జెల రాజేశ్వర్, గజ్జెల పరమేష్, గజ్జెల శ్రీనివాస్, గజ్జెల శంకర్, గజ్జెల చిన్నరాజేశ్వర్, పిల్లిట్ల అమూర్తి, గడ్డం నటరాజ్, గడ్డం రవి, యాదమ్మ, శకుంతల. గ్రామం మూక్టాపూర్, జిల్లా నిర్మల్.

0: అమ్మా మాయన మీరు ఎవరు కావచ్చు తల్లి?
1: మా యొక్క నామైన సత్యావతి దుర్సాని అనుకున్నారమ్మా.
0: మీ యొక్క నగరము?
1: మా యొక్క నగరము మాణిక్యాపురి పట్టణం అంటారు.
0: మీ యొక్క నగరం మాణిక్యాపురి పట్టణం.
1: మా తండ్రి రత్నాంగద మహారాజు.
0: మీ యొక్క తల్లి పేరు ఏమంటున్నారు తల్లి?
1: మా తల్లి పేరు రుచిరాంగి. మా యొక్క ఆర్పు లక్షణం చెప్తాను.
0: ఇలాంటి తల్లి చెప్పండి
1: అమ్మా.

0: ఆటలో పాటలో కేలి విలాసముతో ఉంటున్నాను తల్లి ఎల్లప్పుడూ.
1: ఇంకా ఇలాంటి కూడా

ఏమన్నా తల్లి? ఆటలు పాటలు ఆడుకుంటూ ఎల్లా వేళలో నా యొక్క కొమట పిల్లలు బ్రాహ్మణుల పిల్లలు వాళ్ళతోనే పిల్లలతోనే ఆడుకుంటూ ఉంటున్నాను. కానీ ఇంతవరకు నాకైనా

0: కాని మా యొక్క తండ్రి గత్రాంగద మహారాజు, మా యొక్క తండ్రి సన్నిధానికైనా నేను వెళుతున్నాను. శ్రీకాంతలారా,
1: ఇప్పుడైనా మీ యొక్క తండ్రి వద్దకు వెళ్తున్నావా? ఓహో, ఇప్పుడైనా సత్యవైతే అయినా వారి యొక్క తండ్రి సన్నిధానికైనా వెళ్తున్నాను.

0: రాజేంద్ర
1: బ్రాహ్మణ,
0: నీ పాదపద్మలకైనా ఇదే వందనములు.
1: సరను, నీ పాదపద్మలకు ఇదే వందనములు.
0: చల్లగా
1: ఈ యొక్క మాణిక్యాపురి పఠనము వచ్చిందనంటే చాలా సంతోషము. మరి ఎందులోకి వచ్చారు? మంత్రులు మీరు వచ్చారు, మరి ఎందులోకి వచ్చారు?
0: నీ యొక్క పుత్రికకైనా వివాహం చేస్తావేమని చెప్పి ఆ యొక్క కాశ్మీరా దేశము కనకాపురి పట్టణం పరిపాలించే కాలకర్తైన ధర్మంగద మహారాజుకైనా చక్కని కుమారుడు జన్మ పొందాడు. భార్య యొక్క కుమారుకైనా కత్తి కటారికైనా వివాహం చేసుకొని పోవడానికైనా బట్టు బ్రాహ్మణోత్తములము మంత్రికులమైనా వచ్చి ఉన్నామయ్యా.
1: ఏ దేశము?

0: చేయమన్నావు రాజేంద్ర?
1: మీరైనా అమ్మాయి యొక్క దేశం వచ్చినారంటే మంత్రులు బ్రాహ్మణులు వచ్చినారు, మరి అది ఏమి విచారము? అది ఏమిటో నాకు చెప్పినా నేను మీకు ఆయన సన్మానం చేసేవాడను.

0: ఏ రాజేంద్ర
1: బ్రాహ్మణ,
0: మా యొక్క నగరమైన కాశ్మీరాదేశం కనకాపురి పట్టణం పరిపాలించే కారకర్త అయిన ధర్మంగద మహారాజు ధర్మావతి వాయుక్తి విరూరికైనా పుణ్య దంపతులకైనా చక్కని కుమారుడు జనముందాడు. కత్తి కటారికైనా వివాహం చేసుకుని రమ్మని పలికినాడు. అందు నిమిత్తం నీ యొక్క సన్నిధానికి వచ్చామయ్యా.
1: ఎందుకోసం?

0: ఏమన్నావు రాజా?
1: మీరు వచ్చిన విచారం ఏమిటో మాకు దాచకుండా తెలిపినా ఆ యొక్క పనిని మేము వదర్చే వారము, అది దాచకుండా తెలపండి బ్రాహ్మణ.
0: అంటున్నావా? నీవు వచ్చిన దానికైనా నేను ధన్యుడనయ్యాను స్వామి. మీరు ఎందుకు వచ్చారో ఆ స్వార్థను మాకు దాచకుండా చెప్పమని పలుకుతున్నావా? ధన నిశాబిన.

0: ధర్మంగద మహారాజుకైన చిన్ని కుమారుడు జన్మముందాడు, నీ యొక్క పుత్రికను విచ్చి వివాహం చేసిన చాలా పుణ్యం ఉంటుందని చెప్పి నీ యొక్క సన్నిధానికి వచ్చామయ్యా.
1: కాశ్మీరాదేశము ధర్మంగద మహారాజుకైన కుమారుడైన జనముంది నాడు నీ కుమారుడికైనా నీ యొక్క పుత్రికను విస్తావని అంటున్నావు.
0: అవునవును.

0: మహజేంద్ర.
1: ధర్మంగద మహారాజు కుమారునికి నా యొక్క పుత్రికను ఇచ్చి పెళ్లి చేయాలంటే నేను ధన్యుడను, అతను చాలా ధర్మాత్ముడు, సత్యవంతుడు, సద్గుడు అన్నమాట తప్పడు పలికి బొంకడు. ధర్మావతి, వాళ్ళు ఇరువురు భర్త భార్యలు కూడా సత్యవంతులు, వాళ్లకు నా యొక్క పుత్రికను ఇచ్చి పెళ్లి చేస్తాను. కానీ ఒక మాట, మరి పిల్లగాడు రాలే, మా పిల్లగాని ముఖము చూసి మరి పిల్లగాడు ఏ విధం ఉంటాడు అని చూస్తాము అని పిల్లగాడు రాలే కదా బ్రాహ్మణ.
0: రాజేంద్ర ధరణి కోట.

0: నీవైనా ఆ పిల్లవాడిని తోలుకురాలేవు, మరి ఆ యొక్క పిల్లవాడిని మోము చూసైనా పిల్లని విస్తానని పలుకుతున్నావు గాని వారికైనా మేనమామ గండమునని చెప్పి క్షత్రియ రాజ ధర్మములో పడిన కత్తి కటారికి వివాహం చేయాలని చెప్పి అందు నిమిత్తమై కత్తి కటారికి తీసుకువచ్చాము. నేను ఆ యొక్క మంత్రి కూడా వచ్చాము. నీ యొక్క పుత్రిక నేను తోలుకురండి స్వామి.
1: వేదములో చూపిస్తే అత్తమామ గండమని అందుగురించి మనం రాజులం కదా,
0: పెళ్లి
1: రాజుల లోపలైనా అతను బట్టే తర్వలకైనా పెళ్లి చేసి తొలియచ్చు. కానీ రాజుల లోపల ఉన్నది ఆ యొక్క పట్టుకునే తర్వాత చూస్తే పెళ్లి చేసుడు ఉన్నది. సరేను, మరి ఆ యొక్క తర్వాలకైనా మనం ఇప్పుడు పెళ్లి చేసి కత్తికి కటరకు పెళ్లి చేసి నా బిడ్డనైనా సాగనంపుతున్నాను.
0: బిడ్డనైనా ఇక్కడికి రవించండి స్వామి.
1: రప్పిస్తున్నాను అమ్మా.
2: నాయన ఏమి తాము ఎన్నడూ లేనిది నన్ను పిలవనంపినావు తండ్రి, ఎట్టి విచారము తండ్రి?
1: అమ్మా ఇప్పుడు నీవైనా యుక్త వయసుకు వచ్చినావు కదా.
2: అవును.
1: కానీ ఆ యొక్క ధర్మగద మహారాజు కుమారునికేట మంత్రులు బ్రాహ్మణులు వచ్చి నీ యొక్క కూతురుని విస్తావని పలికినారు. వాళ్ళు సంబంధం వచ్చినారు. ఆ ధర్మంగద కుమారుడికైనా నిన్ను విచ్చి పెళ్లి చేస్తాను.

0: అమ్మా నాయనా, నన్ను కన్న తండ్రి నీవైనా. అక్కడ వెళ్ళి నేను ఆ యొక్క 2 వారాల రోజులాయా, 10 రోజులాయా, 12 రోజులాయని నీవు చింతపోకుంటా. నీవైనా చిన్న పోయి చింత కాంతులైన నువ్వు ఉండకూడదు. మేము వెంటనే వస్తున్నాము.
1: మా పైన వేద్యం పెట్టుకొని నీవక్కడ మెదలదు తల్లి, సంతోషంగా ఉండండి అని చెప్తున్నావా తండ్రి?
0: అవును.
1: భుజంగ పుంగవుడికి సత్యావతికి ఇక్కడ కళ్యాణం జరిగింది. కథ చెప్పిన వారు కథనాయకుడు గజ్జల రాజేశ్వర్, గ్రామం మూటాపూర్, పరమేశ్వర్, చినరాజేశ్వర్, శ్రీనివాస్, శంకరి, అమూర్తి, నటరాజ్, జి రవి, యాదమ్మ, శకుంతల అంగానామాను.

0: ఇప్పటి వరకు మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ముక్తాపూర్కు చెందిన గజ్జల రాజేశ్వర బృందం వినిపించే ధర్మాంగద చరిత్ర చిందు యక్షగానం మూడవ భాగం విన్నారు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?

విద్య ఉద్యోగ సమాచారం. విద్య ఉద్యోగం స్వయం ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని అందించే కార్యక్రమం ఇది. ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈఓ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ అర్హత కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి గంటకు 650 రూపాయల వేతనం చెల్లిస్తారు. అక్టోబర్ 5వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఇప్పుడు మరో సమాచారం. వర్షాల కారణంగా వాయిదా పడిన కేయు సిడిఓఇ ఎస్టీఎల్సిఈ పీజీ ఎల్ఎల్బి డిప్లొమా 5 ఏండ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పరీక్షలకు రీషెడ్యూల్ ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. సిడిఓఇ పీజీ 2వ సెమిస్టర్ అక్టోబర్ 7వ తేదీన, యూజీ 2వ 3వ సంవత్సరాలు అక్టోబర్ 8వ తేదీ 9వ తేదీన జరుగుతాయి. మిగతా పేపర్ల షెడ్యూల్ పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మార్పులు లేవు.

0: ఇప్పుడు మరో సమాచారం. గిరిజన యువతి యువకులకు పోలీస్ శిక్షణ అందించేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏపీఓ మంద మకరంద్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులకు 60 రోజుల పాటు ఉచిత వసతి శిక్షణ కల్పిస్తున్నారు. 3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు 5వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. 9వ తేదీన స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి 100 మందిని ఎంపిక చేస్తారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుంది. మరో సమాచారం. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ మాధవి ఒక ప్రకటనలో తెలిపినారు. అభ్యర్థులు పరీక్షకు హాల్ టికెట్, ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకుని వెళ్లాలా. ఇది ఇయాల్టీ విద్య ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. స్టూడియోలో సమయం 7:05 వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. తిరిగి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి 100.2 FM మనసు నిండా.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోం సహకారాల శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. భోపాల్లో జరిగిన రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఆవు పేడతో బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల తయారీ నుంచి పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్

సదుపాయం కల్పించడం వరకు పశుపోషణ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల పశుపోషకులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని అన్నారు. క్రిమినల్ జస్టిస్ సంస్కరణలపై మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారుతుందని, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల పరిష్కారం 3 సంవత్సరాల్లో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, పిల్లల లైంగిక వేధింపుల దృశ్యాలు, డీప్ ఫేక్స్ వంటి ముప్పులను అరికట్టేందుకు న్యాయ సహాయ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు సులభంగా న్యాయం అందేలా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీలా, ఈ కోర్టల ప్రాజెక్టుల ద్వారా ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సేవలను కొనియాడుతూ న్యాయరథం మొబైల్లో అదాలత వాహనాన్ని అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం టాంజానియాకు బయలుదేరింది. ఈ నెల 5 నుంచి 9 వరకు జరగనున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 153వ అసెంబ్లీలో ఈ బృందం పాల్గొంటుంది. సమకాలీన ప్రపంచ సమస్యలపై జరిగే చర్చల్లో భారత ప్రతినిధులు పాల్గొని ఆయా అంశాలపై భారత దృక్పథాన్ని వెల్లడించనున్నారు. హరివంశ్ గవర్నింగ్ కౌన్సిల్, జనరల్ డిబేట్, అత్యవసర అంశంపై చర్చతో పాటు ఐపీయు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, అంతర్జాతీయ భద్రత, సుస్థిర అభివృద్ది, మహిళల భాగస్వామ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఉగ్రవాద నిరోధం, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, భవిష్యత్ పనులు, సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, పర్వతాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హార్మజ్ జలసంధిలో ప్రాజెక్టైల్ దాడికి గురైన కువైట్కి చెందిన ట్యాంకర్ ఎంటీ కజీమా 3లో ఉన్న 5 భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓమన్లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో ఈ రక్షణ చర్యలు చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల్లో సహకరించిన ఓమన్ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత, రక్షణ, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలోని 75 నుంచి 80% ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛ వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేలా కొత్త వాణిజ్య నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చికాగోలో యుఎస్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాల్లో భారత్ అనేక దేశాలతో వాణిజ్య చర్చలను గణనీయంగా విస్తరించిందని, మరికొన్ని దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వాణిజ్య సంబంధాల విస్తరణతో భారత్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పెద్ద అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న భారత్ గత 4 నుంచి 4.5 ఏళ్లలో 31 అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల కోసం ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల విలువ సుమారు 60 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడు నవ్ప్రీత్ సింగ్ను టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నవ్ప్రీత్ సింగ్ నయాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో టర్కీ పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్, మెథామ్ఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాలను భారత్కు అక్రమంగా తరలించేవాడని, అతని అసలు గుర్తింపును దర్యాప్తు సంస్థలు గుర్తించి టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చాయని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించిన కేసుల్లో అతన్ని జైలుకు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టిందని, 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 36 దేశాల నుంచి 288 మంది పరారైన నిందితులను భారత్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంప్రదింపులు సంస్థ

ఈ వ్యవస్థలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న భారత్ గత 4 నుంచి 4.5 ఏళ్లలో 31 అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల కోసం ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల విలువ సుమారు $60 ట్రిలియన్గా ఉందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్

0: నయాబ్ విర్కనే నకిలీ గుర్తింపుతో టర్కీ పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్, మెథాంఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాలను భారత్కు అక్రమంగా తరలించేవాడని, అతని అసలు గుర్తింపును దర్యాప్తు సంస్థలు గుర్తించి టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చాయని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించిన కేసుల్లో అతన్ని జైలుకు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టిందని, 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 36 దేశాల నుంచి 288 మంది పరారైన నిందితులను భారత్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంప్రదింపులు సంస్థ ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్ ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబర్చి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించి బంగారు పతకాన్ని సాధించి 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక రెజ్లింగ్లో భారత రెజ్లర్ అమన్ సెహరావత్ 57 కేజీల విభాగంలో ఉత్తర కొరియా రెజ్లర్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సాధించారు. ఈ విజయాలతో భారత్ మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి 85 పతకాలతో పట్టికలో 4 స్థానానికి చేరుకుంది. ముల్లన్పూర్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3 చివరి వన్డే మ్యాచ్లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు భారీ స్కోరు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టులో కేఎల్ రాహుల్ 83 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 92, రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు చేశారు. 3 వన్డేల ఈ సిరీస్ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్ల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని చాలా ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్, బీహార్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి నైరుతి రుతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉనితం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి, ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయదారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం. ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా, పంటల సాగులో ఎసుంటి పద్ధతులు పాటించాలా, అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలా, తెగుళ్ళని ఎట్లా నివారించాలా అని నిపుణులు, శాస్త్రవేత్తలు అందించే సలహాలను, సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం. రైతుల అనుభవాలను వినిపించే రైతు అంతరంగం కూడా ఇందనే ప్రసారమవుతుంది. ఇయ్యల్ల టమాటా, మిరప పంటల్లో తెగుళ్ల నివారణ గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో జి జ్యోతి పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ రంగంలో యువత గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడ గ్రామానికి చెందిన యువ రైతు చిలుక సందీప్తో యు దినేష్ పెట్టిన ముచ్చట్లు ప్రసారమవుతాయి. ఈ ముచ్చట్లను వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 54% ఉంది. గాలి వేగం గంటకు 6 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
4: ఇది ఎవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
5: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులు.

0: అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
1: మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
0: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
1: నిజంగా
0: 16 అనాల నిజం.
2: రైతు సోదరులారా, వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1850 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. టమాటా మిరప పంటల్లో వివిధ రకాల తెగుళ్లు ఆశించి దిగుబడిపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో తెగుళ్లను గుర్తించి సమగ్ర సంరక్షణ చర్యలు చేపడితే పంటలను కాపాడుకోవచ్చు, అధిక దిగుబడులు సాధించవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం టమాటా మిరప పంటల్లో తెగుళ్ల నివారణ గురించి. ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు జి జ్యోతి.
4: నమస్తే మేడం.
5: నమస్కారం అండి.
4: టమాటా మిర్చి పంటలలో వచ్చేటటువంటి ప్రధాన తెగుళ్లను గురించి తెలియజేయండి.
5: అయితే మనకు ఆదిలాబాద్ లో టమాటా మిర్చి ప్రధాన పంటలు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు వర్షాలు లేని కారణంగా మనకు ఈ వైరస్ తెగులు కానివ్వండి, దాని తర్వాత మనకు శిలీంద్రంగా వచ్చే తెగులు కానివ్వండి, బ్యాక్టీరియా ద్వారా వచ్చే తెగులు కానివ్వండి, వీటి యొక్క ఉధృతి అనేది ఎక్కువ కనిపిస్తుంది. దాంట్లో గనక మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ముందుగా టమాటాలో మనకి ఎక్కువ మొత్తంలో కనిపించేది వచ్చేసి ఒకటి టమాటా మచ్చ ఎండు తెగులు. అలా కాకుండా కొన్ని చోట్లలో వైరస్ తెగులు వచ్చేసి మొజాయిక్ వైరస్ తెగులు అని, లేకపోతే మనకు ఆకుమచ్చ తెగులు అని, లేకపోతే బ్యాక్టీరియా ద్వారా వచ్చే క్యాంకర్ తెగులు, అట్లా మనకు టమాటాలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అలాగే మిర్చి విషయానికి వస్తే కూడా మనకు మిర్చిలో ఆకు ఎండు తెగులు, దాని తర్వాత మనకు కొన్ని చోట్లలో మనకు వేరుకులు తెగులు కనిపిస్తుంది, దాని తర్వాత కొన్ని చోట్లలో మనకు పై ముడత కింది ముడత, అట్లా రావడం వల్ల కూడా మనకు వైరస్ తెగులు ఆశించి మనకు పూత మరియు కాతని రాకుండా చేస్తున్నాయి. అయితే రైతులు వీటికి ఈ ఏవైతే మనకు తెగుళ్లు ఉన్నాయో సకాలంలో కరెక్ట్ మందులు వాడినట్లయితే మనం ఈ తెగుళ్లని మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
4: అయితే ఇప్పుడు కూరగాయలలో ఎక్కువగా పండించేవి టమాటా మిర్చినే. వీటిలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం టమాటాలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా నష్టపరుస్తున్నాయి. మరి వీటి లక్షణాలు, దానికి తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యలను గురించి తెలియజేయండి.
5: అయితే మనకు టమాటాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వైరస్ తెగుళ్లు ఏవైతే ఉన్నాయో మనకు సర్వసాధారణంగా రసం పీల్చే పురుగుల ద్వారా మనకు ఈ వైరస్ తెగులు కలగజేస్తాయి, మనకు అందరికి తెలుసు. అయితే ఈ వైరస్ తెగుళ్లు మనం రసం పీల్చే పురుగులు అంటున్నాం కాబట్టి ఈ రసం పీల్చే పురుగులలో టమాటాను ఎక్కువగా ఆశించేది మనకు తెల్లదోమ, దాని తర్వాత పేను అంటే తామర పురుగు. అయితే తెల్లదోమ తామర పురుగు ఇవి ఒక కీటవాహకాలుగా పనిచేసి మనకు ఆకుల్లో అడుగున రసం పీల్చడం వల్ల అవి ఏం చేస్తుంటే వైరస్ తెగులని వ్యాప్తి చేస్తున్నాయి అన్నట్టు. అట్లా వైరస్ తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందడం వల్ల మనకు ఈ పూత కాత అనేది రావడం లేదు. అయితే ఇందులో మనం ప్రధానంగా మనము తెల్లదోమ ద్వారా వచ్చే వైరస్ తెగులు చూసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో మనకు టమాటా నాశించేది మొజాయిక్ తెగులు, అలాగే ఇంకొకటి వచ్చేసి కుకుంబర్ వైరస్ తెగులు. అయితే రెండు వీటి లక్షణాలు చూసుకున్నట్లయితే మొజాయిక్ తెగులు మనకు లక్షణాలు వచ్చేసి ఆకుల మీద అక్కడక్కడ పత్రహరితం కోల్పోయి అంటే మనకు ఆకులు అనేవి కొద్ది పసుపు రంగు కనిపిస్తాయి. అదే కుకుంబర్ మొజాయిక్ వైరస్ లక్షణాలు చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆకులని గిడసబారిపోయి దగ్గరగాయిపోయి ఆకులను చూసుకుంటే మనకు రబ్బర్గా ఒక చిన్న సైజుకు మారిపోయి ఒక చిన్న రబ్బర్గా మనం ముట్టిన వెంటనే మనకు ఒక రబ్బర్ లాగా అనిపిస్తుంది అన్నట్టు. అట్లా మనకు ఆ చెట్టు మొత్తం కూడా మనకి ఏమవుతుంది అంటే చిన్నగా అయిపోయి మందంగా అయిపోయి చూస్తే మాత్రం దూరం నుంచి మాత్రం మనకు పచ్చగానే కనిపిస్తుంది, కానీ అలాంటి మొక్కలకు ఎలాంటి పూత కాత అనేది ఉండదు. అలా మనము గుర్తు పెట్టుకోవాలి మొజాయిక్ వైరస్ కానీ కుకుంబర్ మొజాయిక్ వల్ల మనకి ఇవి ఆశించినని తెలుసుకోవస్తుంది. అయితే ఈ వైరస్ తెగుళ్లకు మనకు సర్వసాధారణంగా ఎలాంటి మందులు ఉండవు కాబట్టి మనకి వైరస్ ని వ్యాప్తి చెందించి ఏవైతే ఇప్పుడు తామర పురుగు కానివ్వండి లేదా తెల్లదోమ వీటిని మనం నివారించుకుంటే ఈ వైరస్ తెగులని వ్యాప్తి అరికట్టొస్తుంది. అయితే మనం ముందుగా రైతులు ఏం చేయాలంటే మనం వైరస్ తెగులు ఆశించిన మొక్కలు ముందుగానే గుర్తించి ఫస్ట్ వాటిని ఎయిర్ పీకేసి నాశనం చేసేసుకోవాలి. ఎందుకంటే ఏమవుతుంది అంటే వాటిని అలాగే ఉంచేసి మనం మందులు కొట్టుకుంటే అవేమవుతుందంటే దాని నుంచి వచ్చే కీటక వాహకాలు ఏవైతే తెల్లదోమ పచ్చదోమ పేను ఉందో అది వేరే మొక్కలకు వ్యాప్తి చెందించి వైరస్ అనేది ఎక్కువ మొత్తంలో చేస్తుంది. కాబట్టి ముందుగా వైరస్ తోకిన మొక్కలు పీకేసిన తర్వాత మనకి తెల్లదోమ తామర పురుగుకు ఏవైతే మనకు మార్కెట్ లో దొరికే మందులు ఏవైతే ఉన్నాయో రసాయనాలు పిచికారి చేసుకోవాలి. అయితే అందులో మనం సర్వసాధారణంగా రైతులు సాధారణంగా అస్ఫేటు థయోమిటాక్సమ్ ఇట్లా మనకు సోలో అంటే ఒక తరం సంబంధించిన మందులు వాడతాం. అయితే ఇప్పుడు మనకు చాలా మట్టుకు కలయిక మందులు కాంబినేషన్ మందులు అనేవి రావడం జరిగింది. ఇప్పుడు థయోమిథాక్సమ్ లాంబ్డాసోలోఎత్రిన్ అని లేకపోతే థయోమిథాక్సమ్ నొవాల్యూరాన్ అని అట్లా మనకు కాంబినేషన్ మందులు గనక వాడుకున్నట్లయితే మనకు ఈ మొజాయిక్ వైరస్ కానీ కుకుంబర్ మొజాయిక్ వైరస్ ని రాకుండా అరికట్టవచ్చు. అయితే అందులో మనం ఎక్కువ మొత్తంలో థైమిథాక్సమ్, ల్యాండాసైలోత్రిన్ మందును మనం 15 రోజుల వ్యవధిలో 2 సార్లు లేదా 3 సార్లు పిచికారీ చేసుకుంటే మనకు ఈ మొజాయిక్ వైరస్ అనేది రాకుండా ఉంటుంది. లేదు రైతులు కొందరు అంటే వేప నూనె మనం పిచికారీ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా 15 రోజుల వ్యవధిలో మనకు 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కూడా కొద్ది వరకు మనకు ఈ వైరస్ తెగులు రాకుండా చూసుకోవస్తుంది.
4: అట్లనే ఇప్పుడు వైరస్ తెగుల తర్వాత టమాటాలో పంట నష్టపరిచేది మచ్చ ఎండు తెగులు, దీని లక్షణాలు, నివారణ చర్యలు, దాని గురించి చెప్పండి.
5: అయితే మనకు టమాటాలో వచ్చేసి సర్వసాధారణంగా ఇంకొకటి వచ్చేసి టమాటా స్పాటెడ్ విల్ట్ వైరస్ అంటాం తెలుగులో, దాన్ని మనం టమాటా మచ్చ ఎండు తెగులు అని అంటారు. అయితే ఈ టమాటా మచ్చ ఎండు తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఇది కూడా తామర పురుగు వల్లనే వస్తుంది. అయితే కొన్ని పంటల్లో అయితే ఇది ఏమవుతుంది అంటే వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల మనకేమవుతుంది తామర పురుగుల యొక్క ఉధృతి అనేది ఎక్కువ పెరుగుతుంది. అట్లా ఉధృతి పెరిగినప్పుడు టమాటా ఎక్కడైతే కాయ దశలో ఉన్నప్పుడు దానిపైన మన కాయను చూసినట్లయితే మనకు మచ్చలనే రింగులాగా అనిపిస్తున్నట్టు. మన సర్వసాధారణ కాయ అనేది పండినాక ఎరుపు రంగు వస్తుంది కదా, ఆ ఎరుపు రంగు మధ్యలో ఒక వలయాకారంగా అంటే మన గుండ్రటిగా పసుపచ్చని రంగు వలయాలన్నట్టు, అంటే మనకు ఒక వలయాకారంలో ఒక రంగులాగా కనిపిస్తుంది అన్నట్టు. అయితే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి టమాటా మచ్చ ఎండు తెగులు. అయితే మచ్చ ఎండు తెగులు ఆశించిన కాయలు ఏమవుతాయంటే కొన్ని రోజులకు కొద్దిగా కుళ్ళిపోవడం లేకపోతే రబ్బర్గా మారడం జరుగుతుంది అన్నట్టు. అయితే మనకి టమాటా స్పాటెడ్ మిల్ట్ వైరస్ సోకినప్పుడు మనము ఎక్కువ మొత్తంలో ఉంది అంటే ఎక్కువ మొత్తంలో ఉంది మనం అనుకున్నప్పుడు మనము కార్బోఫెరాన్ 3G గుళికలు మనం అక్కడక్కడ పొలాల్లో జల్లుకుంటే ఈ తామర పురుగులు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదు అనుకుంటే మనం రీజెంట్ మందు మనకు లిక్విడ్ ఫామ్ లో కూడా దొరుకుతుంది కాబట్టి దాన్ని కూడా మనం పిచికారీ రూపంలో చేసుకుంటే ఈ టమాటా స్పాటెడ్ విల్ట్ వైరస్ ని నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
4: ఈ మిరప పంటలో పై ముడత మరియు కింది ముడత వల్ల కాత ఎక్కువగా రావడం లేదు, మరి దీన్ని ఎలా నివారించుకోవాలి?
5: అయితే మనకు మిర్చిలో సర్వసాధారణంగా ఇది పై ముడత అంటే మనకు టాప్వర్డ్ కర్లింగ్ అంటే మనము గ్రిప్స్ తామర పురుగుల ద్వారా వస్తుంది, కింది ముడత వచ్చేసి నల్లి ద్వారా మనకు అనేది ఈ రెండు కీటకాల ద్వారా రావడం జరుగుతుంది. అయితే చాలా చోట్ల ఏమవుతుందంటే ఇవి రెండు ఒకేసారి రావడం వల్ల మనకు పూత దశలో ఉన్నప్పుడే పూత అనేది మొగ్గ అనేది విచ్చుకోక ముందే ఆకులు అనేది చిన్నగా అయిపోయి గడిసరిగా అయిపోయి మందంగా అయిపోయి ఒక బోట్లాగా అంటే మనకు పడవాకారంలో అయిపోయి లేకపోతే ఒక ఎలకతోకలాగా అయిపోయి పైకి కిందికి అనేటి రావడం వల్ల మనకు పూత ఖాతాని నిలవడం లేదన్నట్టు. అయితే మనకు ఈ రెండు కూడా మనం ఒక దగ్గరనే చూసినప్పుడు మనము స్పైరోమెస్ఫిరాన్ అనే మందును మనం లేదా ప్రాపర్గైట్ అనే మందును మనము 15 రోజులు ఒక వ్యవధిలో పిచికారీ చేసుకుంటే మనకు నల్లిని నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది త్రిప్స్ విషయానికి వస్తే మనకు తామర పురుగులకైతే మనకు రీజెంట్ కానివ్వండి లేకపోతే థైమిథాక్సమ్ కానివ్వండి లేకపోతే మనకు కార్బోఫెరాన్ 3G గుళికలు ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం పొలంలో అక్కడక్కడ చల్లుకుంటే కూడా మనకు ఈ తామర పురుగులను నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో కూడా మనం ఎప్పుడైతే మనకు పై ముడత కింది ముడత చూసినప్పుడు మనకు అలాంటి మొక్కల్ని మన పై భాగాలను తుంచి వేసేయాలంటారు. తుంచి వేస్తే మనకు పక్క కొమ్మలు బాగా వచ్చి దాని తర్వాత పూత కాత రావడానికి ఆస్కారం ఉంటుంది.
4: అయితే మిరప టమాటాలో కాయకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళ ఈ నివారణకు ఎలాంటి మందుల్ని వాడాలి?
5: అయితే మనకు మిరపలో వచ్చేసి మనకు కాత దశలో ఉన్నప్పుడు అక్కడక్కడ ఆంత్రాక్నోజ్ అనే మచ్చ తెగుల వల్ల మనకి ఏంటంటే ఒక వలయాకారపు మచ్చలు ఏర్పడి లోపల మొత్తం కాయలు అనేటి కుల్లింపజేస్తున్నాయి అన్నట్టు. దాని తర్వాత మనకు ఈ మచ్చ ఎండు తెగులు కూడా మనకు మిరపలో అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి సందర్భంలో మనకు ఏవైతే ఉన్నాయో అంటే అజాక్సిస్ట్రోబిన్ మందు కానివ్వండి లేకపోతే పాలిరామ్ ప్లస్ పైరాక్లోస్ట్రోబిన్ మందు అట్లా మనకు కలయికలో మందుని మనము 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకుంటే మనకు ఈ ఆంత్రాక్నోజ్ తెగులు రాకుండా నివారించుకోవచ్చు. అయితే సర్వసాధారణంగా మనకు మ్యాంకోజెబ్ కానివ్వండి, సాఫ్ కానీ ఇట్లాంటి మందులు మనకు ఇప్పుడు వాడినా కూడా అంతగా పనిచేయడం లేదు కాబట్టి మనం కొత్త తరం మందుల్ని మనం ఒక 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకుంటే మనకి ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్ మందులు అనేవి ఎక్కువ రావడం జరిగింది. ముందు మనం సోలోగా వాడుతుంటే అవి ఏమైందంటే మనకు రోగ నిర్దేశం తట్టుకొని మనకు తర్వాత కూడా వ్యాధి అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనం కాంబినేషన్ మందులని మనము ప్రిఫర్ చేసినట్లయితే మనకు ఈ ఆంత్రాక్నోజ్ అదైతే కాయకుళ్ళు ఉందో మిరపలు రాకుండా కాపాడుకోవచ్చు.
4: మిర్చి టమాటా పూత కాత బాగా రావాలంటే ఎలాంటి జాగ్రత్తల్ని రైతులు తీసుకోవాలి?
5: అయితే మనము ఎప్పుడైతే ఇప్పుడు వైరస్ తెగులు అని చెప్పామో వైరస్ తెగులు కానివ్వండి పంగ శిలీంధ్రాల వల్ల వచ్చే తెగులు తర్వాత మనం ఎప్పుడైతే మందులు పిచికారీ చేసుకున్న తర్వాత ఆ గ్యాప్ లోనే మనకు 10 రోజుల వ్యవధిలో మనము పూతకు సంబంధించి లేదా కాతకు సంబంధించిన పూతకు సంబంధించి మనకు ఆల్ఫా మనకు నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అని మనకు మార్కెట్ లో దొరుకుతుంది దాన్ని వచ్చేసి మనకు ఒక 4 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నాం అనుకోండి పూత రాలకుండా కాపాడుకోవస్తుంది. లేదు మనకు కాయ సైజు బాగా పెరగాలి లేకపోతే మంచిగా కలర్ రావాలి రంగు రావాలి రుచి రావాలి అనుకున్నప్పుడు కూడా మనకు మార్కెట్ లో ఫార్ములా 4 అని ఫార్ములా 5 ఫార్ములా 6 అంటే మనకు సూక్ష్మ పోషకాలు మనకు కాల్షియం మెగ్నీషియం ఇవి ద్వితీయ పోషకాలు కాకుండా జింక్ బోరాను అట్లా మనకు సూక్ష్మ పోషకాలు ఒక 16 రకాల సూక్ష్మ పోషకాలు కలయికలో మనకు మందులు అనేవి లభ్యమవుతున్నాయి. అట్లాంటి వాటిని మనము 4 గ్రాములు లేదా 5 గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే మనకు కాత అనేది బాగా వస్తుంది. అదే కాకుండా లేదు స్పెషల్ గా మనకు కొన్ని చోట్లలో కాయలు పగుళ్లు ఏర్పడుతున్నాయి అనుకున్నప్పుడు మనం బోరాన్ కూడా మనకు బోరాక్స్ రూపంలో దొరుకుతుంది కాబట్టి ఆ బోరాక్స్ ని కూడా మనము మనకు 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనకు టమాటాలో కాయ పగులు రాకుండా మనం చూసుకోవస్తుంది.
4: అయితే ఈ మధ్య కాలంలో కూరగాయల సాగులో టమాటా మిర్చి పంటలు ఎక్కువగా పండించడానికి చూస్తున్నారు. అయితే కొత్తగా పండించే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటిది?

0: అయితే కొత్తగా పండించే రైతులకు వచ్చేసి ఇప్పుడు మనం రబీ సీజన్ లో మనం మళ్ళీ మన టమాటా నారు వేయించుకొని మిర్చి నారు వేయించుకొని లేకపోతే కొనుక్కొని వచ్చుకొని మనం తర్వాత ప్రధాన పొలాలు నాటుకుంటాం కాబట్టి అలాంటి రైతులు ఏం చేయాలంటే ముందుగానే వైరస్ తెగుళ్లు కానివ్వండి, ఈ శిలీంధ్రం ద్వారా వచ్చే తెగుళ్లు రాకుండా ఉండాలంటే మనం ఏదైతే తెచ్చుకున్న నారు ఉన్నదో దాన్ని మెటాలైజిల్ రిడోమిల్ ఎంజెడ్ అనే ద్రావణంలో ఒక హాఫ్ అన్ అవర్ ముంచి నాటుకుంటే మనకేమవుతుందంటే మనకు 30 రోజుల్లో వచ్చేసే నారుకులు కానివ్వండి, మొదలుకులు కానివ్వండి, లేకపోతే ఆకుమచ్చ తెగులు రాకుండా ఉంటాయి. ఒకవేళ అదే కాకుండా మనకు కాన్ఫిడార్ అనే మందులో కూడా మనము ఇన్సెక్టిసైడ్ ఆ మందులు కూడా ఇమిడాక్లోపిడ్ లో కూడా నారును తీసుకొచ్చి ముంచేసి ఒక హాఫ్ అన్ అవర్ ముంచేసి నాటుకోవడం వల్ల కూడా మనం తర్వాత దశలో వచ్చే రసం పీల్చే పురుగులు రాకుండా మనము కాపాడుకోవచ్చు పంటని.
1: టమాటా మిర్చి పంటలో వచ్చే ప్రధాన తెగుళ్లను గురించి, తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యలను గురించి చాలా చక్కని వివరాలను అందించారు. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.
2: ఇప్పటిదాకా మీరు టమాటా మిరప పంటల్లో తెగుళ్ల నివారణ గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో జి జ్యోతి పెట్టిన ముచ్చట విన్నారు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు విందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట.

0: టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన యువసం పాటది. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం. రైతులు సాధించిన విజయాలు, వారి అనుభవాలను, యువసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం రైతు అంతరంగం శీర్షికన ఇప్పుడు విందాం. వ్యవసాయ రంగంలో యువత గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ గ్రామానికి చెందిన యువరైతు చిలుక సందీప్తో యు దినేష్ పెట్టిన ముచ్చట.
1: నమస్కారం చిలుక సందీప్.
2: నమస్కారం సార్.
1: వ్యవసాయం ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నా?
2: వ్యవసాయం సార్ నేను గత 10 సంవత్సరాల నుండి యాక్టివ్ గా వర్క్ చేస్తున్నా వ్యవసాయంలో. నా డిగ్రీ అయిపోయిన తర్వాత డిఎడి చేసిన తర్వాత వ్యవసాయం చూసుకుంటున్నాను సార్. సొంత ల్యాండ్ వచ్చేసి 8 ఎకర్స్ ఉంది. మిగతాది కౌలు పడతాం మేము. 15 నుంచి 20 ఎకరాల కాటన్ ఇస్తాం సార్ కాటన్. తర్వాత మరి రబ్బీ పంట వచ్చేసి జొన్న ఇస్తాం.
1: కౌలు ఎంత ఉన్నది?
2: మొత్తం కౌలు సార్ 10 ఎకరాలు ఉన్నాయి సార్. 10 ఎకరాలకు 1,50,000 కౌలు సార్.
1: అంటే మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఇప్పుడు?
2: మొత్తం 18 ఎకరాలు ఉంటాయి సార్ కాటన్.
1: ఈ 18 ఎకరాలు మొత్తం పత్తి పెట్టేసింది, వేరే పంటలు ఏమి లేవు.
2: పత్తి అదే ఎల్రీ వెరైటీ పెట్టినాము. ఎల్రీ వెరైటీ అంటే తొందరగా వచ్చే పత్తి పెట్టినాము. తర్వాత మాకు సాత్నాల కినాలితోని జొన్న వేయడానికి ట్రై చేస్తాం మేము ప్రతి సంవత్సరం. లాస్ట్ ఇయర్ జొన్న కూడా తీసినాం సార్, ఒక 70 క్వింటాల జొన్నలు తీసినాం. కాటన్ మాకు కొంచెం దిగుబడి తక్కువ వచ్చింది లాస్ట్ ఇయర్, బాగా లాస్ అయ్యిట్లా దాన్ని తీసేసి వెంటనే సాత్నాల కినాలతోని మాకు బోర్స్ ఏం లేవన్నట్టు ఆ కినాలతోనే జొన్న పంట వేసినాం రబ్బీది.
1: మీరు చిన్నప్పుడు ఎప్పటి నుంచి వ్యవసాయ పనులు నేర్చుకున్నారు?
2: చిన్నప్పుడు సార్ నా డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే స్టార్టింగ్స్ అన్ని అమ్మ నాన్నతో వెళ్తూ ఉంటుంటాం మేము. అప్పుడు ఇంటర్ ఉన్నప్పుడు, టెన్త్ ఉన్నప్పుడు, స్కూళ్లలో ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు, ఎడ్లు మేపడానికి గానీ, చిన్న చిన్న పనులు కుప్పలు తీయడానికి గానీ, మందు వేయడానికి గానీ అమ్మా నాన్న వాళ్ళతో వెళ్తుంటాం అన్నట్టు. అట్లనే కంటిన్యూషన్ మాకు హార్డ్ వర్క్ అనేది తెలియకుండా అలవాటు అయిపోయింది అన్నట్టు. సెలవులు ఉన్న రోజుల్లో వెళ్ళిపోతుంటే మేము అత్యవసర పరిస్థితులలో మమ్మీకి జ్వరం గానీ నాన్నకు జ్వరం గానీ వస్తే కూడా ఎడ్లు మేపడానికి గానీ వెళ్తుంటాం అన్నట్టు. బడికి గుమ్మ కొట్టు వెళ్ళేవాళ్ళం. పరిస్థితులు అప్పుడు ఇంటి దగ్గర పాపం నాన్నకేమో జ్వరము, ఎడ్లేమో కొట్టాలా, ఆ పరిస్థితులకు మనం తప్పకపో అన్నట్టు. ఎవరికైనా కైకిలిద్దామంటేనేమో 500 పైసలు ఉండకపోవు, ఎడ్లు తీసుకపోలే అంటే. ఇక కొన్ని పరిస్థితులలో, తప్పని పరిస్థితులలో మేమే కసలం కట్టుకుని పోయి ఎడ్లు మేపుకొని 2 గంటలకు 3 గంటలకు తిరిగి రిటర్న్ వస్తుంటాం అన్నట్టు మేపుకొని.
1: చదువుకుంటూనే డిఎడి చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసింది.
2: అవును సార్.
1: మరి ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారు?
2: ఉద్యోగానికి ప్రయత్నం చేసిన సార్, డిఎస్సీ మిస్ అయింది. ఇప్పుడు కంటిన్యూషన్ ప్రిపరేషన్ నడుస్తుంది, ఇటు వ్యవసాయం నడుస్తుంది.
1: మరి మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తలేరా?
2: చేస్తాం సార్ ఆర్గానిక్. అంటే ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అంటే పూర్తిగా ఆర్గానిక్ కాకుండా, పూర్తిగా ఫర్టిలైజర్ కాకుండా మొక్కకు ఎంత అవసరం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే మొక్క ఫర్టిలైజర్ ఉంది, ఎంత తీసుకుంటది, మనం ఎంత తింటే ఎంత నిండుతుందో కడుపులో అంతే తీసుకోవాలని రైతులకు అవేర్నెస్ లేకుంటే మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. అదే విధంగా అవేర్నెస్ కల్పిస్తాం అంటే ఎగ్జాంపుల్ గా మట్టి పరీక్షలు, సాయిల్ పరీక్షలు చేస్తాం. సాయిల్ పరీక్షలు చేసి నీ పొలంలో నత్రజన్ ఎక్కువ ఉందా, భాస్వరం ఎక్కువ ఉందా, పొటాషియం ఎక్కువ ఉందా, ఇంతే పోయాలి అని రైతులకు అవేర్నెస్ కల్పిస్తాం. రైతులు ఏ విధంగా ఉన్నారు అంటే పక్క ఆయన 4 పూతలు పోసిండు అని ఈయన తెచ్చి 5 పూతలు పోసి అత్యధిక ఖర్చులకు లోన్ అవుతున్నాడు. ఆ విధంగా మేము ఈటీఎల్ ఆధారంగా నీ చేన్లో ఏముంది, తెల్లదోమ ఉందా, పచ్చదోమ ఉందా, ఇవి పచ్చదోమ ఉంటే తెల్లదోమ ఉంటే ఎల్లో స్టిక్కింగ్ కార్డ్స్ పెట్టుకో అని చెప్తాం. ఆ ఎల్లో స్టిక్కింగ్ కార్డ్స్ తగ్గకపోతే తక్కువ విషపూరితమైన మందు ఏది ఉందో పర్యావరణానికి హాని కలగకుండా, రైతు బాడీ మీద పడకుండా హాని కలగకుండా దాన్ని ఈటీఎల్ ఆధారంగా కొట్టుమంటాం. అగ్నిశ్రం గాని ఇలా ల్యాండా సైలోత్రీను, మోనోక్రోటోపాస్, ఇవి అత్యధిక విషపూరిత మందులున్నాయి. ఇవి కాకుండా మేము ఏమంటాం అంటే అగ్నిశ్రం తయారు చేపిస్తాం. ఒకటి ఆవు మూత్రంతో పుడుస్పే లాంటివి గానీ అలాంటివి తయారు చేసి కొట్టిపిస్తాం అన్నట్టు. ఆవులు పెంచుతాం సార్, 16 ఆవులు ఉన్నాయి మాకు. ఆవు పేడ మా ఇంటి చేనులో ఏవైతే ఉన్నాయో మా సొంత చేనులో వాటిల్లో కొట్టిపిస్తాము. మిగతా కౌలు చేనులలో మాత్రం ఆవు పేడ కొట్టిపోయామన్నట్టు.
1: మరి మీరు వ్యవసాయం చేస్తూ చదువుకున్నారు, చదువుకున్న తర్వాత కూడా వ్యవసాయం చేస్తున్నారు, ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారు.
2: అవును సార్.
1: ఒకవేళ ఉద్యోగం వస్తే వ్యవసాయం వదిలేస్తారు?
2: ఉద్యోగం వచ్చినా వదిలేయం సార్ వ్యవసాయం. ఎందుకంటే మేము దాంతోనే ఈ స్థాయిలో ఇక్కడ దాకా ఉన్నాము. ఖచ్చితంగా వ్యవసాయము మన బాడీ ఎప్పటి వరకు అయితే సహకరిస్తుందో అప్పటి వరకు వ్యవసాయం మాత్రం చేయడమే సార్ ఖచ్చితంగా.
1: అయితే మరి ఈ కాలంలో యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపకపోవడానికి కారణం ఏంటి?
2: స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ వ్యవసాయంకు అలవాటు ఉంటే ఆ యువత అనేది ఖచ్చితంగా వేస్తారు. చిన్నప్పటి సంది కూడా వ్యవసాయం గురించి తెలియని యువకులకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఖచ్చితంగా కష్ట సుఖాలు పంచుకున్న వ్యక్తి చిన్నప్పటి సంది మమ్మీ డాడీ కూడా వ్యవసాయం చేస్తూ వాళ్లతో పాటు తోడో పాటుగా ఉంటూ వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా యువత కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సార్.
1: ఎంతమంది వ్యవసాయం చేస్తారు మీ ఇంట్లో?
2: మా ఇంట్లో సార్ మేము 4 మెంబర్స్ మొత్తము. అన్న కూడా, అన్న డ్యూటీ ఆల్రెడీ టీచరు, అన్న కూడా సెలవులలో స్ప్రే కొట్టడానికి గానీ వీరే మిగతా పనులు చేయడానికి కూడా సహకరిస్తారు.
1: అయితే చదువుకుని చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మంచిదా, ఇట్లా వ్యవసాయం చేయడం మంచిదా?
2: ఇక సార్ ఇప్పుడు అంటే ఈ పరిస్థితులకు మాత్రం వ్యవసాయం అనేది లాస్ చేస్తుంది. ఎందుకంటే వెదర్ గానీ ఇప్పుడు మనకు కొన్ని సందర్భాలలో లాస్ట్ ఇయర్ కూడా మన కాటన్ అనేది బాగా లాస్ చేసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పదు వ్యవసాయమే చేయాల్సిందే అని ఉంటుంది కాబట్టి వ్యవసాయం చేయాలి. కాకపోతే వ్యవసాయంలో కూడా ప్రకృతి సహకరిస్తే కూడా వ్యవసాయంలో కూడా బెటరే సార్.
1: అంటే వ్యవసాయ భూమి అంటే
2: చేసుకోవాలి,
1: లేకపోతే
2: వేరే పరిస్థితుల్లో వెతుకోవాలి
1: వెళ్ళాలండి. ఇప్పుడు మరి ఏమేమి పంటలు?
2: కంది, పత్తి పంట.
1: అయితే మీరు 18-20 ఎకరాల పత్తి సాగు చేస్తున్నారు కదా, ఎన్ని క్వింటాల పత్తి వెళ్ళాలి మీకు?
2: ఎకరానికి 10 నుంచి 15 క్వింటాలు వెళ్ళాలి. కానీ పరిస్థితులు ఏ టైంలో ఏమైతుందో తెలియడం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వర్షం లేటే కావడము, లేకపోతే అధిక వర్షాలకు గానీ. లాస్ట్ ఇయర్ మాకు 150 క్వింటాల్ చెల్లాల్సింది, 30 క్వింటాల కాటన్ వెళ్ళింది. ఘోరంగా లాస్ అయినాం అధిక వర్షాలతో. ఈ సంవత్సరం బెటరే ఉంది, కానీ ఇంకా మరి మన చేతికి వచ్చేదానికి ఏం చెప్పలేం. ఖచ్చితంగా మాకు ఎగ్జాక్ట్లీగా ఒక 150 క్వింటాల్ వెళ్తే ఆడికి మాకేం మిగలకుండా కొందరు లేబర్స్ బతకడం గానీ, తర్వాత మా ఫ్యామిలీ అందులో వెళ్ళిపోవడం గానీ, అక్కడికి అవుతుంది అన్నట్టు, ఏం లాస్ కామన్నట్టు.
1: ఎన్ని లక్షల పెట్టుబడి పెడతారు మీరు?
2: పెట్టుబడి సార్ వచ్చేసి దగ్గర 8-9 లక్షలు అవుతుంది సార్ పెట్టుబడి.
1: షావకర్ దగ్గరికి వెళ్తారా మీరు? మీ ఆవుల ద్వారా మీకు మేనేజ్ అవుతుందా?
2: ఆవుల ద్వారా ఏం కాదు సార్, బయటకు వెళ్లి 20% తో 20% తో వడ్డీ తీసుకురావాల్సిందే.
1: ఇప్పుడు ఏమేమి పనులు నడుస్తున్నాయి?
2: ఇప్పుడు మందులు కొట్టు నడుస్తున్నాయి, కలుపులు నడుస్తున్నాయి, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మందు పిచికారీ చేస్తే ఇంకొక 2-3 స్ప్రేలు చేస్తే పత్తి పంట అనేది చేతికి వస్తుంది.
1: ఎన్నిసార్లు స్ప్రే చేసింది ఇప్పటిదాకా?
2: కొన్ని షేన్లలో 4 సార్లు అయింది, కొన్ని షేన్లలో 3 సార్లు అయింది సార్.
1: ఇంకా ఎన్నిసార్లు చేయాల్సి వస్తుంది?
2: ఇంకొకసారి వర్షం పడితేనేమో స్ప్రేలు పెరుగుతుంది, వర్షం పడకపోతే తగ్గుతుంది. మాక్సిమం ఇంకొక 2 స్ప్రేలు, ఎవరి అయినా 5-6 స్ప్రేలల్లా లావ్ లావ్ అంటే 7.
1: అడుగు మందులు ఎన్నిసార్లు ఇస్తారు మీరు?
2: అడుగు మందులు 3-4 టైమ్స్ ఇస్తాం సార్. మాది 3 టైమ్స్ అయింది. వర్షం ఇంత పడితే ఇంకొకసారి కూడా వేయాల్సి వస్తుంది.
1: పడకపోతే ఇడికి పత్తులు వెళ్తాయి?
2: పడకపోతే కొంచెం డౌన్ అవుతాయి సార్. ఎందుకంటే మనకు లాస్ట్ డిసెంబర్ వరకు కూడా మీద ఏదైతే ఉంటుందో పూత బారు అనేది, దానికి ఖచ్చితంగా వాటర్ అనేది అవసరం. తేమ ఖచ్చితంగా వాటర్ ఉంటే ఆ బుడ్డ అనేది ఏది ఉంటుందో అది తొందరగా కాయ పలిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 15 రోజులకు ఒక వర్షం ఉంటేనే మాకు ఇక నుంచి కూడా మంచి రైతుకు బెనిఫిట్.
1: పోయిన సంవత్సరం ఈ సీజన్ లో పత్తి బాగుండినా ఇప్పుడు బాగుందా పత్తి?
2: పోయిన సంవత్సరము బాగానే ఉండే సార్, కానీ లేట్ గా ఏవైతే వర్షాలు వచ్చినాయో దానికి పూత అంతా రాలిపోయింది. మొత్తం ఒకటేసారి వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయినట్టు మొత్తం ఘోరంగా లాస్ చేసింది. ఈ సంవత్సరం అయితే అలాంటిది ఏం లేదు. ప్రస్తుతానికి అయితే ఆ భగవంతుడి దయతో మంచిగానే ఉన్నది.
1: పోయినసారి కంటే
2: మంచిగానే ఉంది. ఇంకొక 20 డేస్ వరకు ఇంకొక ఆన పడితే మాత్రం అందరు రైతులకు ప్లస్ అవుతుంది.
1: వర్షం పడితే ఇంకోసారి మంది వస్తారు అడుగు మందు?
2: సిచ్యువేషన్ చూసి సార్, కలర్ అనేది మనకు ఎలా ఉంటుంది అనేది కాటన్ ది చూసి దాని ప్రకారం పోయాల్సి ఉంటాయి సార్.
1: ఈ మొత్తం ప్రతి పత్తి చేనులో కంది ఉన్నా?
2: అవును సార్, 8 సార్లకు ఒక కవర్జాలు ఉంటుంది మాది. ఒకవేళ పత్తి లాస్ అయినా కూడా మనం తినడానికి కంది అనేది అవుతుంది అనే ఉద్దేశంతో.
1: అయితే ఇప్పుడు ఈ పత్తికి మందు కొట్టంగా పత్తికి మందు పోయంగా వాటికి కూడా వేస్తారు కొడతారు?
2: అవును సార్, అంటే స్ప్రే చేయము, కింది నుంచి ఫర్టిలైజర్ మాత్రం పోస్తాం. ఆ స్ప్రే లాస్ట్ కు ఇప్పుడు 2 నవంబర్ లో 3 డిసెంబర్ లో ఒక 2 స్ప్రేలు చేస్తే కంది వచ్చేస్తాయి సార్. కాకపోతే కొన్ని పరిస్థితులు ఏమున్నాయంటే పందులు, అడవి పందుల వల్ల కూడా కందిని గాని పత్తిని గాని డ్యామేజ్ బాగా అయ్యేందుకు ఈ నెలలనే బాగా ఘోరంగా ఉంటాయి. సోలార్ పెట్టకపోతే గాని, తర్వాత మొత్తం వచ్చేసి 4 ఎకరాలకు 4 ఎకరాలు 3 ఎకరాలకు 3 ఎకరాలు ఎక్కడి ఇరగొట్టేసి దింగాన్ చేస్తుంది. అడవి పందులతో కూడా రైతుకు బాగా నష్టం ఉంది సార్.
1: ఈ పత్తిని ఏం చేస్తాయి అడవి పందులు?
2: అవి తినడానికి వస్తాయి. కాయ ఏదైతే లేత కాయ ఉంటాయి కదా, అవి పిల్లల్ని పట్టుకుని తినడానికి వస్తాయి. తినడానికి కాకుండా అవి మొత్తం ఆడుకుంటాయి అన్నట్టు, అందులో గూడు ఇవ్వడము, ఇరగొట్టడము, మొత్తం డ్యామేజ్ చేసి నైట్ టైంలో వెళ్ళిపోతుంది. పాడు చేయడం ఎక్కువ ఉంటాయి సార్.
1: యువతకి ఏం చెప్తారు మరి మీరు వ్యవసాయ విషయంలో?
2: యువతకు వచ్చేసి వ్యవసాయ విషయంలో సార్, ఖచ్చితంగా వ్యవసాయం చేసేవారు తక్కువ ఉండరు కాబట్టి దేశానికి ఖచ్చితంగా ఉపయోగపడాలి కాబట్టి యువత అనేది ఖచ్చితంగా వ్యవసాయం వైపు మొగ్గు చూపాలా. ఆర్గానిక్ వ్యవసాయం వైపు మొగ్గు చూపితేనే మనకు పర్యావరణానికి గాని ఎటువంటి హాని జరగకుండా గాని, ఇలా ప్రతి రైతు కంట్లో కెమికల్ పడ్డది, బాడీలో కెమికల్ పడ్డది, క్యాన్సర్స్ వెళ్లడము ఇలాంటివి కాకుండా ఏదైతే పీపీ కిట్ ధరించుకుంటూ పిచికారి చేయడం గాని, ఈ అత్యధిక విషపూరిత మందులు వాడకుండా ఎంత అవసరం ఉందో అంత మోతాదుల్నే ఆర్గానిక్ వైపు వెళ్ళాలి అని యువత దిగితే ఖచ్చితంగా దేశానికి మనం ఎంతో కొంత మేలు చేసినట్టు అవుతుంది. అదే విధంగా మన ల్యాండ్ ఏదైతే ఉందో భూమి ఇలా విషపూరిత మందులు కొట్టడం వల్ల నెక్స్ట్ తరాలకు కూడా మన పొలంలో పత్తి వెళ్లకుండా అవుతుంది. అలాంటి కాకుండా ఏదైతే మనం కెమికల్ వాడకుండా ఆర్గానిక్ వైపు ఆవుల పిండ గాని వెళ్తే మనం మంచి ఫ్యూచర్ ఇచ్చినట్టు అవుతుంది అని.
1: చదువుకుని వ్యవసాయం చేస్తే ఇంకా బాగుంటుందేమో?
2: చదువుకుని వ్యవసాయం చేస్తే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మనం ఏ విధంగా చేయాలి అనేది కూడా మంచి ఉంటుంది.
1: లెక్కలు కరెక్ట్ తెలుస్తాయి,
2: లెక్కలు కరెక్ట్ వేస్తుంది. మనం ఎంత వేయాలా ఏం చేయాలా అనేది ఇలా చదువుకుని రైతులు పాపం విపరీతంగా ఖర్చులు పెడతారు. అదే కొంచెం అవగాహన ఉంటే కొంచెం ఖర్చు అనేది మనము మేలు చేయొచ్చు.
1: మీ తాతల తండ్రుల కాలంలో చేసిన వ్యవసాయానికి ఇప్పుడు మీరు చేస్తున్న వ్యవసాయానికి ఏం తేడాలు కనబడుతున్నాయి?
2: అవును సార్. అప్పుడు స్ప్రేలు అనేది ఇన్ని అని కొట్టకపోవు సార్, ఎందుకంటే అప్పుడు బీటీ అనేది ఉండకపోవు, వాళ్ళు లోకల్ బీటీ అనేది పెడుతుండే వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తుండే అంటే తక్కువ వెళ్తుండే, తక్కువ ఖర్చు ఉంటుండే. ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి, పంట రేటు పెరిగింది, దిగుబడి కూడా పెరిగింది, కానీ సరిపోతలేదు. ఆ ఉద్దేశంతో అప్పటి వ్యవసాయమే ఇంకా రావాలి అని నా ఉద్దేశం.
1: రబీలో ఏం పంటలేస్తారు మళ్ళీ పత్తి తీసేసిన తర్వాత?
2: పత్తి తీసేసిన తర్వాత రబీలో మాకు సాధనాల కినాలని ఉంది కదా, దాని ప్రకారం జొన్న అన్న శనగ అన్న వేసుకుంటాం సార్.
1: ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు, మిగతా యూత్ కూడా మిమ్మల్ని ఆదర్శంగా చేసుకుని రంగంలోకి దిగవచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్
2: 901 47 901 47 30 30 426 426.
1: థ్యాంక్ యూ.
0: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ రంగంలో యువత గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడ గ్రామానికి చెందిన యువరైతు చిలుక సందీప్తో యు దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. రైతు అంతరంగం ప్రతి మంగళ గురు శనివారాల్లో ప్రసారమవుతుంది. ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. నేటి కిసాన్ వాణి సమర్పణ జి రవీందర్. కిసాన్ వాణి ప్రతి మంగళ గురు శనివారాల్లో రాత్రి 7:00 ప్రసారమవుతుంది. మీరు విన్న ఈ కార్యక్రమం రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.

Usharu. ஜோர்தார் சினிமா பாட்டலா ஷிகாரு.

జోరు జోరు మాటలు, హోరెత్తించే పాటలతో సందడి సందడిగా సరదాగా సాగే పాటల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటది. ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్లు చేసుడు షురూ చేయండి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300. ఇక ఏం చేయాలా, ఎరకనే కదా ఫోన్లు పట్టాలా, నంబర్ కొట్టాలా, పసందైన పాటలను అడిగి వినాలా. ఇప్పుడైతే మీకోసం హుషారు కార్యక్రమంలో ఒక హుషారైన పాట.

0: ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమంలో ఒక హుషారైన పాటనే తిన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో, శుభ సాయంత్రం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హన్మకొండ జిల్లా అండి. నా పేరు జేంపోతుల బుచ్చయ్య.
0: బుచ్చయ్య, ఏం చేస్తుంటారు మీరు?
1: నేను ఆల్రెడీ రిటైర్డ్ మేడం. అంట్లా
0: ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారా? ఇంటి దగ్గరే ఉంటున్నారా?
1: ఇంటి దగ్గరే ఉంటున్నా. రేడియో
0: రేడియో వింటూ ఉంటారన్నట్టు? అన్ని కార్యక్రమాలు వింటారా?
1: అన్ని అంటే ఇక మనకు ఏదైనా పని ఉంటే
0: పనిలో ఉంటే కాగా మామూలుగా ఉన్నప్పుడే వింటూ ఉంటారు అన్నట్టు.
1: ఉన్నప్పుడు వింటుంటా.
0: భోజనం అయిందా అండి?
1: లేదండి, భోజనం కాలే ఇంకా.
0: చెప్పండి, ఏ పాట? సౌమ్య.
1: సౌమ్య గారు, ఓకేనండి. మాకు లంకేశ్వరుడు సినిమా నుంచి ఇవ్వమని కొండగాలి అనే పాట వినిపించండి.
0: పాడి వినిపిస్తారా శ్రోతలకి? నన్ను వినిపించమంటారా? వినిపించాలా? వినడం మట్టుకే అంటారా?
1: మాది ఇక్కడ హన్మకొండ జిల్లా కాజిపేట మండలం తరాలపల్లి గ్రామం.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి హుషారులో.
1: మేడం, రిక్వెస్ట్, మనకు ఈ వాట్సాప్ ద్వారా పెడతలేరా?
0: లేదండి, ఇంకా కొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తుంది వాట్సాప్ నంబర్.
1: కొంచెం టైం పడుతుంది.
0: అవునండి, కొంత సమయం పడుతుంది. వాట్సాప్ అందుబాటులోకి వచ్చినప్పుడు మీకు నంబర్ తప్పకుండా తెలియజేస్తాం. ఇప్పుడైతే పాట వస్తుంది, విందామండి.
1: రైట్ అండి.

మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతున్న హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అండి? లాల్గడ. ఎక్కడ ఇది? తలమడు. అశోక్, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయమా? ఏం పనులు నడుస్తున్నాయి ఇప్పుడు? మందులు కొడుతున్నా. ఏం వేసిండ్రు? పత్తియా? మొత్తం పత్తి. ఇక పత్తే మంచిది అంటుండ్రు ఇప్పుడు ఈ ఉన్న కాలానికి. సోయా అయితే వచ్చలేదన్నారు. చెప్పండి, మరి ఏ పాట విందామని చేసిండ్రు హుషారు కార్యక్రమానికి? గోరింటాకు. చిత్రం నుండి? తప్పకుండా అండి, పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు, మీరు కూడా గిట్లనే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు పసందైన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఈ కార్యక్రమం 8:45 దాకా ప్రసారం అవుతుంది. వెంటనే ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి నన్ను

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన యాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి మీకు పసందైన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950081 మరొక నంబర్ 2300081. ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటుంది. వెంటనే ఫోన్లు చేసుడు షురు చేయండి. ఇక ఉట్టిగానే ఫోన్లు చేసుడు కాదు, మీకు తెలిసిన వింతలు, విశేషాలు, పొడుపు కథలు, చిట్కాలు, ఇంకా మీ ఊరి ప్రత్యేకతలు, ఇట్లా ఏ విషయాలున్నా కూడా ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలతోటి పంచుకోవచ్చు. మీకు నచ్చిన పాటల్ని వినొచ్చు. ఇప్పుడు హుషారు కార్యక్రమంలో విందాం సుస్వాగతం చిత్రం నుండి పాట.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో మేడం, నమస్కారం.
0: నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేము మెదక్ జిల్లా పాపంపేట మండలం నుంచి, న్యూస్ పేట నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: పేరు?
1: సత్యనారాయణ.
0: సత్యనారాయణ, ఏం చేస్తుంటారు?
1: మేడం, మేము మా బావ వాళ్ళ ఇంటికి వచ్చినాము. మా బావ కోళ్ల ఫారం చేస్తాడు.
0: దావత్ ఇస్తున్నారు అన్నట్ట?
1: దావత్ ఇచ్చాడు మేడం.
0: ఎందుకు ఊరికే ఉట్టిగానే వచ్చిండ్రా?
1: అవును మేడం, నాకు కొద్దిగా హాస్పిటల్ చూపిస్తుంటాను వచ్చిన.
0: ఇప్పుడు అక్కడ ఉన్నారు అన్నట్టు?
1: ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి మీకు
0: బావా బామ్మర్దులు ఇద్దరు కలిసి వింటున్నారు రేడియో. అదే, ఇద్దరు కలిసి వింటున్నారు ఇక రేడియో.
1: ఇద్దరం కలిసి వింటున్నాం. ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేసి గురించి మా బావకు.
0: అవునా? అయితే ఇంకో కొత్త శ్రోతను పరిచయం చేస్తున్నారు.
1: పరిచయం చేసి తెలియజేసిన లక్కీలో ఫోన్ కలిసింది. అయితే మెదక్ జిల్లాలో చర్చ్ బాగుంటది మేడం.
0: వెళ్ళిండ్రా, మీరు చూసి వచ్చిండ్రా?
1: మాకు దగ్గరనే కదా మేడం.
0: అవునవును. ఇంకా చెప్పండి, ఏ పాట విందామని చేసిండ్రు హుషారు కార్యక్రమానికి?
1: మేడం, ముద్దుల మావయ్య, మావయ్య అన్న పిలుపు అనే సాంగ్స్ కావాలి మేడం.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం మరి.
1: థ్యాంక్ యూ మేడం.

ఇది మీ మా మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సీను, ఏం చేస్తుంటావు? అయ్యో, ఎండిపోతుందా? వర్షాలు లేవు కదా, ఒక్క వర్షం పడితే మంచి ఉండన్నట్టుంది ఇప్పుడు. అంతే అంతే, ఇక చెప్పండి మరి. హుషారు కార్యక్రమానికి వేసిండ్రు, ఏ పాట వింటారు? మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి పాట వస్తుంది, విందాం మరి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా గిట్లనే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి హుషారైన పాటల్ని వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే 0878732 కోడ్ని జత చేసి 2950801 మరొక నంబర్ 2300081కి ఫోన్లు చేయండి. నచ్చిన పాటల్ని కోరి నుండ్రి.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో,
1: నమస్కారం.
0: నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మేడం రాము, పుట్టలగుట్టు మాట్లాడుతున్నాను.
0: రామ్, ఏం చేస్తుంటారు? ఏంటి?
1: నా పేరు రామ్, మేడం పిప్పల గురించి మాట్లాడుతున్నాను.
0: ఆ రామ్, ఏం చేస్తూ ఉంటారు మీరు? సరిగ్గా వినిపించట్లేదు మీ మాట. స్పీకర్ ఆన్లో ఉంటే ఆఫ్ చేయండి. హలో, చెప్పండి. ఉపాధ్యాయ అయితే ఇప్పుడు ఉంటుందా? ఉందా? ఎండాకాలంలో ఉంటది కదా, అంటే రోజు. ఇప్పుడు చెట్లు నాటడం అవి ఉంటాయి కదా. అయితే ఎట్లా నడుస్తుంది మీ పని? వాటి సంరక్షణ కూడా మీదేనా? అన్ని చూస్తూ ఉండాలి. చెప్పండి, సినిమాలు అవి చూస్తుంటారా? మరి మీకు సమయం దొరుకుతుందా? ఈ మధ్య చూసిన సినిమాలు ఏవైనా? చూడలేదు. రెండు పనులు చేస్తూ ఉంటారన్నట్టు.
1: హలో,
0: రెండు పనులు ఇటు అటు అంటే సమయం దొరకది
1: మేడం.
0: చెప్పండి, మరి ఏ పాట వింటారు?
1: హలో,
0: ఏ పాట వింటారండి? పెదరాయుడు సినిమా నుంచి పాట వస్తుంది, విందాం మరి.
1: ఓకే.

0: మీట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరుంటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసినారు, మాట్లాడదాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాధవ. మీ పేరు భలే ఉందండి, అంటే మాధవ్ ఉంటది కానీ మాధవ పిలవడానికి మంచి ఉంటది. ఏంటండి, ఆదిలాబాద్ లో కూడా వర్షాలు లేవు, ఎండలు బాగా కొడుతున్నాయి, వేడి విపరీతమైన వేడి ఉంది ఇక్కడ, అంతటా అలానే ఉంది. ఇదంతా ఎల్నినో ప్రభావం కాబట్టి మనం అంతా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పటి నుంచే నీటిని వృధా చేయకుండా కాపాడుకోవాలా. ఎండాకాలం ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలం ఇంకా విపరీతమైన ఎండలు ఉండే అవకాశం ఉంటది. భూగర్భ జలాలు ఇనికిపోవచ్చు కాబట్టి జాగ్రత్త ఉండాల మనం.
1: ఇప్పటికీ మా ఏరియా కూడా దొరకలేదు.
0: అదే అదే, అందుకే జాగ్రత్త ఉండాలా, ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాలా. అదే కదా, అంటే ఈ వేడికి ఏమైతే ఉంటది అంటే డిహైడ్రేషన్ అయితే ఉంటది శరీరం. చెప్పండి, మరి ఏ పాట విందామని చేసిండ్రు హుషారు కార్యక్రమానికి? తప్పకుండా అండి, పల్లెటూరు పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు, హుషారు కార్యక్రమం 8:45 దగ్గరనే ఉంటది. వెంటనే ఫోన్లు చేసి పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 2950081 మరొక నంబర్ 2300081.
2: ఇంకా వింటున్నారు, ఎప్పుడు పోతాం రా ఊర్లో కొన్ని అక్క.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
2: హలో మేడం.
1: నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: అది అనంతపురం.
1: పేరు
2: అశోక్. అశోక్.
1: అశోక్ ఏం చేస్తుంటారు?
2: వ్యవసాయం చేస్తా.
1: వ్యవసాయమా? ఏం పంటలు వేసిండ్రు ఇప్పుడు?
2: మేము మేడం సోయాబీన్ పత్తియా
1: కంది పంట వేసిండ్రా. ఎట్లుంది మరి
2: పంట?
1: మంచిగానే ఉంది. సోయా పోయింది. ఎన్ని ఎకరాలలో వేసిండ్రు
2: కంది? 2 ఒక 5 ఎకరాలు.
1: సోలాలు వెళ్తున్నాయి మరి?
2: సోలార్
1: ఇంకా సమయం ఉన్నది అన్నట్టు. ఇప్పుడైతే కొన్ని కొన్ని దగ్గర మార్కెట్ లో

0: అనిపిస్తున్నాయి అంగట్లయితే.
1: అవి రావచ్చు.
0: చెప్పండి మరి ఏ పాట విందామని చేసిన రోషారు కార్యక్రమానికి. తప్పకుండా పాట వస్తుంది విందాం మరి.
1: సరే మేడం.

ఇంతటితో ఇయాల్టి ఉషారు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. ఇక రేపటి ఉషారు కార్యక్రమంలో మరిన్ని ఉషారైన పాటల్ని వినిపిస్తారు మా ఆకాశవాణి దోస్త్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోల సమయం 8:45 గా వస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య 9 గంటలకు, న్యూస్ 8:09, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: on retaining the Asian Games gold with a commanding victory in the final. The Prime Minister congratulated Pranavi Sharathurs on winning India's first ever gold in women's individual golf at the Asian Games. He also congratulated Kumkum Anil Mahod on becoming the first Indian woman to win the recurve individual gold at the 2026 Asian Games. The Prime Minister congratulated Aman Sehrawat for scripting history by winning India's first ever Asian Games gold in the men's 57-kilogram freestyle wrestling event. He expressed happiness that six decades later, India is back on the podium in the men's 97-kilogram freestyle wrestling event at the Asian Games. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall at isolated places over Kerala, Mahe, Tamil Nadu, Puducherry and Karaikal for tomorrow. IMD said conditions are likely to become favourable for further withdrawal of southwest monsoon from remaining parts of Marathwada and Vidarbh, some more parts of Maharashtra, Chhattisgarh, Telangana and North Interior Karnataka during the next 2 days. And now before we end the bulletin, the headlines once again. Finance Minister Nirmala Sitharaman says India's economic strength and resilience have been built over past decades through fiscal prudence, infrastructure investment and consistent reforms. Union Minister Amit Shah says full implementation of the Bharatiya Nyaya Sanhita will transform India's criminal justice system. In Andhra Pradesh, four workers killed in a boiler explosion at a private industrial unit in Sri City. At the Asian Games, Indian men's hockey and cricket teams win gold medals. Wrestler Aman Sehrawat, archer Kumkum Mahod and golfer Pranavi Urs also clinch gold. India win 5 gold, 2 silver, 2 bronze medals today, climb to 4th place in medal tally with 85 medals, including 21 gold. That is all in the news at 9. Good night.
1: Spotlight. This is Akashvani. In the program Spotlight, now we bring you a discussion on 5th edition of Kautilya Economic Conclave. The participants are Shubhamoy Bhattacharji, Economic Analyst, and Nishit Kumar, Anchor.
2: The 5th Kautilya Economic Conclave, that is KEC 2026, is scheduled to be held from the 3rd to the 5th of October 2026 at New Delhi under the theme Resilience in an Age of Flux. The three-day gathering will bring together senior policymakers, economists, academics, financial experts and international thought leaders. Since its inception in 2022, the Kautilya Economic Conclave has grown into a forum for dialogue on economic and policy challenges. Earlier editions were held under the themes Redefining the Future, Navigating a World on Fire, The Indian Era and Seeking Prosperity in Turbulent Times. And to discuss more about it, we are privileged to have been joined in by noted economic analyst Shubhamoy Bhattacharji. Mr. Bhattacharji, welcome to the show.
3: Happy to be here.
2: So, Bhattacharji, as we see that this is the 5th edition of this Kautilya Economic Conclave being held, and as the tagline itself says, that we are at the crossroads of economic challenges, so on and so forth. Now, if we look at, you know, managing geo-economic vulnerabilities in the present times, so geography and trade choke points increasingly weaponized, where do you see India kind of emerging in between all the chaos and all the crossfires that's going on?
3: First, further, I would want to say is that India is not, I should say, not an emerging economy anymore. S&P report on India, which was released just a few days ago, and the most authoritative report, says that India is already positioned as a leading power in Asia. Now, that means that the relationships, that means that the positioning, that means that the all the things that happen regarding India are of global significance. In that sort of a situation, what we are looking at is that what is it that are the advantages that happens with India, and also what are the disadvantages then which India will have to take on as part of the global, very fluid economic order. So this is where India stands, and as you refer to the Kautilya Economic Conclave, let me just put a word to it that the Kautilya Economic Conclave is run in the Institute of Economic Growth in the Delhi University. And it is a very good position or a good place to talk about take stock of what are the emerging issues that is coming up. What are the challenges that are coming up? Also, what are the advantages that are coming up? So that is where the Kotli Economic Enclave stands. It's a very significant stock-taking position that happens. And it gives countries like, for India, its own very own crafted economic platform where policymakers, business leaders, and everybody else comes together to understand which way the global economy would be moving.
2: Right. So, Mr. Bhattacharji, as we understand that, of course, you know, as the theme as well says that we are the crossroad, we are the flux point, inflection point rather. Now, how should India, and of course, you just mentioned that, but I would again put it that India being one of the emerging economies, the fastest growing economy rather. So this fastest growing economy and other peers of India navigate the shift from the multilateralism to maybe bilateral friend shoring without getting that much locked into restrictive geopolitical blocks. As we have seen in the recent past, India kind of reaching out to the European Union, to Australia, to New Zealand and many other countries. Of course, the India-US trade deal remains an Achilles heel as of now. But still, how do you see this?
3: Well, there are, as I said, if this is the sort of world where you should be friends with everybody, but look at only your own interest. In fact, if you look at the past few themes of the Kotli Economic Enclave, and you can see which way it is traveling. The first one was redefining the future, which was in 2022. And immediately after that, the next year was navigating a world on fire. And then it was the Indian era and the seeking prosperity in turbulent times. So you can understand now this time we're talking about the world in a flux. So you can understand the uncertainty in the world economy has not only not dissipated, it has rather become even more intense. And given all that sort of situation, given that intensity, it's very important to for India to look at nobody without we have, I mean, as a friend, but we would be very, very cognizant of what we need. So when we are looking at, say, building our semiconductor capacity, it'll obviously mean that some other countries will be challenging us. When we are developing our solar panel manufacturing, other countries will challenge us. Even something like developing data centers. There's lots of data centers that are continuously making India their home. Now, that means India has got a very strong electricity grid, a good source of water supply, and of course, hugely sophisticated employer labor force. So all of those will be challenged by other countries because growth has become very uneven in this world. We have lived through about 1.5 years of tariff war. Mm-hmm. We have lived through restrictions on movement of skilled labor. Earlier, it was restrictions on movement of unskilled labor. Now, there's restrictions even on movement of skilled labor, the H-1B issues and all that. And we could very soon see restrictions on movement of capital. So that sort of a situation, India is navigating with, as I said, being very cautious and yet ensuring that its own interests are not jeopardized. To take an example, the Reserve Bank of India was recently concerned that the flow of foreign exchange reserves into India was not being very robust. So it took a major step to attract non-resident Indian deposits and offered what is called a very attractive FCNRB deposit scheme. And the scheme has been a resounding success. $127 billion have flowed in through the scheme into India. And that has materially improved the balance sheet of RBI, that RBI's foreign exchange reserves has gone up substantially. Now, it already was a big one with $650 billion already. It's now gone up to way beyond 700. It's going closer to 800. So what does it show? It shows that whenever the situation is opportune, the India government policymakers will be taking steps to ensure that the interests of India are vitally protected, expanded, and therefore take advantage of the situation. Like, for instance, oil. In oil, we used to import from a select group of countries, largely the OPEC countries, still a few years ago. Mm-hmm. India now imports oil from about 47 countries. Now, that's enormous expansion of the trade relationship, that India now imports oil from all sorts of countries. Whenever there's an advantage, wherever there's a good terms of trade, India imports it. It doesn't stay committed to import oil and gas from only those with whom we had friendly relations, but we go around looking for good price at which oil can be bought. And what does that do? Because that ensures that the price at which the oil comes is competitive. It ensures that the price at which the oil is therefore released in the market after refining is competitive. and that creates soft inflationary conditions for India. So these are some of the what I call a very dynamic policy changes that keeps on happening in India and is necessary in the current very volatile world economy.
2: Right. Mr. Bhattacharya, earlier today, Vice President Mr. C.P. Radhakrishnan delivered the inaugural address of the 5th Kautilya Economic Conclave, and he says that economic resilience cannot be separated from social resilience, and inclusion is the foundation of resilience in an age of flux. He goes on to say that true resilience lies in ensuring that no citizen, enterprise or region is left behind. He also calls that India has demonstrated that democracy and development can advance together. What do you make out of these statements, you know, by the Honorable Vice President?
3: Are very significant, especially the fact that democracy and governance are linked. So the new generation of citizens coming up, both within India as well as outside, they are concerned not only with the fact that how a country gets prosperous, but they also want to know how it is getting prosperous. In that context, it's very important to give out the message that India looks for prosperity in a, from an inclusive perspective, from a perspective where everybody gets a chance to expand their life chances, from a perspective where the opportunity to increase their educational qualifications, get good health cover, live in a less polluted environment. These are all very, very important parts of the inclusion agenda. And you can see that these are therefore some things on which the government is also spending a large amount of money to ensure that those happen. Simultaneously, it is also important to let people feel that when they are active members or the active members of the governance of the country, unlike, say, a dictatorial country, a country where a party doesn't ever change lines, party where there's only one party rule. India is a totally different. It's a multi-party thing. So therefore, that sort of a situation works extremely to the benefit of India. So those are some things which are of very, very key significance. And it actually bolsters the image of India as a good investment destination where good capital would want to come.
2: Mr. Bhattacharya, earlier you talked about the data centers, artificial intelligence, so on and so forth. Now, talking of digital public infrastructure, DPI, for artificial intelligence, of course. Now, how can the foundational layers of DPI, be the identity, digital payments, open data networks, so on and so forth, be evolved to build a secure, transparent data set for generative and autonomous AI models, and of course, overall security of the ecosystem?
3: In fact, I would say it's not just digital public health model, but it's digital food model and digital agro-processing models, which are coming up rapidly in India. And there have been major investments announced there, both from the government as well as from the private sector. And what these ensure is that you harness the powers of the AI setup to create much more supply of food, much more quality supply of processed food, and therefore also ensure that health infrastructure is made much more, as I say, inclusive and more than that, effective for the people who need. So overall, the citizen gets a sense that the technological changes that's happening are something that she can benefit from. And in fact, you can see there is a reason to believe so. In any global survey that's happening on AI perception, that what will AI do? In lots of European countries, even in USA, there is a sense that AI can be risky. But in India, there is a very, very major feel that AI is a very useful technology to be able to use.
2: Right.
3: And that's very important because that helps us to move ahead on the technological front in different sectors.
2: Mr. Bhattacharya, there has been for long, you know, talk on demographic dividend. Now, talking of demographic dividend at such turning point or at the inflection or flux point, now, what can really be done to address regional demographic divergences, like balancing aging workforces in some areas with the youth skilling or kind of going on hand in hand with the youth so that we can actually build that Viksit Bharat, the dream of Viksit Bharat by 2047?
3: A lot is already happening. Of course, lots more would need to happen. But you can see, for instance, the ease of travel that's happened across India. And that's a very, very major thing that's happened. So across India, you don't find anybody particularly hamstrung by the absence of opportunities to travel outside her or his state, outside their cities, to other places. That's a very major change that has already been done. And this has been a very significant balancer of where what you were talking about in terms of where the population, where there's a need and the people who can satisfy that need. So the balancing, so the demand supply gap. Along with that, of course, a very major change that will need to come is that of providing affordable housing to the people who are moving around from one city to another. And that is a very big change that will to happen at the municipal level, where they can build houses at a very huge scale, which can therefore take in the population of migrants coming into these cities. And simultaneously then ensure that within the city, transport and travel and facilities, water supply, all of these become much more robust than there is. All of these can actually be done through technology. In fact, before yesterday, the Union government has approved a 1760 odd crore project to improve the traffic network in Delhi city. Now, this is a big number that has been spent, is going to be spent, but it's going to be very substantial because wasting time in the flow of traffic is a major dampener for productivity. So this investment can give us returns very fast in terms of the rising productivity, in terms of the fact that people can spend longer time hours and their work instead of being locked in the different modes of transport in the NCR region. So as you can see that there has been substantial changes being made in how goods and people travel across cities and now within the cities.
2: Thank you so very much, Mr. Bhattacharya, for having joined us and shared your views on the topic. Thank you so much.
3: Thank you.
1: You were listening to a discussion on 5th edition of Kautilya Economic Conclave. The participants were Shubhamoy Bhattacharya, economic analyst, and Nishit Kumar, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
4: Spotlight.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పుస్తకంతో చక్కటి సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం ఇయాల్టీ పుస్తకంతో. కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 34వ భాగంలో ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గురించి విశేషాలు 2వ భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
5: నాదం సృష్టికి మూలం కాబట్టి సంగీతమే సృష్టికి మూలం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత కళాకారుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. ఇప్పుడు ఈ పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగంలో ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గురించి విశేషాలు 2వ భాగం విందాం.
7: ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ 1961వ సంవత్సరంలో మా ఆదిలాబాద్ లోని న్యూ థియేటర్ అనే సినిమా టాకీసులో కచేరీ చేసినారు. అదొక చారిటీ సభ. తద్వారా వచ్చిన డబ్బుతో ఆదిలాబాద్ దవాఖానాలో పిల్లల కోసం ఒక ప్రత్యేక వార్డు బిల్డింగ్ ను కట్టించినారు. ఆ బిల్డింగ్ ఈనాటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయాన్ని ఆనుకొని నిర్మింపబడింది. దాని ముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గారి నివాస భవనం ఉండేవి. ఇప్పుడు అవేవీ లేవు, అదంతా గతం. ఆ బిల్డింగులన్నింటినీ కూల్చివేసినారు. అక్కడొక భవనం నిట్టనిలువుగా నిలబడి సామాన్యులను వెక్కిరిస్తున్నట్లుగా కనబడుతుంది. అదే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం. బిల్డింగ్ అంటే గుర్తుకు వచ్చింది. న్యూ థియేటర్లో ఖాన్ సాహెబ్ సభ జరిగిందనుకున్నాం కదా, ఆ న్యూ థియేటర్ను కూడా బిల్డింగ్ అనేవారు. బిల్డింగ్లో సినిమా చూడటం అనేది ఒక గొప్ప, ఎందుకంటే మిగతా రెండు టాకీసులు బిల్డింగులు కావు. ఇప్పుడైతే న్యూ థియేటర్ బిల్డింగు కూడా నామరూపాలు లేకుండా పోయింది. ఇదంతా గతమైపోయింది. అంత గొప్ప గాయకుడు ఆదిలాబాదులో కచేరీ చేసినాడని చెప్పడానికి ఆనవాలేమీ మిగలలేదు. కానీ ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు ఈ వివరాలన్నీ తమ సంగీత వ్యాసాల్లో రాసి నిక్షిప్తం చేసినారు. యాది మిగిలిపోయింది. హిందుస్థానీ సంగీతాన్ని విని ఆనందించే సంగీత రసజ్ఞులకు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ ఎవరో తెలియదంటే సంగీతం నేర్చుకునే విద్యార్థికి సరిగమలే తెలియవన్నట్టు భావించడం. ఆగ్రా ఘరానాకు చెందిన ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ను ఆఫ్తాబె ముసిహి అన్నారు. అంటే సంగీతాకాశంలో సూర్యుని వంటివారు అని అర్థం. అట్లాగే మరో వెలుగు వెలిగిన సూర్యుడిలాగా బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ను గురించి చెప్తారు. ఉస్తాద్ కాలంలోనే మరో గులాం అలీ ఖాన్ ఉండేవారు కనుక వయస్సులోనే కాక శాస్త్రంలోనూ పెద్దవారైన ఉస్తాద్ను బడే గులాం అలీ ఖాన్ అన్నారు. అంతేగాక శారీరకంగా కూడా ఉస్తాద్ బడేనే, మహాకాయులు. ఉస్తాద్ గురించి చెప్పుకునే మరో చమత్కారం, ఉస్తాద్ మంచి గవయ్యే కాకుండా మంచి ఖవయ్యా కూడా అని. గవయ్యా అంటే గాయకుడనే మాట స్పష్టమే, ఖవయ్యా అంటే బాగా భోజనం చేసే భోక్త అనాలి. ఉస్తాద్కు మాంసాహారం అంటే ఇష్టం. అందులోనూ అంగుళం మందం నెయ్యి పేర్కొని ఉండాలి. నాస్తాలో దాదాపు 40 రొట్టెలు సునాయాసంగా భుజించేవారు. ఉస్తాద్ ఏప్రిల్ 2వ తేదీ 1902లో లాహోర్లోని సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించినారు. వీరి పూర్వీకులు గొప్ప ఉస్తాదులుగా రాజాస్థానాల్లో గాయకులుగా కీర్తి గడించినారు. ఉస్తాద్ తండ్రి అలీ బక్ష్ ఖాన్ కాసూర్ పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ ఫతే అలీ ఖాన్ శిష్యుడు కనుక ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గారిని కాసూర్ పాటియాలా ఘరానా విద్వాంసునిగా చెప్పాలి. అయితే బడే గులాం అలీ ఖాన్ ఈ ఘరానా సంగీతానికి కొత్త మెరుగులు దిద్ది తర్వాతి తరానికి మార్గదర్శకుడైనాడు. తండ్రి వద్దనేగాక ఉస్తాద్ కొంతకాలం తనకు పినతండ్రి వరుసైన ఉస్తాద్ కాలే ఖాన్ వద్ద కూడా సంగీతాన్ని నేర్చినాడు. ఉస్తాద్ స్వయంగానే చాలా విషయాలు నేర్చుకున్నాడు. రాత్రిపూట శ్మశానంలో సురమండల్ వాయిస్తూ తెల్లవార్లు సంగీత సాధన చేసేవారు. అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది. రాత్రిపూట అక్కడికి రావడానికి ఎవరూ సాహసించరని అతని అభిప్రాయం. అతని సాధన నిరాఘాటంగా సాగిపోయేది. శ్మశానంలో అతని సంగీతాన్ని ఆ భూతనాథుడికి వినిపించేవాడు. శ్మశానంలోకి వసంతాన్ని రప్పించేవారేమో. శివాష్టకం యాదికి వస్తుంది కదా, హరం సర్పహారం చితాభూ విహారం భవం వేదపారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో పాటియాలా దర్బారులో తొలిసారి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచినాడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్. అప్పుడతని వయస్సు 12 సంవత్సరాలు మాత్రమే. ఉస్తాద్ నేర్చిన విద్య ద్రుపద్ ధమార్ వంటి ప్రాచీన శుద్ధ శాస్త్రీయ సంగీతం, కానీ అతను గానం చేసింది మాత్రం ఖయాల్ సంగీతం. అంతేగాక ఉస్తాద్ ఠుమ్రీ గానంలోనూ అద్వితీయుడిగా ఖ్యాతిగాంచినాడు. ఉస్తాద్ తాను అనుకున్నట్లుగా ఎప్పుడూ కచేరీ పూర్తి చేయలేకపోయేవాడు. ఎందుకంటే శ్రోతలు ఫలానా ఠుమ్రీ వినిపించరా అని ప్రాధేయపడేవారు. వెంటనే ఆ ఠుమ్రీ గానం ప్రారంభమయ్యేది. తెల్లవార్లు సంగీత సభ జరిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఉస్తాద్ గానామృతంలో మునిగి తేలే వారికి ఎప్పుడు తెల్లవారిపోయిందో ఎలా తెలుస్తుంది గనక. ఖాన్ సాహెబ్ స్వయంగా కవి. తాను రాసిన ఠుమ్రీలను తానే గానం చేసేవారు. సబురంగ్ ముద్రతో అతడు రాసి గానం చేసిన ఠుమ్రీలలో ఆర్తి, విరహవేదన శ్రోతల మనస్సుల్లోకి చురకత్తుల్లాగా చొచ్చుకుపోయేవి. కాకరు సజని ఆయన బాలం కటెనా బిరహాకి రాత్ తొరి తిరిచి నజరియాకి బాన్ యాద్ పియాకి ఆయ్ ఏ దుఃఖ్ సహాన జాయ్ వంటి ఎన్ని ఠుమ్రీలైనా ఎత్తి చూపవచ్చు. ఇక్ నవేలీ నార్ అనే చీజ్ కేదార్ రాగంలో సాగింది. దాన్ని ఖ్యాల్కు ఉదాహరణగా చెప్పవచ్చు. సాహిత్యంతో పాటు సంగీతంలో కూడా అసమాన పాండిత్యాన్ని కఠోర సాధనతో కరతలామలకం చేసుకున్నారు గనక అతనికి స్వరస్థానాలన్నింటి మీద సార్వభౌమాధికారం లభించింది. దూరదూర స్వరస్థానాలైన అతి సన్నిహిత స్వరస్థానాలైన ఎంత దురితగతిలో ఉన్నా శృతి తప్పకుండా భావం చెడకుండా పలికించడంలో ఉస్తాదుకి ఎవ్వరూ సాటిలేరు. ద్వాదశ స్వరస్థానాలను వరుసగా పలికించటం సామాన్యులకు కష్టతరమైన విషయం, కాని ఉస్తాదుకది కొట్టిన పిండి. విపరీతమైన ద్రుతకాలంలో అపస్వర ఛాయ పడకుండా ద్వాదశ స్వరస్థానాలను పలికించి శ్రోతలను ఆశ్చర్యచకితులను చేయడం ఉస్తాదుకు వెన్నతో పెట్టిన విద్య. అంతేగాక ఉస్తాద్ తన కంఠాన్ని రకరకాలుగా మార్చి గానం చేసేవారు. వివాది స్వరాలను స్వర సముదాయాలను గానం చేయడం ఎంతటి వారికైనా కత్తిమీద సాము వంటిదే. కాని ఉస్తాద్ కవి క్రీడా విశేషాలు. ఉస్తాద్ గానంలో మీండ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మీండ్ను కర్ణాటక సంగీతంలో జారుగమకం అంటారు. సాధారణంగా ఒక స్వరస్థానం నుండి మరో స్వరస్థానానికి జార్చేటప్పుడు ఆ గమకంలో ప్రధానంగా రెండు స్వరస్థానాలను వినిపించటం సంప్రదాయం. కాని ఉస్తాద్ గాత్రంలో ఆ రెండు స్వరస్థానాల మధ్య మరొకటో రెండో స్వరాలు స్ఫురించటం ఉస్తాద్ ప్రత్యేకత. కర్ణాటక సంగీతజ్ఞులు కూడా ఉస్తాద్ గానానికి ముగ్ధులయ్యేవారు. ఆనాటి ప్రముఖ గాయకుడు జీఎన్బిగా ప్రసిద్ధుడైన జీఎన్ బాలసుబ్రహ్మణ్యం ఉస్తాద్ భక్తుడు. అతని వలన మద్రాసులో కాలుమోపిన ఉస్తాద్ ఇక తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. రసరుబ్ధులైన సంగీతజ్ఞులు ఉస్తాద్ గాత్రానికి జోహార్లు పలికినారు. మద్రాసులో ఉస్తాద్ అభిమానులు కోకొల్లలు. మధుర గాయకుడు ఘంటసాల కూడా ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ వీరాభిమాని. కనుక ఉస్తాద్ మద్రాసులో ఘంటసాల గారింట్లోనే బస చేసేవారు. దక్షిణాదివారేగాక మహారాష్ట్ర సంగీతజ్ఞులు కూడా ఉస్తాద్ గానమాధుర్యానికి ముగ్ధులయ్యేవారు. రసలుబ్ధులైన మహారాష్ట్రులు అతన్ని తలకెత్తుకున్నారు. ఉస్తాద్ తరచుగా లాహోర్ నుండి ముంబాయి వచ్చి కచేరీలు చేసేవారు. కలకత్తాలోనూ మద్రాసులోనూ వారి అభిమానులకు కొదవలేదు. ఉస్తాద్ గడిపింది సూఫీ ఫకీర్ జీవితం. కులమతాల పట్టింపు లేదతనికి. హరివోం తస్సత్ అని పహాడీ రాగంలో ఠుమ్రీ గానం చేస్తే అతను మహమ్మదీయుడని ఎవరూ అనుకునేవారు కాదు. మహాత్ముని కోసమే ఈ రచన రచించి గానం చేసిన వాగ్గేయకారుడు ఉస్తాద్. మహాత్మా గాంధీ కూడా ఉస్తాద్ అభిమాని అని వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. దేశ విభజన అనంతరం లాహోర్లో ఉండటం ఉస్తాద్కు దుస్సహమైంది. తనకు భారత పౌరసత్వం ఇప్పించవలసిందిగా ఆనాటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక అర్జీ పంపుకున్నాడు. వెంటనే ప్రధాని సంయుక్త మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మురార్జీ దేశాయికి ఈ విషయం తెలియపరచగా మురార్జీ గారు ముంబాయి మాహిమ్లో ఉస్తాద్కొక అందమైన భవనాన్ని కేటాయించి ముంబాయి మహానగర పౌరునిగా ఉస్తాదును ఆహ్వానించి గౌరవించినారు. సముద్ర తీరాన గల మాహిమ్లోని భవంతిలో ఉస్తాద్ నివాసం ఏర్పడిన తర్వాత సంగీతజ్ఞులకు అదొక దేవాలయమే అయింది. ఎందరో ప్రముఖ సంగీతజ్ఞులు గాయకులు వాదకులు వెళ్లి ఉస్తాదును దర్శించుకునేవారు. ముంబాయి ఆకాశవాణిలోనూ హెచ్ఎంవి రికార్డ్ కంపెనీలోనూ పనిచేసిన జీఎన్ జోషి గారికి ఉస్తాద్ సంగీతం పట్ల విపరీతమైన అభిమానమున్నందువల్ల అతడు ఉస్తాద్ గానం చేసిన చాలా రికార్డులను భద్రపరిచినాడు. హైదరాబాద్ సంస్థానంలో నవాబ్ జహీర్యార్ జంగ్ అనే పాయగా అమీర్ గారుండేవారు. అతడు ధనవంతుడు, విద్యావంతుడు, సంగీతాభిమాని. నిజాం నవాబుకు సమీప బంధువేగాక నిజాం మంత్రిమండలిలో సమాచార పౌర సంబంధ శాఖామాత్యునిగా కూడా పనిచేసినాడు. హైదరాబాదులోని అతని రాజభవనంలో సంగీత సాహిత్య నాట్యాలకు మంచి ఆదరణ లభించేది. అతని మిత్రుడైన ఈ జిఎన్ జోషి వలన నవాబు గారికి ఉస్తాద్ పరిచయమైంది. తొలి పరిచయంతోనే నవాబ్ సాబ్ ఫిదా అయిపోయి ఉస్తాద్కు వీరాభిమానిగా మారిపోయినాడు. కనుక ఉస్తాద్ తరచుగా హైదరాబాద్ వెళ్లి నవాబ్ జహీరియార్ జంగ్ దావత్పై నెలలు నెలలు నవాబ్ గారి రాజమహల్లో ఉండిపోయేవారు. ఉస్తాద్ అక్కడ ఉన్నన్ని రోజులు పండగ వాతావరణమే. ఆ సమయంలోనే ఉస్తాద్కు పక్షవాతం సోకింది. ఎడమభాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. కాని ఆశ్చర్యకరంగా అతని గాత్రమాధుర్యానికి ఏమాత్రం భంగం కలగలేదు. ఎప్పటి వలనే గానం చేసేవారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ తాలూకాలో ఒక పెద్ద మనిషి చెట్ల మందులతో పక్షవాతాన్ని నయం చేస్తాడని తెలిసి అక్కడికి వచ్చినారు ఉస్తాద్. అతని మందుల వలన ఉస్తాద్ ఆరోగ్యం కొంత కుదుటపడిన మాట వాస్తవమే. అయినప్పటికీ ఆహార నియమాలు పాటించనందువల్ల లాభం లేకుండా పోతున్నదని వైద్యుని ఆరోపణ. అదే సమయంలో ఉస్తాద్ ఆదిలాబాద్ నగరంలో ఒక ఛారిటీ ప్రోగ్రాం ఇచ్చి దవాఖానా నిర్మాణానికి కారకులైనారు. నవాబ్ జహీరియార్ జంగ్ కూడా ఉస్తాద్ చికిత్స కోసం విపరీతంగా ఖర్చు చేసినాడు. ప్రసిద్ధ సంగీత దర్శకులు నౌషాద్ గారికి, నిర్మాత కే ఆసిఫ్ గారికి తమ మొఘలే ఆజం చిత్రంలో తాన్సేన్ పాత్రకు నేపథ్య గానం ఉస్తాద్తో పాడించాలని ఉండేది. సుఖసుఖాన ఒప్పుకోలేదు ఉస్తాద్. అతి కష్టం మీద రెండు రాగాలను రికార్డు చేసినారు. ఒకటి సోహిణి, మరొకటి రాగేశ్వరి. ఒక్కో రాగానికి 25,000 రూపాయలు చెల్లించుకున్నారు. జాతశ్యహి ధ్రువో మృత్యువు అన్నట్లు ఎంతటి వారికైనా మరణము తథ్యమే కదా. April 23 1968 ఉస్తాద్ స్వర్గస్థులైనారు. ఏప్రిల్ మాసంలోనే జన్మించి ఏప్రిల్ మాసంలోనే మరణించినారు. ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ సబ్రంగ్ ముద్రతో గానం చేసేవారు కనుక అతని మరణానంతరం అతని పుత్రులు, శిష్యులు, అభిమానులు సబ్రంగ్ సంగీత సమ్మేళనాలు నిర్వహిస్తూ వర్ధమాన సంగీతజ్ఞులకు, సంగీత విద్యార్థులకు, పరిశోధకులకు ఇతోధిక సహాయాన్ని అందిస్తున్నారు. ఉస్తాద్కిద్దరు కుమారులు, పెద్దబ్బాయి కరామత్ అలీ ఖాన్, రెండవ అబ్బాయి మునవ్వర్ అలీ ఖాన్. ఈ మునవ్వర్ అలీ ఖాన్ ఉస్తాద్తో నిరంతరంగా ఉంటూ గాత్ర సహకారం అందించేవారు. తర్వాతి కాలంలో అతడూ ఉస్తాద్ అయినాడు. ప్రస్తుతం ఉస్తాద్ మునవ్వర్ అలీ ఖాన్ కుమారుడు రజా అలీ ఖాన్ కూడా గాయకునిగా మారినాడు. అయితే ఇప్పుడు కాసూర్ పాటియాలా ఘరానాకు ఖలీఫా అంటే వారసుడు ఇంకా ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ పెద్ద కుమారుడు కరామత్ అలీఖాన్ కుమారులిద్దరూ మజహర్ అలీఖాన్, ఉస్తాద్ జవ్వాద్ ఖాన్లు ఇద్దరు కూడా ఈ ఘరానా వారసులే. అయితే వారికి వారి తాతగారి శిష్యరికం లభించలేదు. పినతండ్రి ఉస్తాద్ మునవ్వర్ అలీ ఖానే వారి గురువు. పండిత్ అజయ్ చక్రవర్తి, అతని కూతురు కౌశికీ చక్రవర్తి ఉస్తాద్ గాత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. జగదీష్ ప్రసాద్ పండిత్ అనే సంగీతజ్ఞుడు ఉస్తాద్ గాత్రాన్ని యథాతథంగా గానం చేస్తాడు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉస్తాద్ గాత్రమాధుర్యం ప్రతి సంగీతజ్ఞుని మీద ఉంటుందనేది మాత్రం నిజం. కొందరు పైకి చెప్పరు. పండిత్ జస్రాజ్ తాను మేవాతీ ఘరానా గాయకుడే అయినప్పటికీ అతని మీద బడే గులాం అలీఖాన్ ప్రభావం ఉన్నదని స్వయంగా చెప్పుకుంటారు. విదుషి పర్వీన్ సుల్తానా పాటియాలా ఘరానాకు చెందిన వారే అయినా కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ దిల్షాద్ ఖాన్ను వివాహమాడిన తర్వాత ఆమె సంగీతంలో కొంత కిరాణా ఘరానా సంగీత సంప్రదాయం కనబడుతుంది. కానీ అందులో పాటియాలా ఘరానా ముద్రనే అధికం. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ గాత్రాన్ని పర్వీన్ సుల్తానా చక్కగా గానం చేయగలదు. తొలినాళ్లలో ఆమె పాడిన అహిర్ భైరవ్, సాలకు వరాళి తోడి, లలిత వంటి రాగాల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందరికో మార్గదర్శకులై తన సంగీతామృత ధారలో ముంచెత్తిన ఉస్తాద్ హైదరాబాదులో కన్నుమూయడం భగవదేచ్ఛ. బసీర్బాగ్ ప్యాలెస్ నుండి ప్రారంభమైన ఉస్తాద్ జనాజా అంటే శవయాత్ర పాయగా అమీర్ల ఖబరిస్తాన్ దాకా సాగింది. రోడ్డుకిరువైపులా అభిమానులు, శిష్యులు, పురప్రముఖులు పూలు చల్లుతూ నిలిచిపోయినారు. హైదరాబాదులోని దాయరా మీర్ మోమిన్ వద్ద ఉస్తాద్ సమాధిని నవాబ్ జహీర్యార్ జంగ్ నిర్మించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. బషీర్బాగ్లోని ప్రధాన వీధి పేరు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ మార్గ్ అని పిలుస్తున్నారు. ఆ విధంగా ఉస్తాద్పై హైదరాబాదీలు అభిమానాన్ని చాటుకున్నారు. ఉస్తాద్ బడే గులాం అలీఖాన్కు సంగీత నాటక అకాడమీ అవార్డు అందించి తనను తానే గౌరవించుకున్నది. జగమెరిగిన బ్రాహ్మణుడికి జందెమేళ. 1962 భారత ప్రభుత్వం ఉస్తాద్కు పద్మభూషణ పురస్కారాన్ని అందించి గౌరవించింది.

0: ఫూల్ ముర్జా గయా ఖూబ్ ఖిల్కే అన్నారు ప్రముఖ తెలుగు ఉర్దూ కవి కాళోజి రామేశ్వరరావు గారు. బాగా వికసించిన పువ్వు వాడిపోతుంది, అది ప్రకృతి ధర్మం. కానీ ఉస్తాద్ గానం మాత్రం అజరామరం, నిత్య నూతనం.
1: ఇప్పటి వరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 34వ భాగంలో ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ గురించి విశేషాలు 2వ భాగంలో ఇన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇది ఈఎల్టి పుస్తకంతో కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి బంగారు దొంగ పునుకుల బుట్టలో లచ్చితల్లి కథలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. షామ్హే గజల్ కార్యక్రమంలో చందన్ దాస్ పాడిన గజల్లు 2వ భాగం వింటారు. చందన్ దాస్ భారతదేశానికి చెందిన ప్రముఖ గజల్ గాయకుడు మరియు సంగీత స్వరకర్త. ఈయన 1956 సంవత్సరంలో జన్మించిండ్రు. చందన్ దాస్ తన 8వ ఏట నుంచే ఉస్తాద్ ముసాఖాన్ వద్ద గజల్స్ పాడడంలో ప్రాథమిక శిక్షణ ప్రారంభించి తర్వాత కిరాణా ఘరానాకు చెందిన పండిత్ మణిప్రసాద్ వద్ద శాస్త్రీయ సంగీతంలో లోతైన నైపుణ్యాన్ని సాధించారు. ప్రముఖ గజల్ మాస్టర్ తలాత్ అజీజ్ ఈయన ప్రతిభను గుర్తించి మ్యూజిక్ ఇండియా లిమిటెడ్ సంస్థకు పరిచయం చేసిండ్రు. ఈ విధంగా 1982 సంవత్సరంలో విడుదలైన ఈయన మొదటి ఆల్బం ఇంట్రడ్యూసింగ్ చందన్ దాస్ ఒక సంచలన విజయాన్ని నమోదు చేసింది. గజల్స్లో క్లిష్టమైన పదాల కంటే సాధారణ ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యే హిందుస్థానీ ఉర్దూ కవిత్వాన్ని ఎంచుకుని తన మధురమైన గొంతుతో పాడడం ఈయన ప్రత్యేకత. ప్రముఖ కవులు బషీర్ భద్ర, నీదా, ఫజ్లీల కవిత్వాలను ఈయన ఎక్కువగా ఆలపించేవారు. చందన్ దాస్కు 1983 బెస్ట్ న్యూ గజల్ సింగర్ అవార్డు, 1993 సంవత్సరంలో విడుదలైన తన దివాంగి ఆల్బంకు బెస్ట్ గజల్ మరియు బెస్ట్ గజల్ సింగర్ కేటగిరీలో ప్రతిష్టాత్మక సుము అవార్డును గెలుచుకున్నారు. ఇప్పుడు చందన్ దాస్ పాడిన గజల్లు 2వ భాగం విందాం.

ఇప్పటి వరకు శామ్య గజల్ కార్యక్రమంలో చందదాస్ పాడిన గజళ్ళు రెండవ భాగం విన్నారు. ఇంతటితో ఏళ్ళది శామ్య గజల్ కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శనివారం రాత్రి 9:45 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:45 ఇక ఈ నుండి ఈ కార్యక్రమంలో గ్రామ సేవలో 3 పదుల అనుభవం గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందకు చెందిన అట్ల రామరెడ్డితో ముచ్చటను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోల సమయం 10:00 వస్తుంది. మరికొద్దిసేపట్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాలు, 10:20 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.